0: నుండి సర్వము సృష్టించి సత్యము అనగే సర్వ సృష్టి. సత్యము నుండియే సర్వము సృష్టించే సత్యము నుండి అనగే సర్వ సృష్టి. సత్య మహత్యంబు పాటగాలి అనగా అది శుద్ధ సత్వం అవనియంది.
1: The entire creation was done by truth, and truth has enveloped everything. How can the greatness and the uniqueness of truth be described? This is the truth about the truth.
0: కాలము చే మారనిది.
1: ద వన్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: చరిత్ర చే మాయనిది.
1: ద వన్ విచ్ డస్ నాట్ అండర్ గో బై హిస్టరీ.
0: ప్రళయము చే తరగనిది.
1: ద వన్ విచ్ డస్ నాట్ గెట్ డిమినిష్డ్.
0: సృష్టి చే పెరగనిది.
1: బై క్రియేషన్ దిస్ డస్ నాట్ గ్రో.
0: ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యం యొక్క రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది ఇండియన్ కల్చర్ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ ట్రూత్ విచ్ డస్ నాట్ చేంజ్ బై ఎనీ మీన్స్.
0: ఆ సత్యం యొక్క అంతరాత్మయే పవిత్రమైన సనాతన ధర్మము.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ ట్రూత్ ఈజ్ సనాతన ధర్మ.
0: భారతీయులు తెల్లవారి లేచినది మొదలు రాత్రి నిద్రించినంత వరకు తాము చేయు అన్ని కార్యములు ఎందుకూడను ఈ భారతీయ సంస్కృతికి సమన్వయమైనటువంటి యొక్క కర్మలే ఆచరిస్తూ వచ్చారు.
1: ఫ్రమ్ ద డాన్ టు డస్క్ వాట్ ఎవర్ యాక్టివిటీస్ అండర్ టేకన్ బై భారతీయ ఈజ్ సాచురేటెడ్ విత్ భారతీయ కల్చర్.
0: కనుక సంస్కృతిని విసర్జించి మానవుడు సంచరించలేడనేటువంటి సత్యాన్ని భారతీయ దేశం భారతీయ సంస్కృతి యావత్ ప్రపంచమునకు అనాది కాలం నుండి చాటుచునే వచ్చుచున్నది.
1: ఫ్రమ్ ది ఏజెస్ ఇమ్మెమోరియల్ ది భారతీయాస్ అండ్ భారత్ హ్యావ్ బీన్ డిక్లరింగ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ that any person who leaves the culture and wants to live a life would not be able to live properly.
0: ee prapanchamunandu atyadbhutamainatundi yantramu manava shariram.
1: In this world the human body happens to be an astounding type of machine.
0: vividha prakrutala chetanu అంగముల చేతను భాగముల చేతను చేరినటువంటిది ఈ మానవ శరీరం.
1: దిస్ హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్టివిటీస్.
0: విభిన్న స్వరూపమైనటువంటి ఈ యొక్క ప్రకృతి తత్వాలు మానవుని యందు అనేక అంగముల చేతను అనేక భాగముల చేతను కూడి ఉన్నది.
1: This particular human body, which is capable of giving expression to the various natural activities and duties, consists of different types of limbs.
0: Prati angam kudanu tama tama karyamulanu sakramaina margamuna pravesha petti migilinatvanti yokka angamula cheta kontha varaku nu sahakarinchi పనిచేయటం చేతనే దేహము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నది.
1: ది హ్యూమన్ బాడీ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఫుల్నెస్ ఆఫ్ హెల్త్ బికాస్ ది ఈచ్ లిమ్ ఈజ్ పర్ఫార్మింగ్ ఇట్స్ స్పెసిఫిక్ డ్యూటీ అండ్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ ది అదర్ లిమ్స్ ఇన్ డిశ్చార్జింగ్ ది డ్యూటీస్ ఆఫ్ ది బాడీ ప్రాపర్లీ.
0: ఒక అంగమునకు మరొక అంగమునకు సహకారం అనేటువంటిది, ఇది అర్థం చేసుకునేటువంటి యొక్క సంబంధమును కూడాను గుర్తింపచేసేటువంటిది ఈ యొక్క శారీర అణువులు.
1: ది హ్యూమన్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆటమ్స్ ఆల్సో షోస్ అండ్ డెమోన్స్ట్రేట్స్ హౌ ఈచ్ లిమ్ హ్యాస్ టు కోఆపరేట్ విత్ అదర్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు ఫంక్షన్ యాజ్ అ సిస్టమ్.
0: ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగి ఉండటం చేతనే ఈ దేహము ఈ విధమైనటువంటి యొక్క కర్తవ్య కర్మల యందు నిర్వర్తించడంలో శక్తివంతమై ఉన్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద మ్యూచువల్ కోఆపరేషన్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ విచ్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ద బాడీ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ వెరీ ఎఫెక్టివ్లీ.
0: ఇది శరీరమునకు సంబంధించిన కమ్యూనికేషన్.
1: దిస్ ఈస్ కమ్యూనికేషన్ విచ్ ఈస్ అప్లికబుల్ టు ద హ్యూమన్ సిస్టమ్ అండ్ హ్యూమన్ బాడీ.
0: దేహమునందు వివిధమైనటువంటి అంగములు, వివిధమైనటువంటి ప్రకృతులు, వివిధమైనటువంటి భాగములు ఏ విధంగా సహకరించి ఒకదానిని ఒకటి గుర్తించి అర్థము చేసుకుని వర్తించడం చేత ఈ దేహము తమ యొక్క సహజ స్థితిని పొందగలుగుతున్నదో, అదే విధముగానే దేశమునందరూ కూడాను వివిధ వ్యక్తులు వివిధ భావములతో కూడి వివిధ ప్రవర్తనలతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను ఇట్టి సంబంధ బాంధవ్యము కలిగి ఉండినప్పుడే ఇది దేశం యొక్క కమ్యూనికేషన్ చెప్పవచ్చు.
1: జస్ట్ యాజ్ డిఫరెంట్ లిమ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఫంక్షన్ విత్ ఫుల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ సో ఆల్సో వెన్ ద నేషన్ డిశ్చార్జెస్ ఇట్స్ డ్యూటీస్ అండ్ వెన్ ఆల్ ది పీపుల్ హూ ఫార్మ్ ద నేషన్ ఫంక్షన్ విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్ మ్యూచువాలిటీ అండ్ కోఆపరేషన్ వీ కెన్ డిస్క్రైబ్ దట్ పర్టికులర్ థింగ్ యాజ్ ది కమ్యూనికేషన్ సిస్టమ్ అప్లికబుల్ టు ద నేషన్.
0: కానీ మన యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ విషయం లోపల కొన్ని విధములైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి సంబంధమును పురస్కరించుకుని లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క వృత్తులను ఆధారం చేసుకుని దీనిని ప్రారంభిస్తూ వచ్చింది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ బిజినెస్ కమ్యూనికేషన్ యాజ్ అప్లైడ్ టు ది బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ బేస్డ్ అపాన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్స్ అండ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ అప్లికబుల్ టు ద బిజినెస్ టు ద వరల్డ్ టు ద న్యాచురల్ వరల్డ్ యాజ్ సచ్.
0: పీటర్ డ్రుక్కర్ అనేటువంటి వాడు ఈ బిజినెస్ మేనేజ్మెంట్ విషయం లోపల అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలను సంబంధ బాంధవ్యాన్ని కూడాను జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: ఏ పర్సన్ కాల్డ్ పీటర్ డ్రక్కర్ హ్యాస్ అనౌన్స్డ్ అండ్ డిక్లర్డ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ లో
1: యాజ్ అప్లై టు ది బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ బేస్డ్ అపాన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్స్ అండ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ అప్లికబుల్ టు ద బిజినెస్.

0: and for the benefit of the world.
1: అయితే ఈ విధమైనటువంటి ఒక బిజినెస్ మేనేజ్మెంట్ లో వారు ప్రధానమైనటువంటి లక్ష్యము ఆబ్జెక్ట్ మాత్రమే తీసుకున్నారు.
0: బట్ వన్ థింగ్ విచ్ యు హావ్ టు బి రిమెంబర్డ్ ఇస్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ దే హావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఆబ్జెక్ట్.
1: కానీ నా ఉద్దేశంలో ఇందులో సబ్జెక్ట్ చాలా ఆధారము ప్రధానము.
0: బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ స్వామి సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: చేసేటువంటి వాడు సబ్జెక్ట్.
0: ద వన్ హూ ఈజ్ అండర్ టేకింగ్ ది యాక్టివిటీ ఈజ్ ది సబ్జెక్ట్.
1: చేయబడేటువంటి యొక్క వృత్తులన్నీ కూడాను ఇది ఆబ్జెక్ట్స్.
0: ఆల్ ది యాక్టివిటీస్ అండ్ జాబ్స్ విచ్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ దే ఆర్ ది ఆబ్జెక్ట్.
1: సబ్జెక్ట్ ను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే, దాని యొక్క స్థితిగతులను చక్కగా గుర్తించినప్పుడే ఆబ్జెక్ట్ యొక్క ఫలితములు కూడాను చక్కగా గుర్తించుటకు అర్హుడై ఉంటాడు.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ది ఆబ్జెక్ట్ ఇఫ్ హీ అండర్స్టాండ్స్ ది సబ్జెక్ట్ విచ్ అండర్టేక్స్ ది ఎంటైర్ యాక్టివిటీ.
1: ఈ సబ్జెక్ట్ అనేటువంటి అతను తాను ఏమి చేయగలగబోతున్నాడో దానిని చక్కగా మొట్టమొదట తనలో తాను చింతించి ఒక నిర్ణయానికి రావాలి.
0: ది పర్సన్ హూ అండర్టేక్స్ ది యాక్టివిటీ హ్యాస్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ క్లియర్లీ అండ్ కమ్ టు కరెక్ట్.
1: తన యొక్క భావాలు,
0: హిజ్ ఓన్ ఫీలింగ్స్,
1: తన యొక్క ఆశయాలు,
0: హిజ్ ఓన్ ఐడియల్స్,
1: తన యొక్క ఉద్దేశాలు,
0: హిజ్ ఓన్ ఇంటెన్షన్స్,
1: తన యొక్క నిర్ణయాలు,
0: హిజ్ ఓన్ డెసిషన్స్,
1: మొట్టమొదట తాను ఒక విధమైనటువంటి స్థితికి తెప్పించుకోవాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ క్లియర్లీ.
1: తదుపరి ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల తగినటువంటి విషయాన్ని చక్కగా విచారించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు తనకు ఏర్పడతాయి.
0: వన్స్ హీ డస్ దిస్ హీ వుడ్ బి ఏబుల్ టు అప్లై ఆల్ దట్ హీ వాంట్స్ టు విత్ రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ వెరీ క్లియర్ వే అండ్ ఇన్ ఏ వెరీ డిసైసివ్ వే.
1: తన యొక్క ఆశయాలు, తన యొక్క సంకల్పాలు, తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క నిర్ణయాలు కూడాను తాము ఆశించినటువంటి రీతిగా ఈ వర్కర్స్ కు, ఇంకా కొన్ని కొన్ని మందికింత ఈ షేర్ హోల్డర్స్ కు, వీళ్ళందరికీ చక్కగా అండర్స్టాండ్ అయ్యేటట్టుగా చక్కగా వాళ్లకు విమర్శించి బోధించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ ఐడియల్స్ హీ హ్యాస్, వాట్ ఎవర్ గోల్స్ హీ హ్యాస్ సెట్, వాట్ ఎవర్ ఇంటెన్షన్స్ హీ హ్యాస్, ఆల్ దీస్ థింగ్స్ ద పర్సన్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే అండ్ ఇన్ ఎ క్రిటికల్ వే ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే టు ఆల్ ది పీపుల్ కన్సర్న్.
1: మేనేజ్మెంట్ విషయం లోపల చక్కగా ప్రతి వర్కర్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే వారు ఈ సత్యాన్ని వారు కూడాను గుర్తించి వారు తగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడాను వారు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది.
0: ఓన్లీ వెన్ ఎ క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఈజ్ ఆఫర్డ్ టు ది వర్కర్స్ అండ్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ టు ఆల్ ద పీపుల్ కన్సర్న్ దే వుడ్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ విత్ ఎ సెన్స్ ఆఫ్ కన్విక్షన్.
1: ఇక్కడ తాను ఏ విధమైనటువంటి వ్యాపారం చేయాలని, ఏ విధమైనటువంటి ఫ్యాక్టరీలు ప్రారంభించాలని తాను అనుకుంటాడో దానికి తగినటువంటి యొక్క ఈ యొక్క వాతావరణాన్ని కూడా తాను గుర్తించాలి. ఎన్వైరన్మెంట్
0: హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ వాట్ ఎవర్ బిజినెస్ హీ వాంట్స్ టు అండర్టేక్ ఆర్ వాట్ ఎవర్ ఫ్యాక్టరీ హీ వాంట్స్ టు స్టార్ట్.
1: ఏ ప్రదేశము నా యొక్క వ్యాపారమునకు తగినటువంటి యొక్క వాతావరణమునకు సహాయంగా ఉండగలదు.
0: He has to first decide the location so that he whether that particular place where he wants to start would be conducive for starting that particular business.
1: Tanu sthapinchavalsinatvanti yokka vyaparamunaku taginatvanti raw material samipamlo labhistunda leda anekundi gurtinchali.
0: In the very first place he has to find out whether he would be able to get the raw material in the required quantity for the factory which he has undertaken.
1: Tadupari దానికి సంబంధించినటువంటి యొక్క వాతావరణ, ప్రకృతి వాతావరణం కూడా ఉన్నదా లేదా.
0: హీ హాస్ టు ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ దెర్ ఇస్ ఎ ప్రాపర్ క్లైమేట్.
1: తదుపరి దానికి అనుకూలమైనటువంటి యొక్క వాటర్ సప్లై, ఈ యొక్క నీటి సదుపాయము ఉన్నదా లేదా అని విచారించాలి.
0: ద నెక్స్ట్ థింగ్ దట్ హీ హాస్ టు లుక్ ఇన్ టు ఈస్ వెదర్ దెర్ ఈస్ ప్రాపర్ వాటర్ సప్లై.
1: ఇంతే కాదు, దీనికి ప్రధానమైనటువంటిది విద్యుత్ శక్తి, అది కూడాను తగిన

0: రీతిగా మనకు సప్లై చేయగలదా లేదా అనేటువంటి దాన్ని కూడా విచారించాలి.
1: షీ హస్ టు ఆల్సో ఫైండ్ అవుట్ వెదర్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ఆల్సో అవైలబుల్.
0: ఒక్కొక్క పర్యాయము ఎలక్ట్రిసిటీ చక్కగా ఉండవచ్చును, కానీ వాటర్ సప్లై కూడా చక్కగా జరగవచ్చును, కానీ తాను అనుకున్న రీతిగా ఈ రా మెటీరియల్ అనేటువంటిది లభించకపోతుంటది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ సమ్ టైమ్స్ మే బి ఏబుల్ టు గెట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఇన్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ, బట్ హీ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది రా మెటీరియల్ ఇన్ ది ప్రాపర్ క్వాంటిటీ.
0: ఈ బిజినెస్ మేనేజ్మెంట్ లో మీకు అన్ని విధాల గ్రంథంలో మీరు చదివి ఉండవచ్చును.
1: యు మస్ట్ హావ్ స్టడీడ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ బుక్స్ విత్ రెఫరెన్స్ టు బిజినెస్ మేనేజ్మెంట్.
0: రష్యన్స్, జర్మనీస్, బ్రిటిష్ వాళ్ళు కూడాను ఈ భారతదేశంలో ఈ భారతదేశం యొక్క సంబంధ బాంధవ్యాన్ని కొంతవరకును వారు కలిగి ఏదైనా మున్ముందు వారికి తగినటువంటి అనుకూలం ఏర్పరచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో స్టీల్ ప్లాంట్స్ ప్రారంభిస్తూ వచ్చారు.
1: రష్యన్స్, జర్మన్స్ అండ్ బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్డ్ 3 స్టీల్ ప్లాంట్స్ ఇన్ ద కంట్రీ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యావింగ్ రిలేషన్స్ విత్ దిస్ కంట్రీ.
0: కారణమేమనగా వారికి భవిష్యత్తులో ఏదైనా ఒక అవకాశం కలిగించుకుని భారతదేశాన్ని తిరిగి వారి చేతిలో చిక్కిలించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాలు.
1: ద ఇంటెన్షన్ విత్ విచ్ దే ఎస్టాబ్లిష్ ది స్టీల్ ఫ్యాక్టరీస్ వాస్ ఇన్ ఆర్డర్ టు జస్ట్ యూటిలైజ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ టు హ్యావ్ ఎ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద కంట్రీ.
0: ఈ విధమైనటువంటిది ప్రారంభించారు, కానీ ప్రప్రథమంలో వారి ఉద్దేశం వేరు కావటం చేత అంత డీప్ గా లోతుగా దిగి వారు విచారించలేదు.
1: యాజ్ దేర్ ఇంటెన్షన్ వాస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏ థరో ఎన్క్వైరీ అండ్ థరో ఇన్వెస్టిగేషన్.
0: కొన్ని దినములు జరిగేటప్పటికీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బొగ్గు కావాలి.
1: ఫర్ దీస్ స్టీల్ ప్లాంట్స్ దేర్ ఇస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ కోల్ ఎట్ కోక్ which is required for production.
0: Danine coking coal antaru.
1: That is called coking coal.
0: Ee coal lopala samanyamainatvanti coal kante energy chaala ekkuva untadi.
1: In this type of coal it will have more energy than which the other coal has.
0: Ee coal lo ekku energy undinappude ఈ ఐరన్ ను ద్రావకంగా చేసి దాన్ని సరైనటువంటి రీతి లోపల ఉపయోగించుకోవడానికి వీలవుతుంటుంది.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ కోకింగ్ కోల్ విల్ ఎనేబుల్ మెల్టింగ్ ఆఫ్ ది ఐరన్.
0: ఇప్పుడు ఆ కోకింగ్ కోల్ అనేటువంటిది తక్కువ కావటం చేతనే అది మన భారతదేశంలో అన్ని ప్రాంతంలో కూడా మనకు లభించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద క్వాంటిటీ రిక్వైర్డ్ నౌ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఆల్ ఓవర్ ఇన్ ద కంట్రీ.
0: ఇదే విధంగానే కుదిరే ముక్కు అనేటువంటి యొక్క ప్రదేశమునందు కూడాను ఈ స్టీల్ ప్లాంట్స్ రష్యన్స్ ప్రారంభించారు.
1: ఇన్ ది సేమ్ వే నియర్ కుదిరే ముక్ రష్యన్స్ స్టార్టెడ్ ఎ స్టీల్ ప్లాంట్
0: ఇన్ కర్ణాటక స్టేట్ కుదిరే ముక్. కానీ అక్కడ కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు అభివృద్ధి కావటం చేత అది కూడాను క్రమక్రమేణ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
1: ఈవెన్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్ this kind of problems and obstacles were noticed and that production there also was to be stopped.
0: Karanam emiti management ye yokka deenini sthapinchal anukunnappatikini daniki chuttu unnatvanti yokka parisara prantham yokka vatavaranamunu
1: if the management doesn't take into account the environmental factors and the geographic factors
0: daniki sambandhinchinatvanti yokka వర్కర్స్ కు తగినటువంటి యొక్క సదుపాయములను కలిగి ఉన్నవా లేవా అనేటువంటి దాన్ని చూడాలి.
1: దే హావ్ టు ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ ది నెసెసరీ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫార్ ద వర్కర్స్.
0: ఈ కమ్యూనికేషన్ అనేటువంటి విషయం లోపల చాలా జాగ్రత్తగా విచారించవలసిన అవసరం ఉంది.
1: ఇన్ కమ్యూనికేషన్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫార్ ఎ థరో లుకింగ్ అండ్ ఎన్క్వైరీ ఇంటూ ఇట్.
0: సహజంగా గ్రంథరీతిగా మనం కమ్యూనికేషన్ అంటే ఏమిటంటే మాటలతో వారికి దీన్ని చక్కగా విపులించి చెప్పటం.
1: అకార్డింగ్ టు ది టెక్స్ట్ బుక్స్ కమ్యూనికేషన్ రెఫర్స్ టు ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్ త్రూ వర్డ్స్.
0: అంతేకాక మౌనంతో కూడాను వారికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము.
1: నాట్ మియర్లీ బై వర్బల్ కమ్యూనికేషన్ బట్ బై సైలెన్స్ ఆల్సో యూ కెన్ కమ్యూనికేట్.
0: ఈ కమ్యూనికేషన్ ఏంటి, రైటింగ్ లో కూడాను వారికి చక్కని ఒక కమ్యూనికేషన్ పెట్టుకోవటం.
1: ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ కమ్యూనికేషన్ బై రైటింగ్.
0: కొన్ని కొన్ని ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్ తో కూడాను వాళ్ళు కమ్యూనికేషన్ చేయటం.
1: ఇట్ ఈస్ ఆల్సో కమ్యూనికేటింగ్ పీపుల్ బై ఫేషియల్ ఎక్స్ప్రెషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్.
0: వర్కర్స్ దగ్గర ఏ విధమైనటువంటి శబ్దంతో వారితో సంభాషించాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్ సౌండ్ షుడ్ వి కమ్యూనికేట్ విత్ ద వర్కర్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్.
0: గవర్నమెంట్ తో ఏ విధమైనటువంటి వాయిస్ ను మనం మార్చుకొని వినయంగా మాట్లాడాలి.
1: When we are conversing and communicating to the government officials, how we have to change and adopt the voice.
0: Shareholders dagra ye vidhanga manam pravartinchali.
1: How should we conduct ourselves with the shareholders?
0: Intiye kaakunda public tho kudanu deeniki taginatvanti yokka communication sariyainatvanti sthitilo manam varini sambandha bandhavyamnu gaavinchukoneatvanti vidhananni gurtinchali.
1: It is not merely that, with the outside public also, how to communicate to them so that we can have good relations with the public.
0: ఇది సామాన్యంగా మన గ్రంథముల ద్వారా ఎడ్యుకేషన్ పద్ధతిలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు.
1: This is what we can understand in the ordinary way through the textbooks.
0: కానీ నా ఉద్దేశము ఇలాంటిది కాదు.
1: But Swami's intention and Swami's view is not this.
0: హృదయములో ఎట్టి గోప్యము లేక,
1: not having any type of secret,
0: ఏ విషయమునందు కూడాను దాపరికము లేకుండా,
1: without having anything to hide,
0: తాను సంకల్పించినటువంటి విషయములను,
1: whatever things he thinks,
0: తన యొక్క ఆలోచనలను,
1: his own intentions,
0: తన యొక్క ఉద్దేశములను,
1: his own thoughts,
0: ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, హృదయం నుంచి హృదయానికి అందించేటువంటి విధానంలో మనం దీనిని పెంచుకోవాలి.
1: కమ్యూనికేటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఫ్రమ్ హార్ట్ టు హార్ట్, దిస్ హ్యాస్ టు బి డెవలప్డ్.
0: కానీ ఈ బిజినెస్ మేనేజ్మెంట్ లోపల ఈ విధంగా హృదయాన్ని దాపరికం లేకుండా చెప్పేటువంటి అవకాశము ఈనాడు కోల్పోయింది ఈ వ్యాపార సంస్థ.
1: బట్ ఇన్ ది బిజినెస్ మేనేజ్మెంట్ దిస్ కైండ్ ఆఫ్ అన్హిండర్డ్ ఫ్రీ కమ్యూనికేషన్, హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్,
0: వాటి యొక్క బిజినెస్ పరిస్థితి యందు అనేక విధమైనటువంటి కొన్ని సీక్రెట్స్ ఉంటుంటాయి.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ది రీజన్ ఈస్ ఇన్ బిజినెస్ దెర్ విల్ బి సమ్ ట్రేడ్ సీక్రెట్స్.
0: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క ఈ ప్రొడక్షన్ లోపల కూడాను కొన్ని తప్పులు రాసుకుంటుంటారు.
1: Even in production, while recording the production figures,
0: income tax kosamani aneka rakamainatundi yokka marpulu chestuntaru.
1: For the purpose of income tax, they introduce some false figures there.
0: Profit vachina kudunu loss ani rasukuntuntaru.
1: Even though they make a profit, they show it as a loss.
0: కారణం ఏమిటంటే ఈ వ్యాపారం చేసేదంతా కూడాను కేవలము ధనమును సంపాదించాలనే ఉద్దేశమే.
1: What is the reason as to why these things are done? The reason is they keep profit as their motto.
0: కనుక ఈ విధమైనటువంటి సత్య మార్గాన్ని అవలంబిస్తే, హృదయమును విప్పి వారికి బోధిస్తే, ఈ విధమైనటువంటి యొక్క ధనమును ఆర్జించేటువంటి అవకాశము వారికి అధికంగా ఉండదు.
1: They think that they would not be able to earn more profits if they were to openly tell all these things and follow the path of truth.
0: కనుక మనకు ప్రప్రథమంలో ఇది మనకు కొన్ని విధమైనటువంటి ఇబ్బందిని కలిగించవచ్చు, కొన్ని అనానుకూలాలను జరిపించవచ్చు.
1: ఇన్ ది బిగినింగ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ మైట్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ ఆబ్స్టికల్స్.
0: కానీ సత్య మార్గమునందు మనము ఏ విధమైనటువంటి యొక్క సందేహములు లేక ధైర్యముతో సాహసంతో దీనిని మనము ప్రారంభించిన మున్ముందు ఇది ఎంతయో మనకు అనుకూలమును కాని ఆదాయమును కాని అభివృద్ధిని కాని చేకూర్చగలదు.
1: బట్ ఇఫ్ యు వర్ టు జస్ట్ టేక్అప్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఇన్ ది బిగినింగ్ with courage and with conviction and with faith, we would be able to make good progress and achieve real objectives in future.
0: Oka chinna udaharanamu ee naadu manamu sariyainatundi sthitilo broad mind tho anaga vishalamainatundi hrudayam tho manamu ee yokka vicharana salpatam ledu.
1: One small example, today for example, we are not trying to understand with a broad mind and in the proper perspective.
0: Oka factory baaga అన్ని విధాల ఏ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకు లేకుండా స్మూత్ గా జరుగుతూనే ఉంటుండాలి.
1: Let us say that one factory has been able to carry on its activity without any problems smoothly.
0: Workers ku varu aashinchinattuga jeetalu isthunnaru.
1: Salaries and wages have been paid to the workers.
0: Raw material vallaki avasaramainanta supply chestunnaru.
1: They have also been able to get raw material in the required quantity.
0: Current avasaramainanta untundali.
1: The required electricity is also available.
0: Water supply kudanu ee vidhamainatundi shortage ledu.
1: There is no shortage of water supply.
0: ఇంకా వారికి తగినటువంటి యొక్క పరిసరం అనుకూలములు కూడా వారికి ఏ కొరతలు లేకుండా జరుగుతుండాలి.
1: ఇన్ ది టోటల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ది సిచ్యుయేషన్ దేర్ ఆర్ నో అదర్ ప్రాబ్లమ్స్.
0: మేనేజర్ కు వర్కర్స్ కూడా ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదములు కూడా లేవు.
1: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ది మేనేజర్ అండ్ ది వర్కర్.
0: కానీ ఉన్నట్టు ఉండి ఒక దినం స్ట్రైక్ జరుగుతుంది.
1: బట్ సడన్లీ ఆన్ ఎ పర్టికులర్ డే దేర్ విల్ బి ఎ స్ట్రైక్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఈ విధమైనటువంటి ఇది మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా గుర్తించాలి.
1: మేనేజ్మెంట్ హ్యాస్ టు వెరీ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ దిస్.
0: ఈ కారణం ఏమిటి అని చక్కగా అప్పుడు విచారిస్తే ప్రయోజనం లేదు.
1: దెర్ ఇస్ నో యూస్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఆఫ్టర్ ది స్ట్రైక్ హస్ టేకెన్.
0: ముందుగానే ఈ విధమైనటువంటి యొక్క దీన్నంతా కూడా నువ్వు విచారించి తగినటువంటి యొక్క ఏర్పాట్లు బందోబస్తు చేసి ఉంటుండాలి.
1: లాంగ్ బిఫోర్ సచ్ అన్ ఇన్సిడెంట్ టేక్స్ ప్లేస్ they should think very clearly and take necessary steps.
0: ఎక్కడ ఏ వ్యాపారం కాని ఇంకే విధమైనటువంటి కర్మలు కాని సుముఖంగా ఆనందంగా జరుగుతూ ఉంటే కొంతమందికి అసూయాపరులు ఉంటారు.
1: If whether it is business or any other activity, if it is going on smoothly, there will be so many people who will be looking with a jealous eye.
0: ఈ ఫ్యాక్టరీ చక్కగా జరుగుతూ ఉంటుండాలి. ఈ ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ కు ఏ విధమైనటువంటి కంప్లైంట్ నా దగ్గర రావటం లేదు కనుక దీన్ని ఏదైనా ఒక విధమైనటువంటి దాన్ని సృష్టించి తద్వారా కొన్ని విధమైనటువంటి అలజడి జరిపించినప్పుడే ఈ యొక్క లేబర్ లీడర్స్ ఉంటారు చూడు వారికి తగినటువంటి అనుకూలాలు అభివృద్ధి పరుచుకునే స్వార్థం కోసమని కొన్ని కొన్ని మిస్క్రియేటర్స్ ఇలాంటి వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తూ వస్తుంటారు. మిస్ మేకర్స్ అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ లీడర్స్ ఆఫ్ ది లేబర్ దే ఫీల్ దట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ స్మూత్లీ దే విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీథింగ్ టు మేనేజ్. దే వాంట్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కంట్రోల్. సో దీస్ పీపుల్ హూ ఆర్ మిస్చిఫ్ మాంగర్స్ అండ్ మిస్చిఫ్ క్రియేటర్స్ దే క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ సీ దట్ ది స్ట్రైక్స్ టేక్ ప్లేస్.
0: ఈ మిస్ క్రియేటర్స్ అన్ని రంగాల్లోనూ ఉంటున్నారు.
1: దిస్ మిస్చిఫ్ క్రియేటర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: ఏ విధమైనటువంటి ఇవి లేకుండా సమస్యలు లేకుండా చక్కగా జరుగుతుంటే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేసేసి తద్వారా కొన్ని అలజడులు అభివృద్ధి పరచాలని.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ స్మూత్లీ దే వాంట్ టు క్రియేట్ సమ్ ప్రాబ్లమ్ అండ్ ఎజిటేషన్ అండ్ సీ దట్ దే ఫైండ్ దేర్ ఓన్ ప్లేస్.
0: కనుక మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ వర్కర్స్ కు ఈ యూనియన్ లీడర్స్ కు జరిగేటువంటి యొక్క మీటింగ్ లోపల మన మేనేజ్మెంట్ తరఫున ఒక్కరిని ఎవరైనా వాళ్ళలో ప్రారంభించాలి, ఎన్నుకోవాలి.
1: వాట్ ది బిజినెస్ మేనేజ్మెంట్ ది మేనేజర్స్ విల్ హావ్ టు జస్ట్ వుడ్ బి దే విల్ హావ్ టు హ్యావ్ దేర్ ఓన్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ది మీటింగ్స్ వే మీటింగ్స్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ ది ట్రేడ్ యూనియన్ లీడర్స్.
0: ఈ యూనియన్ లీడర్స్ కు వర్కర్స్ కు ఏ విధమైనటువంటి సంబంధం జరుగుతుండాలి, అక్కడ వాళ్లకున్నటువంటి కమ్యూనికేషన్ ఎలాంటిది అని గుర్తించేటువంటి వ్యక్తి మన తరఫున ఒకరు ఉండాలి.
1: There is a need for the management's representative who can identify what type of relationship they have, what type of communication the workers and the leaders are having.
0: ఈ విధమైనటువంటి సమస్యలకు అవకాశం లేకుండా మనం ముందుగానే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది.
1: If we take such a step, then we would have prevented the occurrence of certain things on account of proper planning.
0: Mismakers ఏ కాకుండా ఇంకా కొంతమంది ఉంటుంటారు.
1: Not merely these mischief makers, but there will be a few other type of people.
0: కొంతమంది వేస్ట్ మేకర్స్ కూడా ఉంటుంటారు.
1: There are people who may be described as waste makers.
0: అది ఎవరి ఎందంటే వర్కర్స్ ఎందు ఉంటుంటారు.
1: These waste makers are found among the workers.
0: Union leaders పైన మిస్ మేకర్స్ వర్కర్స్ లోపల ఈ విధమైన మేకర్స్ వేస్ట్ మేకర్స్ తయారవుతుంటారు.
1: Among the leaders, union leaders, there will be mischief makers. Among the workers, there will be waste makers.
0: ఈ వేస్ట్ మేకర్స్ ఈ యొక్క వర్క్ మేకర్స్ అంటే వీళ్ళందరివి కూడాను ఇద్దరు సమన్వయం అయినప్పుడు కొంతవరకు ప్రాబ్లమ్స్ అధికమైపోతుంటాయి.
1: ఇఫ్ ది మిస్టిఫ్ మేకర్స్ అండ్ ది వేస్ట్ మేకర్స్ జాయిన్ హ్యాండ్స్ ది ప్రాబ్లమ్స్ విల్ బి ఆల్ ద మోర్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: మనం ఒక సోప్ ఫ్యాక్టరీ ఉండదనుకోండి.
1: లెట్ అస్ సే దట్ వీ హ్యావ్ ఎ సోప్ ఫ్యాక్టరీ.
0: ఈ సోప్ ఫ్యాక్టరీ లోపల స్టీమ్ చాలా అవసరం.
1: ఫర్ సోప్ ఫ్యాక్టరీ స్టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ స్టీమ్ వల్లనే సోపులంతా తయారు చేయడానికి వీలవుతుంది.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ స్టీమ్ సోప్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్.
0: కానీ ఈ వర్కర్స్ కు ఎంత క్వాంటిటీకి ఎంత స్టీమ్ ఉపయోగపెట్టాలి అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
1: బట్ ది వర్కర్స్ రియల్లీ డు నాట్ నో ది ప్రపోర్షన్ ఆఫ్ స్టీమ్ దట్ హస్ టు బి యూస్డ్.
0: కనుక ఇక్కడ ఏమైపోతుందంటే ఈ స్టీమ్ ఎక్కువగా వేస్ట్ చేయటం వల్ల అక్కడ లాస్ వచ్చేస్తుంది.
1: యాజ్ దే డు నాట్ నో దిస్ దే వేస్ట్ స్టీమ్ అండ్ దట్ లీడ్స్ టు లాసెస్.
0: కనుక ఇక్కడ వీళ్ళు వేస్ట్ మేకర్స్ గా తయారవుతుంటారు.
1: ఇన్ దిస్
0: దాని వల్లనే ఫ్యాక్టరీ లోపల కొన్ని తెలియనటువంటి యొక్క లాసులు వాళ్ళలో బయలుదేరుతుంటాయి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ దీస్ పీపుల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వేస్ట్ మేకర్స్ అండ్ దిస్ లీడ్స్ టు సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యాక్టరీ.
0: కనుక ఈ యొక్క మేనేజ్మెంట్ తరఫున ఈ ఎన్వైర్న్మెంట్ అని కానీ కమ్యూనికేషన్ అనేటువంటిది కానీ భారతదేశానికి సంబంధించినటువంటివిగానే ఉంటుండాలి. భారతదేశం యొక్క సంస్కృతికి సంబంధించినటువంటిదిగా ఉంటుండాలి. భారతదేశం యొక్క వాల్యూస్ దానికి సంబంధించినటువంటిదిగానే ఉంటుండాలి.
1: Therefore, in the study of the business management and the environment, we have to make that particular thing relevant to Indian culture, India, Indian values.
0: ఏ జపాన్ దో, ఏ ఇంగ్లాండ్ దో, ఏ రష్యా దో, ఏ యొక్క అమెరికా దో మనం అనుసరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి అనేక సమస్యలు బయలుదేరుతుంటాయి.
1: ఇఫ్ వి బ్లైండ్లీ ఇమిటేట్ ఎయిదర్ ది బ్రిటిష్ ఆర్ ది జపనీస్ ఆర్ ది అమెరికన్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇట్ లీడ్స్ టు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: వారి యొక్క లక్ష్యం ఏమిటంటే కేవలము దండిగా ఉత్పత్తి గావించాలి పదార్థములు.
1: దేర్ గోల్ ఈజ్ ప్రైమర్లీ టు ఇన్క్రీజ్ ప్రొడక్షన్.
0: మార్కెట్ లో ఫ్రీగా అన్ని సెలవయ్యే రీతిగా మనము చేసుకోవాలి.
1: ఫర్ టు సెల్ దీస్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది మార్కెట్ ఫ్రీలీ అండ్
0: దండిగా ధనం రాబట్టాలి.
1: ఫర్ టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ.
0: ఇదే వారి యొక్క లక్ష్యం.
1: దిస్ ఈస్ దేర్ గోల్.
0: కానీ ఈ పబ్లిక్ లోపల ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క మంచి చెడ్డలు వారు ఏమాత్రము గుర్తించరు.
1: బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ ది కండిషన్స్ ఆఫ్ ది పీపుల్, ది గుడ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్.
0: కానీ భారతదేశం యొక్క సంస్కృతి అలాంటిది కాదు.
1: బట్ భారతీయ కల్చర్ ఈజ్ నాట్ దాట్.
0: ప్రజలందరూ క్షేమంగా ఉండినప్పుడే నా క్షేమం.
1: We say that only when all the people are happy, I am happy.
0: ప్రజలందరూ కూడాను సౌఖ్యంగా ఉండినప్పుడే అది నా సౌఖ్యం.
1: Only when they are enjoying everything, they are
0: ప్రజలు ఏ విధమైనటువంటి స్థితిలో పోయినప్పటికీ పర్వాలేదు నేను మాత్రం క్షేమంగా ఉండాలనేటువంటి ఈ సంకుచితమైనటువంటి భావములు, ఈ స్వార్థపరమైనటువంటి భావములు మనలో ఉండరాదు.
1: We should not have a feeling that we should only be happy. Whatever happens to the other people is not our concern. We should not entertain.
0: భారతీయ సంస్కృతి అనాది కాలము నుండి, యుగ యుగముల నుండి, తరతరముల నుండి కూడాను, అనంత దేశాలకంతా కూడాను ఆధ్యాత్మిక శాంతి సౌఖ్యాన్ని అందించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: భారతీయ కల్చర్ అండ్ భారతీయ కంట్రీ ఇస్ సచ్ దట్ ఇట్ హాస్ బీన్ ఏబుల్ టు గివ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు ఆల్ ద కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్రమ్ ఏజెస్ మెమోరియల్.
0: లోక సమస్త సుఖినో భవంతు, ఇదే హైందవ సాంప్రదాయం.
1: ది ట్రెడిషన్ ఆఫ్ హిందూస్ ఈజ్ దట్ లెట్ ఎవ్రీ వన్ బీ హ్యాపీ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఇతర దేశముల యొక్క స్వభావం ఇలాంటివి కాదు. స్వార్థము స్వప్రయోజనమే వారి యొక్క లక్ష్యాలు.
1: బట్ ది అదర్ కంట్రీస్ డు నాట్ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్. దే ఓన్లీ బిలీవ్ ఇన్ their own selfishness and selfish ends.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: one small example to illustrate this.
0: ఇప్పుడు కార్ ఫ్యాక్టరీస్ అంతా ఉన్నాయి.
1: There are car manufacturing companies.
0: ఈ కార్ కంపెనీస్ లోపల ఒక నెలకు కొన్ని లక్షల కార్లు తయారు చేయాలి. ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉంటారు.
1: They have taken a decision that to manufacture lakhs of crores in a particular month.
0: ఒక్కొక్క నెలకు కూడాను కొన్ని లక్షల కార్లంతా కూడాను సప్లై చేస్తుంటారు.
1: దే సప్లై లాక్స్ ఆఫ్ కార్స్ ఇన్ ఎవ్రీ మంత్.
0: కానీ ఈ కంపెనీ లోపల లక్షల కార్లు తయారు చేస్తుంటే, లక్షల కార్లు ప్రజలకంతా అందిస్తుంటే, ఈ కార్ల యొక్క ఇది డిమాండ్ తగ్గిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాక్స్ ఆఫ్ కార్స్ ఎవ్రీ మంత్ అండ్ గో ఆన్ సప్లైయింగ్ టు ది పీపుల్, ఎ టైమ్ కమ్స్
0: లక్ష్యం పెట్టుకుని ఉంటారంటే ఒక్కొక్క కారు కూడాను 3 years or 4 years తర్వాత ఇది ఎంత కూడా దీన్ని డిస్చార్జ్ చేయాలా అనేటువంటి ఒక దీంతో వారు నిర్ణయం చేసుకుంటారు.
1: అట్ దిస్ రేట్ ది డిమాండ్ డిక్లైన్. దేర్ ఫోర్ వాట్ దే జస్ట్ డిసైడ్ ఈస్ దట్ ది కార్స్ మస్ట్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే డు నాట్ ఫంక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years.
0: అవి వాళ్ళు వెనుకకు వేస్తేనే ఈ కొత్త కార్లు తిరిగి తీసుకోవడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ దట్ హ్యాపెన్స్ దేర్ ఈస్ లైక్లీ టు బి ఫ్రెష్ డిమాండ్ ఫర్ ద కార్స్.
0: ఈ విధమైనటువంటి యుక్తి ప్రయుక్తులతో వారు వ్యాపారం ప్రారంభిస్తూ వస్తుంటారు.
1: దే ఇంట్రడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఇన్ టు దర్ బిజినెస్.
0: ఏ విధంగా వారు ఈ యొక్క దీనిని అడ్జస్ట్ చేసుకుంటారంటే, మోడల్ మార్చినాము, పార్ట్స్ మార్చినాము అని ఈ రకంగా కొన్ని కొన్ని ఏదో చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకుని ఈ ఎంత మోడల్ మార్చినట్టుగా ఇది వారు ప్రజలకంతా కూడాను కొంత ప్రచారం చేస్తూ వస్తారు.
1: దే అడ్వర్టైజ్ టు ది పబ్లిక్ దట్ దే హావ్ చేంజ్ ది మోడల్, దే హావ్ చేంజ్ ది పార్ట్స్, ది లేటెస్ట్ కార్ ఈజ్ న్యూ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ వన్స్ అండ్ ట్రై టు సెల్.
0: అయితే ఆ యొక్క కార్స్ అంతా కొన్ని కొన్ని పార్ట్స్ అంతా కూడా చాలా లిమిట్ గా పెట్టేసేస్తారు.
1: బట్ దే కీప్ the parts in such a way that they have limited capacity.
0: Videshal lopala oka road lo car potunte inkoka road lo car vastuntai, ee car ki eduruga vachetunte idi e matram akkada paddhati undadu.
1: In the other countries the cars will be traveling in the opposite direction.
0: Oye car povala vache car raval deeniki e vidhamaina opposite undadu.
1: In the other countries it will be more or less one way, the cars will be going in one particular direction and the other cars will be coming in the opposite direction in a different line. There is no room for coming to clash.
0: Manushulu nadicheetvanti yokka pradeshalu vere untuntai, roadlu vere untai,
1: the footpaths will be different.
0: Ee road lopala kukkalo pandulo pashulo e vidhanga sancharam aneetundi vallaku undadu.
1: There will be no disturbance and traffic of any of these animals, be it dogs or pigs or any other animal.
0: Kanuka vaaku nela dinamulu ainappudikini vaaru eppudo okaturi rendu turlu maatrame horn upayoga pedutuntaru.
1: On account of this kind of situation in the other countries, they don't use the horn much. They use horn only once or twice in a month.
0: Alanti kaaru mana bharat deshaniki techukunte okka dinaniki 200 paryayam horn ivvali.
1: Suppose we get such a car to our country, we have to operate the horn at least 200 times
0: in a day. ee horn ni ekku upayoga pette koddi dani condition kramikina taggi pothundi.
1: As you go on operating this horn, its condition gets deteriorated.
0: Itte kaadu alanti carlu mana bharat desham testhe adugadugukunnukunu brakelu ottutu povali. కారణం ఏమిటి? ఏదో మనిషి వస్తాడు, ఏదో కుక్క వస్తుంది, ఏదో పశు వస్తుంది, దీనికంతా కూడాను ఈ బ్రేక్స్ ఎక్కువ ఉపయోగపెడుతూ వస్తుంటారు.
1: నాట్ మియర్లీ
0: దిస్, ఇది జనరల్ గా జరిగేటువంటిది.
1: నాట్ మియర్లీ దిస్, వెన్ వీ యూజ్ సచ్ ఎ కార్ బ్రాడ్ ఫ్రమ్ అబ్రాడ్, వీ హ్యావ్ టు ఆపరేట్ ది బ్రేక్ ఆల్సో టూ ఫ్రీక్వెంట్లీ బికాస్ ఆఫ్ ది పీపుల్ క్రాసింగ్, ది యానిమల్స్ క్రాసింగ్, అండ్ దిస్ ఈజ్ ఎ జనరల్ థింగ్ విచ్ కెన్ బి ఫౌండ్.
0: వారి దేశంలోనే ఈ కార్లకు 3-4 సంవత్సరం లైఫ్ పెట్టేస్తే ఇన్ని విధాల ఉపయోగం పెట్టి మన భారతదేశంలో ఒక్క 6 నెలల్లో పనే కారు పాడైపోతుంటాయి.
1: ఇఫ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ దీస్ కార్స్ ఇన్ ది అదర్ కంట్రీస్ ఈస్ 3 ఇయర్స్, యూ కెన్ ఇమాజిన్ దట్ విత్ ఇన్ 6 మంత్స్
0: కనుక అక్కడి వాతావరణంకు ఇక్కడి వాతావరణంకు ఎంత వ్యత్యాసం ఉంటుంది యోచన చేయండి.
1: యూ కెన్ ఇమాజిన్
0: అక్కడ ఉపయోగమునకు ఇక్కడ ఉపయోగమునకు ఎన్ని విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో యోచన చేయండి.
1: యూ కెన్ ఇమాజిన్ వాట్ వాస్ట్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అదర్ కంట్రీస్ అండ్ దిస్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యూసేజ్ ఆఫ్ ది ఐటమ్స్.
0: ఇదే విధంగానే ప్రతి విషయానికి కూడాను విదేశాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే మన యొక్క వ్యాపారం చాలా క్షీణించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇన్ దిస్ వే వన్ కెన్ ఈజీలీ నో that if you go on imitating blindly other countries, the business will suffer here.
0: ee naadu prapanchamlo undinatvanti oka management paddhatilo vaalla uddeshalu emtante manchi unnatamainatvanti udyogam raavali.
1: If you take the world at large, the objective of studying MBA program is to get a very good job.
0: Tanaku chaala powerful anetvanti oka dinni andinchali.
1: He should enjoy a powerful position.
0: Tanaku kavalsina swatantranni ivvali.
1: He should have the unbridled freedom.
0: Andaru tana control lo undali.
1: Everyone should be under his control.
0: Samvatsaram samvatsaraniki jeetam perugutu povali.
1: Year after year the salary should go on increasing.
0: Ee jeetam tho paatu promotion kuda raavali.
1: Along with the salary,
0: ilanti uddeshalatone chaala mandi ee MBA lu chadavadaniki prayatnam chestuntaru.
1: They should get promotion also, they think. With this kind of thinking, thoughts and plans, they undertake MBA program.
0: ఈ ఉద్దేశం కాదు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: బట్ వీ
0: మన భారతదేశంలో దీనిని సామాజికంగా,
1: దిస్ ఇస్ నాట్ వాట్ వీల్ హ్యావ్ టు జస్ట్ థింక్, వీ హ్యావ్ టు జస్ట్ సీ ఇన్ ది టర్మ్స్ ఆఫ్
0: అనేక అభివృద్ధులను గావించి
1: we have to bring about certain improvements in the society without creating any problems with the people.
0: దేశమునకు ఎట్టి విధమైనటువంటి యొక్క అపకీర్తి రాకుండా,
1: without getting any bad name for our own country,
0: దానికి ప్రజల యొక్క మన్ననలను కాని సహకారాన్ని కాని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి.
1: We have to undertake the business and studies of MBA program with the object of getting the good wishes and the honor of our own people.
0: ఈ నాడు అనేక మంది ఈ యొక్క బిజినెస్ అనేటువంటి యొక్క తత్వంలో చిన్న చిన్న విషయాల్ని పూర్తి అలక్ష్యం చేస్తూ వస్తున్నారు.
1: What is happening these days is that in business certain minor things are not given proper importance.
0: ఇక్కడ ఏ విధంగా ఉండాలంటే ఈ ప్రొడక్షన్ ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాం.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్, వీ డిసైడ్ టు హ్యావ్ ప్రాఫిట్.
0: దీనికి ముందుగానే మనం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి.
1: బిఫోర్ వీ అండర్టేక్ ది యాక్టివిటీ వీ షుడ్ హ్యావ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: మనకు నెలకు ఎంత మనకు ఖర్చు అవుతుండాలి అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో జస్ట్ ఎస్టిమేట్ ది ఎక్స్పెండిచర్ పర్ మంత్.
0: దీనికి ఏ దాన్ని మనం చేర్చుకోవాలి?
1: What are the items which will have to be included in this?
0: Raw material ku nelaku enta avutundi?
1: What is the expenditure on raw material for per month?
0: Ee workers ku salaries anta enta avutundi?
1: What is the salary bill per month of the workers?
0: Government ku tax kattalsu ostuntadi, adi enta varaku untuntadi?
1: What is the amount of tax to be paid to the government?
0: Manu advertisements chestuntau, daniki enta varaku kharchu avutuntadi?
1: What is the expenditure on advertisement?
0: Inka migilinatvanti venta kudanu konni konni sandarbhamlo inka extra ga konni kharchulu avutuntadi.
1: There will be other expenditure which is incidental.
0: Inthi kaakunda samvatsaramulku oka paryayamu ee shareholders kanta kudanu intintani valiki chellistu raavali.
1: It is not merely that the shareholders will have to be paid a dividend at the end of each year.
0: ఇవన్నీ పోయి మనకు ఎంత వరకు లభిస్తుంది, ఏ విధంగా చేస్తే ఎట్ట వస్తుంది అని చూసుకోవాలి.
1: We have to estimate the all this expenditure and also try to earn much more than what all this expenditure.
0: విషయాన్ని కూడా చక్కగా గుర్తించవలసిన అవసరం ఉంది.
1: We have to recognize one more important
0: point. ఒక మిషన్ ఉంటుండాలి.
1: There is a machine.
0: అది ఒక దినమునకు 1000 పదార్థాన్ని సృష్టిస్తుంది. దాని కెపాసిటీ,
1: its capacity is to produce 1000 articles.
0: కానీ వర్కరు 800 మాత్రమే దీన్ని సృష్టిస్తాడు.
1: వర్కర్ కెన్ హెల్ప్ ప్రొడక్షన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 800.
0: ఇది దినమునకు 1000 పదార్థాలు సృష్టించినప్పుడే ఇది మనకు తగినటువంటి రీతిలో దీనికి వ్యాపారమునకు సంబంధించినటువంటి అనుకూలంగా ఉంటుంది.
1: ఇఫ్ వీ కెన్ మ్యానుఫాక్చర్ 1000 ఆర్టికల్స్ ఆన్ దట్ మెషిన్, ఇట్ విల్ బి ఆప్టిమం.
0: ఈ 800 సృష్టించడంలో దీనికి ఏది కారణము మనం చక్కగా గుర్తించాలి.
1: ఇఫ్ ఓన్లీ 800 ఆర్ మ్యానుఫాక్చర్డ్, వి హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్.
0: 200 తక్కువైపోయింది. ఈ రా మెటీరియల్ లేక తక్కువైపోయిందా, కరెంటు లేక తక్కువైపోయిందా, ఇంకే విధమైన మిషన్ చేతికి తక్కువైపోయిందా, ఇది వర్కర్ యొక్క లోపమా అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలి. పర్సనల్ గా వెళ్ళి ఈ విధమైన సూక్ష్మమైనటువంటి విషయాల్లో కూడా చక్కగా పర్సనల్ గా పరిశీలన చేసినప్పుడే దీని యొక్క స్థితిగతులు మనకు చక్కగా అర్థమవుతాయి.
1: ఓన్లీ వెన్ యూ పర్సనలీ గో అండ్ సూపర్వైజ్ అండ్ ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్ మైన్యూటెస్ట్.
0: కానీ ఈనాడు ఈ పర్సనల్ ఎంక్వైరీ అనేటువంటిది ఎక్కడ జరగటం లేదు.
1: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ సచ్ కైండ్ ఆఫ్ పర్సనల్ సూపర్విజన్ అండ్ ఎంక్వైరీ ఇస్ నాట్ టేకింగ్ ప్లేస్.
0: ఈ పర్సనల్ సూపర్విజన్ లేకపోవటం చేతనే ఈ యొక్క వ్యాపారములన్నీ కూడా దిన దినానికి క్రమక్రమేణ దిగజారిపోతున్నాయి.
1: ద బిజినెస్ ఈజ్ సఫరింగ్ లాసెస్ అండ్ డిటీరియరేషన్ డే ఆఫ్టర్ డే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పర్సనల్ సూపర్విజన్.
0: ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు ఆల్సో లుక్ ఇన్ టు వన్ మోర్ ఆస్పెక్ట్.
0: ఒక వర్కర్ ఉన్నాడు.
1: దేర్ ఇస్ ఎ వర్కర్.
0: ఆ వర్కర్ మన ఫ్యాక్టరీ లోపల తెలిసి చక్కగా గమనించేటట్టుగానే ఒక వస్తువును తీసుకుని పోతున్నాడు.
1: Even as we, with our notice also, he has been taking one article home.
0: Ikkada atanu donga ani gurtinchi atanni pattaru.
1: We have caught him as
0: atanu chetulu kodanu vastu unnadi atanu kodanu nenu teeskellutunnanani oppukunnadu.
1: He has that particular article in his hand. He has confessed that he is taking it home.
0: Ee yokka vishayanni gurtinchinatundi manager atanni dismiss cheyochu.
1: The manager who observes this, he can dismiss.
0: కానీ ఈ డిస్మిస్ చేసేటప్పటికి ఇంకా ఫ్యాక్టరీ అంతా వర్కర్స్ అంతా ఒకటవుతుంది, స్ట్రైక్ ప్రారంభిస్తారు.
1: ఇఫ్ దట్ వర్కర్ హూ ఇస్ కమిటింగ్ ఎ థెఫ్ట్ ఇస్ డిస్మిస్డ్, దెన్ దెర్ విల్ బి అ స్ట్రైక్.
0: తప్పు చేసినటువంటి వాడిని కూడా నువ్వు పనిష్మెంట్ చేసేటువంటి అధికారం మేనేజ్మెంట్ లేకపోతే ఈ ఫ్యాక్టరీ పెట్టి ప్రయోజనం ఏమిటి?
1: If management does not have the power to punish a person who has committed a mistake, what is the use of starting a factory? How can we run the factory?
0: కనుక వర్కర్స్ లోపల ఏ విధంగా అయినటువంటి ఇది చెప్పించాలంటే, తప్పు చేసినటువంటి వాడికి శిక్ష ఇవ్వటము రైట్ అనేటువంటి భావం వారిలో వచ్చినట్టుగా మనము వారిని తగినటువంటి రీతిగా తరబీతి చేయాలి.
1: We have to make efforts to inculcate in the workers a feeling that when punishment is given to a particular person, a wrongdoer, it is a proper thing. Every wrong
0: punishment is kevalamu idi doshamu kaadu.
1: Punishment should not be considered as if it is.
0: Ippudu oka chinna udaharanam,
1: one small example.
0: Oka hantakudu untadu,
1: there is a murderer,
0: aneka vidhamuluga aneka pranamulu teesi untadu.
1: He has murdered a number of people.
0: Alanti vaadu supreme court ku velutadu.
1: He is taken to supreme court.
0: Aa supreme court lopala athaniki uri shiksha ani istaru.
1: Punishment is given, he should be hanged for this mistake.
0: Ee shiksha evariki aneetundi danni manam gurtinchali.
1: We have to recognize for whom is this punishment given.
0: Ee tappu chesina vaanike kaakunda ee vidhamaina shikshanu gurtinchinatundi vaaru itharulu kuda tappu cheyakunda undadaniki ee shikshanu istunnaru.
1: The idea of giving punishment is not merely to punish the person who has committed a crime or a sin. It is not merely for that. In order to teach a lesson for other people, and
0: ee vidhamaina murder chesthe mana pranam kuda ee vidhanga avutundi ani itharulu kuda deeni gurtinchukuneetundi yokka artham kosam ee vidhamaina punishment istuntaru.
1: Such severe punishment is given in order that other people will also feel that if they were to indulge in murder, they would also get.
0: Mana factory lopala kudanu ఒక దొంగను అతను ఏదైనా డిస్మిస్ చేసినా అంటే వరే మనం కూడా ఈ విధంగా చేస్తే మనకు డిస్మిస్ అవుతుంది, మన జీవితం అంతా ఇది అవుతుంది, మన కుటుంబం అంతా చాలా పరిస్థితులకు గురి అవుతుంది అని వాడు గుర్తించుకునే నిమిత్తమై వీడికి శిక్ష ఇచ్చే తీరాలి.
1: సిమిలర్లీ ఇఫ్ ఎనీ పర్సన్ కమిట్స్ ఎ మిస్టేక్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, పనిష్మెంట్ హ్యాస్ టు బి అవార్డెడ్ సో దాట్ హీ వుడ్ బి డబ్లీ కేర్ఫుల్ టు అవాయిడ్ కమిటింగ్ సచ్ మిస్టేక్స్, రిమెంబరింగ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్మిసల్. హిజ్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి సఫరింగ్. Therefore, that will discourage him from committing mistake.
0: Itti chichanu ichcheetundi adhikaramu management kolipoyindante deeniki kaaranam enti?
1: Today, the management has forfeited this particular right to punish. What is the reason for this state?
0: Prabhutvame deeniki kaaranam.
1: Government is responsible for this state.
0: Kaaranam entante, ee workers ku vaari yokka swartha nimittamai vaalaku anni vidhala freedom istu vastunnaru.
1: Government is giving all types of freedom to these workers because of their own vested interests.
0: వాళ్ళు అన్ని విధాలకు కూడాను అధికార రీతిలో కానీ మాట రీతిలో కానీ ఇంకే విధమైన లా రీతిలో కానీ వాళ్ళకి సహాయం చేస్తున్నారు.
1: గవర్నమెంట్ హస్ బీన్ గివింగ్ ఆల్ హెల్ప్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ ఆర్ వెదర్ ఇట్ ఇన్ టర్మ్స్
0: లా కోర్ట్ అనేటువంటిది ఒక లేబర్ కోర్ట్ అని పెట్టారు.
1: దేర్ ఆర్ సెపరేట్ లేబర్ కోర్ట్స్ అప్లికబుల్ టు వర్కర్స్.
0: ఈ లేబర్ కోర్టు లోపల ఇది లేబర్ గానే జరిగిపోతుంటుండాలి.
1: దిస్ లేబర్ కోర్ట్స్ ఫంక్షన్ ఇన్ ఎ వెరీ
0: లేబర్ కోర్ట్ లో ఉన్నటువంటి జడ్జెస్ మాదిరి ప్రవర్తించడం లేదు, లేబర్ మాదిరినే ప్రవర్తిస్తుంటారు.
1: ద జడ్జెస్ హూ ఫంక్షన్ ఇన్ ద లేబర్ కోర్ట్స్ డూ నాట్ రియలీ ఫంక్షన్ యాజ్ జడ్జెస్.
0: ఇంకా అధికమైనటువంటి దీనికి వస్తే కాంప్రమైజ్ అంటారు, దానికి డబ్బిచ్చి వాళ్ళు తప్పించడము.
1: ఇఫ్ యూ గో ఎ స్టెప్ ఫర్దర్ దెన్ దే విల్ think in terms of bringing about a compromise. That is done by giving a little money.
0: ee vidhanga chestu chestu raavatam valla ee workers lo oka vidhamainatundi oka neeti nijayate kolipothundaru.
1: If on account of doing things in this particular fashion, the workers are losing morality and ethical behavior.
0: Maniki neeti nijayate chaala avasaram
1: for our country Bharat. Morality and truth are very important.
0: Nijanga chuste ee workers gaani students gaani inke vidhamainatundi oka rangamlandu gaani cycle chestunnarante endukosam chestunnaro vaalake teliyadu.
1: Truly speaking, if you ask why the workers or the students are striking work, really they do not know why they are striking work.
0: Oka student ni pattukoni ayya nivenduku ee vidhanga strike chestunnavu ante maa students leader nunchi circular vachindi అంటే నేను చేస్తున్నా. దేనికోసము? దానికి నో రీజన్ నో సీజన్.
1: యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ స్టూడెంట్ అండ్ ఆస్క్ హిమ్ ఎ క్వశ్చన్ అస్ టు వై యు ఆర్ స్ట్రైకింగ్ వర్క్. హీ విల్ సే దట్ దేర్ ఇస్ ఎ సర్క్యులర్ ఫ్రమ్ అవర్ లీడర్ దేర్ఫోర్ వి ఆర్ డూయింగ్.
0: అదే విధంగానే కంపెనీస్ లోపల కూడాను ఎందుకు మీరు స్ట్రైక్ చేస్తున్నారంటే మా మంచి వర్కర్స్ డిస్మిస్ చేశారు అంటారు, కానీ వర్కర్ చేసినటువంటి విషయం బయట చెప్పారు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఇన్ ది కంపెనీస్ ఆల్సో. ఇఫ్ ఆస్క్ ఎనీ వర్కర్ వై యు ఆర్ స్ట్రైకింగ్ వర్క్, సమ్ గుడ్ వర్కర్స్
0: కనుక మేనేజ్మెంట్ వాళ్ళు ఇలాంటి ట్రబుల్ రాకుండా ఉండే నిమిత్తమై ముందుగానే కొన్ని కొన్ని జాగ్రత్తలు చేసుకుని దీన్ని కొన్ని లేబర్ లీడర్ గా ఉంటారు చూడండి, వారి ఎందుకని ఈ వర్కర్స్ ఎందుకని ఒక మన వైపున ఎక్కువ మెజారిటీ ఉండేటువంటి దానిగా మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ద మేనేజ్మెంట్ విల్ హావ్ టు టేక్ స్టెప్స్ ఇన్ ది వెరీ బిగినింగ్ టు సీ దట్ ది లీడర్స్ యాజ్ వెల్ అస్ ది వర్కర్స్ విల్ హ్యావ్ ఎ గుడ్ విల్ ఫార్ ద మేనేజ్మెంట్ అండ్ ఫర్ ద ఫ్యాక్టరీ.
0: ఇది మేనేజ్మెంట్ చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క పని.
1: దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్
0: భారతదేశం యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలంటే నీతి నిజాయితీని లక్ష్యంలో తీసుకోవాలి.
1: మేనేజ్మెంట్ ఇన్ భారత్ విల్ హావ్ టు టేక్ మొరాలిటీ అండ్ ట్రూత్ యాజ్ టు వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దర్ ఫంక్షనింగ్.
0: కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ లోపల ముందు చెప్పినట్టుగా అతి ముందు జాగ్రత్తలు మనం పడుకోకుండా పోవటం చేత మధ్యలో కొన్ని కొన్ని ఈ రా మెటీరియల్స్ ట్రబుల్స్ ఎక్కువ అయిపోతుంటాయి.
1: As no steps are taken in the beginning itself, foreseeing what is likely to happen, in the middle, some problems crop up in a number of factories.
0: ఈ సమయం లోపల కొన్ని ఆర్టిఫిషియల్ ఏజెంట్లు తయారు చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మిషన్లు తెస్తున్నారు.
1: And in such circumstances, they are getting some special type of machines to manufacture some artificial.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: కోయంబత్తూరు వైపున ఈ కాటన్ మిల్స్ ఎక్కువ ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ది కోయంబత్తూర్ రీజియన్ దే హావ్ స్టార్టెడ్ ఎ నంబర్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ మిల్స్.
0: ఈ కాటన్ మిల్ ప్రారంభించాలంటే ఇక్కడ ఈ ఎన్వైర్మెంట్ ఈ వాతావరణము కొంతవరకు వెట్ అనేటువంటిగా నీటితో నిండినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు మ్యానుఫ్యాక్చర్ కాటన్ టెక్స్టైల్స్ ఇన్ ది క్లైమేట్ అండ్ ఇన్ ది ఎన్వైర్మెంట్ దేర్ షుడ్ బి హ్యూమిడిటీ.
0: కానీ అది అక్కడ ఎక్కువగా లభించడం లేదు.
1: But you don't get it in the required quantity over there.
0: వారు ఆ ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశంలో పెట్టడానికి వారికి ఇష్టం లేదు.
1: But they are not ready to shift the factories from that
0: particular ఒక స్వార్థం ఉంటుండాలి. తమకు సమీపంలో ఉంటుండాలి, తమకు అన్ని విధాల అందుబాటులో ఉంటుండాలి, ఇంకొక రాష్ట్రానికి గాని ఇంకొక ప్రదేశానికి గాని పోవడానికి వీల్లేదు, తనకు అన్ని విధాల ఆదాయమైనటువంటి ఒక స్థితిలో వాడు చూసుకుంటూ ఉంటారు.
1: మేనేజ్మెంట్ ఆల్సో విల్ ఆల్వేస్ బి లుకింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ బెనిఫిట్, దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఓన్ ప్రాఫిట్స్.
0: ఇక్కడ ఏమైపోతుందంటే ఈ యొక్క వాతావరణాన్ని మార్చుకునే నిమిత్తమై కోయంబత్తూరులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ మిషన్స్ అంతా పెట్టి ఆ ప్రతి లోపల ఈ యొక్క నీటి సంబంధమైనటువంటి గాలి చేరేటట్టుగా కొన్ని పెంచుకుంటూ వస్తున్నారు.
1: వాట్ స్టెప్స్ హావ్ బీన్ టేకెన్ ఇన్ కోయంబత్తూర్ ఇఫ్ యు వాంట్ టు జస్ట్ సీ దట్ దే హావ్ స్టార్టెడ్ ది యూజింగ్ సర్టన్ మెషిన్స్ విచ్ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ క్లైమేట్ వేర్ ఇన్ హ్యూమిడిటీ ఈజ్ ఫౌండ్ అండ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్.
0: కానీ దీనికి ఎంత ఖర్చు అవుతుందని వాళ్ళు యోచించుకోవటం లేదు.
1: For creating this kind of artificial humidity,
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: It will mean a lot of expenditure. There is an example, small example.
0: ఒక బస్సు ఉంటుండాలి.
1: There is a bus.
0: ఈ బస్సులో 45 సీట్స్ ఉంటాయి.
1: There are 45 seats in the bus.
0: ఈ 45 సీట్స్ కంత కూడా 70 ప్యాసింజర్స్ ఎక్కిచ్చేస్తారు.
1: In a bus with 45 seater capacity, they take 70 passengers.
0: వీళ్ల వల్ల వచ్చేటువంటిది ఏ యొక్క 200-300 ఆదాయం వస్తుంది.
1: బై టేకింగ్ మోర్ ప్యాసింజర్ దట్ వే దే మే గెట్ అబౌట్ 200-300 రూపీస్ మోర్.
0: కానీ ఈ 200-300 ఆదాయం వచ్చేటువంటి దాన్ని చూస్తారు, కానీ 1,000 రూపాయల టైర్ పంచర్ అయిపోయింది వాళ్ళు చూడటం లేదు.
1: బట్ వెన్ ద బస్ ఈస్ ఓవర్ లోడెడ్ లైక్ దాట్ ద టైర్ గెట్స్ పంక్చర్ విచ్ కాస్ట్ 1,000 రూపీస్ దట్ దే డోంట్ కేర్ టు సీ.
0: అదే విధంగానే వీరు ఒక ప్రదేశం నుంచి ఇంకొక వాతావరణంలో దగ్గర పోయి ఈ యొక్క ఫ్యాక్టరీస్ ప్రారంభించాలనేటువంటి దానికి బదులు ఇక్కడ ఆర్టిఫిషియల్ బండి పెట్టేటప్పటికి ఆ ఖర్చు ఇక్కడ ఎక్కువైపోతుండాలి.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దే యూజ్ ఆర్టిఫిషియల్ హ్యూమిడిటీ అండ్ సచ్ అదర్ ఆర్టిఫిషియల్ మీన్స్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వుడ్ బి ఇంక్రీజింగ్.
0: కనుక ఇక్కడ ఏమైపోతుందంటే అనేక విధములుగా లాసులు ఏర్పడుతూ వస్తున్నాయి.
1: On account of such increased cost of production, the factory will be incurring losses.
0: ఈ లాసులు ఇంకా ఎక్కడ జరుగుతుండాలంటే ఈ బ్యాంకు లోన్ వల్ల ఎక్కువ జరుగుతుంటాయి.
1: The losses also are incurred on account of the cost of bank borrowing.
0: మనకు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది 7 రూపాయలు లేక 10 రూపాయలు ఇస్తారు, 10%.
1: If you deposit money, they give you about 7-10% interest.
0: వాళ్ళు తీసుకునేది 18%-20% తీసుకుంటారు.
1: But they charge 18-20% on the loans which they give.
0: ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే వాళ్ల దగ్గర డబ్బు ఉండినప్పటికీ ఈ డబ్బు పెడితే మన దగ్గర డబ్బు ఉండదని వాళ్ళకి గవర్నమెంట్ కనుక్కుంటారు ఏమో అనేటువంటి ఈ పిసినారితనంతో తమ యొక్క సత్యాన్ని తాము మూసిపెట్టుకుని బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకుంటారు.
1: ది ఓనర్స్ డిపాజిట్ దేర్ మనీ విత్ ది ఫియర్ దట్ ది గవర్నమెంట్ మే కమ్ టు నో అబౌట్ దేర్ ఓన్ వెల్త్. సో దే అర్న్ ఓన్లీ 7%, బట్ దే పే 18% బారోయింగ్ మనీ ఫ్రమ్ ది బ్యాంక్.
0: లోపల చాలా ఇక్కడ ప్రొజెక్టెడ్ చాలా తక్కువ అయిపోయినప్పటికీ కానీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటిదంతా అధికంగా వడ్డీ ఇవ్వటం చేతనే ఇవన్నీ విధమైనటువంటి నష్టాలు ఏర్పడుతూ వస్తుంటుంటది.
1: ది ఫ్యాక్టరీస్ విల్ బి ఇన్కరింగ్ లాసెస్ బికాస్ దే హావ్ టు పే హ్యూజ్ సమ్స్ ఆఫ్ మనీ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్.
0: ఈ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తే దీనికి తగినటువంటి గోడౌన్లు కూడా చక్కగా ఉంటుండాలి.
1: ఇఫ్ యూ ఇంక్రీజ్ ప్రొడక్షన్ యూ మస్ట్ ఆల్సో హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్టోరింగ్ ఏరియా గోడౌన్స్.
0: కనుక ఈ విధమైనటువంటి సమస్యల చేతను, వాతావరణం చేతను, ఈ విధమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ చేతను సరైనటువంటి యొక్క స్థితిగతులు లేకపోవటం చేత ఈ యొక్క వ్యాపారి చాలా కూలిపోతున్నాడు.
1: ది బిజినెస్ మన్ ఈజ్ ఇన్కరింగ్ లాసెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లోన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది
0: అన్నింటికీ మూల కారణము సరైన సంస్కృతి లేకపోవటమే.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్
0: మన సంస్కృతిని సరిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క ప్రవర్తనను మనం సంపాదించుకోవాలి.
1: ద రూట్ కాజ్ ఈజ్ నాట్ హ్యావింగ్ అవర్ ఓన్ కల్చర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు బిజినెస్ మేనేజ్మెంట్. వీ హావ్ టు అండర్స్టాండ్ అవర్ కల్చర్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్
0: మన సంస్కృతి. లోపల దైవం ఒక్కడే.
1: ఇన్ అవర్ కల్చర్ వీ బిలీవ్ ఇన్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏకోహం బహుశ్యాం, అనేకత్వం అనేటువంటిది ఎట్లా వచ్చిందంటే ఏకత్వం నుంచే వచ్చింది.
1: The diversity has emerged only from one entity.
0: Oka inti lopala talli, tandri, koduku, bidda, alludu, kodalu veeranda untuntaru.
1: In a particular house there is father, mother, son, daughter and daughter-in-law, son-in-law.
0: Veellandaru kudanu oka master control lone nadustuntaru.
1: All of them will be functioning under the control of one master.
0: Kaaranam entante వీరిని ఒకరు ఒకరు చక్కగా అర్థం చేసుకుంటారు.
1: ది రీజన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ దేర్ ఇస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్.
0: వారి యొక్క స్థితిగతులు కూడా చక్కగా గుర్తిస్తారు.
1: దే ఆల్సో అండర్స్టాండ్ దేర్ ఓన్ పొజిషన్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తారు.
1: దే వర్క్ యునైటెడ్లీ.
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము అండర్స్టాండింగ్ ఉండటం చేతనే అడ్జస్ట్మెంట్ ఈజీగా అవుతుంటుంది.
1: యాజ్ దేర్ ఈస్ యూనిటీ దేర్ ఇస్ అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ అమంగ్ దెమ్.
0: అదే విధంగానే ఒక కుటుంబం యొక్క పద్ధతులను మనం చక్కగా ఆధారం తీసుకుని మిగిలినటువంటి పద్ధతులు మనం పెంచుకోవడానికి పోవాలి.
1: వీ హ్యావ్ టు బేస్ ఆల్ ది అండర్స్టాండింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఫంక్షనింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఎక్స్టెండ్ ది సేమ్ థింగ్ టు ది బిజినెస్ అండ్ అవుట్ సైడ్ వరల్డ్.
0: కనుక ఈనాడు ఏ విధమైనటువంటి దోషం ఏర్పడిందంటే మన కుటుంబంనే మనం అర్థం చేసుకోవటం లేదు. మనం కుటుంబం యొక్క సంబంధమనే మనం సరైనటువంటి దీంట్లో పెట్టుకోవటం లేదు. ఒకరిలో ఒకరికి సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి వాళ్లము ఇంక వ్యాపారంలో మనం ఏ రీతిగా అభివృద్ధి కాంచాలి?
1: టుడే ది డిఫెక్ట్ ఈస్ దట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ వుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫ్యామిలీ అండ్ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ డజంట్ ఎగ్జిస్ట్ ఆల్సో అండ్ దేర్ ఫోర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ క్రాప్.
0: కనుక మొట్టమొదటి కుటుంబం యొక్క పరిస్థితిని గుర్తించాలి. అదే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ కుటుంబంలో ముందు పెంచుకోవాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ we have to develop proper communication inside the family.
0: Ee kutumbam nunchine samajamlo praveshinchali.
1: We have to then enter into the society.
0: Ee samajam dwarane prapanchamlo mana yokka deenini prakinchali.
1: Through society we have to enter into the world.
0: Deeniki anniti kudanu thoughts pavitramainatundi bhavala manalo raavali.
1: For all this the most important basis is thoughts. We should have always sacred thoughts.
2: You just heard the first part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba to the MBA students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthi Nilayam on the 14th of September 1986. Bhagwan Baba said that the important reason why business houses incur loss is because they have not introduced the Bharatiya culture into their business management. Like in any good family, the business should also have unity and understanding, resulting into adjustment. But today, the problem is that we have not been able to develop good relationship with the family itself. So to improve this relationship, we have to improve proper communication. From this family, we have to enter into the society, from society to the world. Basis for all this is that we should have good and sacred thoughts. Thank you and Sairam.

0: Though lacking education, birds and animals lead regulated lives. Why then can't humans, bestowed with the capacity for wisdom, use their knowledge to live properly?
1: Prema Swarupulara.
0: Embodiments of Divine Love.
1: Kramasichana anetuntadi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనిను నియమము అనుసరించటము.
0: For all living beings, discipline is as important as life itself. It is more so in the case of humans, for whom discipline is the moral backbone. Without discipline, life would be totally ruined. Discipline implies strict adherence to rules, regulation and principles.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వము నిలుచుటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: హ్యుమానిటీ వుడ్ కొలాప్స్ ఇఫ్ దెర్ వర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫైన్డ్ విదిన్ అ మోరల్ ఫ్రేమ్వర్క్. దెర్ ఈస్ అన్ ఏన్షియంట్ సేయింగ్ దట్ వితౌట్ మోరల్ డిసిప్లిన్ దెర్ కెన్ బి నో వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ సొసైటీ.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: Discipline cannot be acquired from books and in classrooms. It becomes ingrained only when daily life is properly regulated. Discipline is essential in every single action one performs from morning to night and must prevail throughout one's life.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాతీయతకు, ప్రతి రాజకీయమునకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు.
0: డిసిప్లిన్ ఇస్ రిక్వైర్డ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్ బట్ ఫర్ ఆర్గనైజేషన్స్ అండ్ పొలిటికల్ సిస్టమ్స్ ఆల్సో. ఇండీడ్ ఫర్ ద హోల్ ఆఫ్ సొసైటీ, ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ టు నేషన్స్, నన్ కెన్ సర్వైవ్ without discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజమునకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: It is discipline alone that promotes unity between individuals, bonds individuals to society, and unifies entire communities.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దిస్ ఇస్ ద రీజన్ వై డిసిప్లిన్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్.
1: ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఈవెన్ ఇన్ సింపుల్ మ్యాటర్స్ లైక్ టాకింగ్, సింగింగ్ అండ్ ప్లేయింగ్.
1: భజన చేస్తున్నారు,
2: వి డు భజన్.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ కోరస్ సింగింగ్ ఇన్ అ గ్రూప్ సింగింగ్ ఆఫ్ భజన్స్. ఆన్ సచ్ ఒకేషన్స్ ఎవ్రీ వన్ మస్ట్ మెయింటైన్ శృతి ఆర్ టోనల్ ప్యూరిటీ.
1: ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటలు ఎందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: ఈవెన్ ఇన్ అ స్మాల్ గ్రూప్ ఇఫ్ వన్ సింగర్ గోస్ ఆఫ్ కీ ఇట్ వుడ్ నాట్ బి ప్లీజింగ్ టు ద ఇయర్. Thus, discipline is required even in singing.
1: ఇంక ఆటలు ఏంటి?
2: Then sports.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండేటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: In sports, every player must be disciplined and unconditionally submit to the decisions of the umpire, both in letter and in spirit.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయం లుపుతాడు.
0: At times, while deeply absorbed in the game, players might unknowingly commit a breach of rules. However, that infringement does not escape the watchful eyes of the umpire who blows the whistle.
1: అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజిల్ కూడా కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Play should stop when the umpire blows the whistle and the player at fault must bow to the ruling of the umpire. Failure to do so would be in violation of the rules of the game.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు పాటలు ఎందు మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను రూపించడం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: In today's world, there is a widespread lack of discipline, even in simple things like talking, singing and playing. The result is that life as a whole has become unbearable. In life, discipline is absolutely essential. However, only a few are able to exercise self-control.
1: కొంతమంది కొన్ని విధమైన అధికారములను చేపుచ్చుకుంటారు. ఒక వ్యాపారం నందు కాని లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కాని అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం.
0: Some people hold commanding positions in today's society. Whatever be the field of activity, it could be agriculture, business or whatever, all leaders must strictly follow the rules and regulations they are bound by.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: Just because one is powerful, one cannot speak as one likes or pass orders as one pleases.
1: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి.
0: Whatever a leader does must be within the bounds of law.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: Thus a person has to observe decorum and propriety while speaking.
1: ఈ వ్రాత కోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో.
0: సిమిలర్లీ వైల్ పాసింగ్ అ రిటర్న్ ఆర్డర్ వన్ మస్ట్ పాస్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద ఇంపాక్ట్ ద ఆర్డర్ వుడ్ హ్యావ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్.
1: కనుక నేను మొట్టమొదట యోచించుకుని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి.
0: నో ఆర్డర్ మస్ట్ బి పాస్డ్ ఇన్ హేస్ట్ అండ్ వితౌట్ డీప్ అనాలిసిస్ అండ్ రిఫ్లెక్షన్.
1: అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది.
0: ద ప్రెస్టీజ్ ఆఫ్ ఆఫీస్ మస్ట్ బి ప్రిసర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ బై ద రెగ్యులేటెడ్ అండ్ డిసిప్లిన్డ్ ఎక్సర్సైజ్ ఆఫ్ అథారిటీ. Once one strictly abides by rules, one does not need protection from anyone. Self-discipline itself becomes one's best armor.
1: నడక ఎందు కాని కూర్చోవటం ఎందు కాని నవ్వటం ఎందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు.
0: Discipline is needed on all occasions, whether one is laughing, sitting or walking. Some people walk as they please, as if even a wide road is not enough for them.
2: Because they are walking zigzagly.
1: Kaani traffic ki abhyantaram lekunda footpath paina maatrame nadustu povali. Aa vidhanga lekunda road unnadi kada ani ishtam vachinattu nadchukovatam cheta kramashichana ullanginchina vaadavete kaakunda itharuni yokka deenini kodanu manaku kontha chedup kaliginatunte vaaram avutam. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
0: వన్ మస్ట్ వాక్ ఓన్లీ ఆన్ ద సైడ్ వాక్ ఆఫ్ పేవ్మెంట్ సో అస్ టు నాట్ డిస్టర్బ్ వెహికులర్ ట్రాఫిక్. ఇఫ్ ఇన్స్టెడ్ వన్ వాక్డ్ ర్యాండమ్లీ, వన్ వుడ్ నాట్ ఓన్లీ బి వైలేటింగ్ రోడ్ డిసిప్లిన్ బట్ ఆల్సో హిండరింగ్ అదర్స్. One must ensure that one does not cause inconvenience or pain to others. That is why Swami often says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి ఒక మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని.
0: Discipline is needed even while helping others. Such discipline must be cultivated in young age. And that is the reason Swami often says, start early, drive slowly, and reach safely.
1: ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: డిసిప్లిన్ ఇస్ అ మస్ట్ నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ బట్ ఆల్సో ఫర్ ఆల్ అడల్ట్స్ ఇంక్లూడింగ్ టీచర్స్, అఫీషియల్స్ అండ్ ఇండీడ్ ఎవ్రీ సింగిల్ సిటిజన్. డిసిప్లిన్ ఇస్ నీడెడ్ ఇన్ స్మాల్ మ్యాటర్స్ సచ్ అస్ హౌ టు గ్రీట్ అ పర్సన్, హౌ టు షో రెస్పెక్ట్ టు ఎల్డర్స్, as also when to stand up and when one can be seated while in the presence of others.
1: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైన ఏరో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్థైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. కనుక ఏకాగ్రత అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు.
0: Many children slouch while sitting. This is a bad habit. Sitting erect is a must for stimulating good thoughts and improving the intellect. That is the best way to achieve rapid concentration.
1: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి. ఈ స్పైనల్ కాలం లో 33 రింగ్స్ ఉంటుండాయి, 33 రింగులు. ఇందులో 9 టు బిట్వీన్ 9 అండ్ 12 ఈ రెండింటి మధ్యలో సుషుమ్నా నాడి అని, అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మకు స్ట్రైట్ గా పోయి చేరిపోతుంది.
0: There are 33 rings in the spinal column, and located between the 9th and the 12th rings is the Sushumna Nadi or a vital passage. If sitting posture is erect, Kundalini Shakti or energy of consciousness, whose base is at the bottom, can flow easily and directly to the top, reaching its destination, Sahasrara, often described as a lotus with 1,000 petals.
1: ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి అనగా, చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని, క్రమక్రమేణ అది పైకి వెళుతూ సహస్రార పద్మంలో చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు.
0: వాట్ ఎగ్జాక్ట్లీ డస్ కుండలిని శక్తి మీన్? Experts in yogic practices say there is a serpent called Kundalini at Mooladhara or the base at the bottom of the spine. And when aroused, this serpent gradually moves to its destination, Sahasrara.
1: ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు. ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
0: Many methods are available for awakening the latent power of consciousness. Pranayama or meditative breathing exercises being one of them. In this process, air is inhaled, held for some time and then exhaled.
1: Yoga abhyasa samayamunandu manam vidichi teesukuneetundi gaali yokka tattvamlo kontha varakunu gaali stambinchipothundi.
0: During the retention period, breathing action is this serpent gradually moves to its destination, Sahasrara.
1: ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు. ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం

0: అని స్తంభించిపోతుంది.
1: డ్యూరింగ్ ద రిటెన్షన్ పీరియడ్ బ్రీదింగ్ యాక్షన్ ఇస్ డెలిబరేట్లీ సస్పెండెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాణాయామ అండ్ దేర్ ఇస్ నైదర్ ఇన్హేలింగ్ నార్ ఎక్సేలింగ్.
0: అనగా ఈ గాలి నిలిచిపోవడం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమైన గాలి లేకపోవడం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది. సర్పము కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్, గాలి.
1: దిస్ హోల్డింగ్ ఆఫ్ బ్రెత్ స్టిములేట్స్ కుండలిని టు రైజ్ అండ్ ట్రావెల్ టు హైయర్ రీజియన్స్. దెర్ ఇస్ నో సర్పెంట్ బట్ జస్ట్ ద స్టిములేషన్ ఆఫ్ కుండలిని పవర్ ట్రిగర్డ్ బై ద బ్రెత్ రిటెన్షన్ ప్రాసెస్.
0: కేవలం ఈ 33 యొక్క గ్రంథముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ వస్తుంది. కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి.
1: వెన్ స్టిములేటెడ్ కుండలిని పవర్ గ్రాడ్యువలీ మేక్స్ ఇట్స్ వే అప్ వర్డ్స్ త్రూ ద 33 రింగ్స్. ద స్పైన్ ఇస్ హెల్డ్ ఎరెక్ట్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ దిస్ అసెంట్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్.
0: అందుకోసమే యోగాభ్యాసం చేసేటువంటి వారు స్ట్రెయిట్ గా కూర్చుంటారు. అది చాలా మంచిది. మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది, జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది, ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది. కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
1: దిస్ ఇస్ ద రీజన్ వై యోగా ప్రాక్టీషనర్స్ మెయింటైన్ అన్ ఎరెక్ట్ పోస్చర్. సచ్ అ పోస్చర్ ఇంప్రూవ్స్ మెమరీ పవర్ అండ్ గ్రేట్లీ ఎన్హాన్సెస్ ది ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్. సిట్టింగ్ ఎరెక్ట్ ఇస్ దస్ a part of discipline.
0: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి. మొట్టమొదట
2: ఫస్ట్
0: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఏమిటి ఈ పరిశుద్ధము? నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం. దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: టు అచీవ్ దిస్ డిసిప్లిన్ సర్టన్ టైప్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆర్ నెసెసరీ. టు స్టార్ట్ విత్, the body must be kept pure. This does not mean cleaning the body with water and a good soap. Rather, it means that the body must be prepared by engaging in good actions.
0: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది. కర్మశ్చ వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి. ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
1: When the mind is absorbed in good thoughts, it becomes purified. Good thoughts get translated into good actions, which then purify the body. It is through such purity of thought and action that the buddhi or the power of spiritual discrimination gets strengthened.
0: కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి? అహం, అహం, అహం, నేను, నేను అనేటువంటిది. ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది? ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది. ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది, మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
1: వాట్ ఈస్ ద ప్రైమోర్డియల్ ఎసెన్స్ ఆఫ్ వన్ సెల్ఫ్? ది ఆన్సర్ దట్ కమ్స్ ఫ్రమ్ విదిన్ ఇస్ దట్ ఇట్ ఇస్ అహం ఆర్ ఐ. వేర్ డస్ ది అహం కమ్ ఫ్రమ్? ది ఆత్మ ఇస్ ద సోర్స్ ఆఫ్ అహం ఆర్ ఐ. ఫ్రమ్ ఐ ఇస్ బోర్న్ ద మైండ్ from which originates speech.
0: కనుకని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. ఇంకా అహం కు పుట్టినటువంటిది మైండ్. కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు, వాక్కు ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. కాబట్టి వాక్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ఆత్మ. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్. ఇంకా అహం అనేటువంటిది సన్. కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్, వీరంతకును ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే. ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతకును ఒక్క ఫ్యామిలీని.
1: ఫ్రమ్ ద ఆత్మ ఐ ఇస్ బోర్న్, ఫ్రమ్ ఐ ద మైండ్ ఇస్ బోర్న్, అండ్ ఫ్రమ్ ద మైండ్ స్పీచ్ ఇస్ బోర్న్. స్పీచ్ మే బి దస్ సెట్ టు బి ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ది ఆత్మ. ఆల్ దీస్ నేమ్లీ అహం, the mind and speech belongs to the lineage of the atma.
0: కనుక ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి ఒక దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. కనుక ఈ మైండ్ కు అహం కు వాక్కు ఒక విధమైనటువంటి ఒక ఆత్మ సంబంధం అనేది కలగాలి. ఆత్మ సంబంధం ఈ కుటుంబం

0: ఇష్టపడను. పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
1: The mind ought to be as pure as the Atma. In turn, the body ought to be as pure as the mind. Therefore, the entire family of the Atma should be pure.
0: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం. ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు. బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాపముంది. పలికి దాన్ని తప్పిపోవటం కంటే మరొక పాపం లేదు. కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి.
1: People sometimes break their promise. There cannot be a greater sin than going back to one's word, which is why Emperor Bali declared, "Can there be a greater sin than failing to keep one's word? A word given becomes sacred and must always be kept."
0: శిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను శిరిడీకి వచ్చేటువంటి వారు.
1: During the days of Shirdi Baba, many people used to go to Shirdi for darshan.
0: అక్కడ తార్కాడ్ ఉండేటువంటి వాడు, అతనికి భార్య కుమారుడు, 16 సంవత్సరాల కుమారుడు. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం, కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్.
1: దేర్ లివ్డ్ ఇన్ అనదర్ టౌన్ అ పర్సన్ నేమ్డ్ తార్కాడ్, హూస్ వైఫ్ అండ్ 16-year-old సన్ హ్యాడ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ బాబా. While Tarkad himself was not a devotee of Baba, he did not object to his wife and son worshipping Baba.
0: ఒకదినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు. తప్పక వెళ్లి రాండి అన్నారు. ఇతను కేవలము బ్రహ్మ సమాజము, ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు. కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు. అది కూడాను ఒక వీక్నెస్. ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని పవలిస్తుంటారు.
1: One day, Tharkad's wife and son wanted to go to Shirdi. Tharkad, who belonged to a sect known as Brahma Samaj, did not like to go on pilgrimages. He therefore excused himself but permitted his wife and son to visit Shirdi. Such restricted thinking is a sign of spiritual weakness. Those with such limitations fail to realize that though people may profess different faiths, there is only one God and not many.
0: అక్కడికి ఈ బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి యొక్క తార్కాడు, నేను రాను మీరు వెళ్ళండి అన్నాడు. ఆ 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్ళను అన్నాడు.
1: Thus it is that Tharkad told his wife, I am not interested in visiting Shirdi. However, you may go along with our son. Hearing this, the son said that he did not want to go.
0: ఎందుకోసం వెళ్ళకూడదు? నేను నిత్య పూజ చోపల నేను భగవంతుని తెల్లవారిమను సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను. నేను నైవేద్యమితి కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను. ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను. కనుక ఈ పద్ధతి నేను వదలటం నాకు ఇష్టం లేదు, కనుక నేను షిరిడీకి వెళ్లను అన్నాడు.
1: When the father asked his son why he did not want to go to Shirdi along with his mother, the son replied, Father, every day I offer prayers to Baba, at the end of which I make an offering of sugar candy to Baba. Later, I eat the sanctified candy as prasadam or a divine gift. Going to Shirdi would upset my daily routine and that is why I prefer to stay here and not go to Shirdi.
0: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి. అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీవు వెళ్ళు అన్నాడు.
2: ఫాదర్ సెడ్,
0: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు. బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా? బాబాకు నైవేద్యం పెడతావా? ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా? నాకు మాటి, నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోనన్నాడు.
1: Tharkad, who loved his son so very much, was moved and asked his son to accompany his mother, promising that he, Tharkad, would perform the daily ritual on behalf of his son. The son repeatedly asked his father, Father, are you sure you would worship Baba as I did, offer him candy and then partake of it as prasadam? Unless you gave me that promise, I will not go.
0: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనసు కరిగింది. ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేనింత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు. కుమారుడికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను ఇచ్చాడు.
1: The father was deeply moved by the faith his son had in Baba and felt ashamed that he did not have the discipline his son had. He then gave his solemn promise to his son that he would follow the same routine as his son used to.
0: కుమారుడు తల్లి వెళ్ళినారు. కుమారుడికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ. కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును, తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: The mother and son left for Shirdi while the father began to observe the daily ritual his son used to perform. As a part of the ritual, he offered candy to Baba and later reverentially partook of it as prasadam.
0: 3వ దినము గురువారం వచ్చింది. ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది. తిరిగి స్నానం చేశాడు, పూజ చేశాడు, ఇంత టిఫిన్ తిన్నాడు, తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్ కు వెళ్లాడు.
1: 3 days had passed and it was Thursday. That day Tharkad had some important work in the court. In the morning Tharkad had his bath, offered worship, ate breakfast and rushed to the court.
0: తిరిగి భోజనానికి వచ్చాడు. భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు, హే ఆ ప్రసాదం తీసుకుండ్రా పెట్టు అన్నాడు. వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు.
1: Tharkad then returned for lunch time and asked his cook to first bring Baba's prasadam before serving lunch. The cook replied, Sir, this morning you did not offer candy to God, so I cannot serve you any prasadam.
0: చాలా బాధపడ్డాడు. కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని, బాబాకు నైవేద్యం పెట్టినా పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినానే బాధ.
1: Tharkad felt great distress, not because he had omitted to offer candy to Baba, but because he had broken the promise given to his son.
0: 2వ దినము షిరిడీ లోపల Tharkad వైపు కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చాడు.
1: On the following day, Tharkad's wife and son went to have darshan of Baba.
0: Babu, నేను నిన్నంతా నేను బాగ్రాకు పోయి వచ్చాను, కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు, నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు, చాలా ఆకలిగా వచ్చాను తిరిగి, ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
1: బాబా said to them, I went to Bandra, that was the place where Tharkad lived, but no one offered food to me. I did not get the sugar candy that is normally offered to me. I am hungry and would be happy if you can give me some food now.
0: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది. విడిది ఇంటికి వెళ్లాడు. తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: Tharkad's son was absolutely shattered. Later, sitting on his mother's lap, the boy wept bitterly over the fact that his father had not kept his promise.
0: తండ్రి నాకు మాట ఇచ్చాడు, కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు, కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి. అమ్మా, నేను ఇంక ఇక్కడ ఉండను, నా క్రమశిక్షణ నేను తప్పను, తిరిగి వెళ్తాను బాగా అనేటప్పటికీ బాబా చెప్పు పంపించాడు.
1: ద బాయ్ దెన్ సెడ్ టు హిస్ మదర్, ఫాదర్ గేవ్ మీ హిస్ వర్డ్ బట్ ఫెయిల్ టు మేక్ ద ఆఫరింగ్, దాట్ ఈస్ వై బాబా రిటర్న్ డిసప్పాయింటెడ్ మదర్, ఐ కెనాట్ స్టే హియర్ ఎనీ లాంగర్, ఐ డు నాట్ విష్ టు మిస్ మై డ్యూటీస్, I am now returning to Bandra.
0: Yavarto cheppu pampichadu, Job aneetunte vaadu tho pampichadu. Baba daggara eppudu kuda Job aneetunte vaadu undeetundi, not joke, Job. Pilla vaadiki cheppu pampichadu, nee ippudu phone akkarledu, nee tandri maata tappadu kaani neevu maata tappaledu, kaabatti naa anugraham dandiga undi, please venam akkarledu babu, neeku enta kaalam ishtamo anta kaalam undu annadu.
1: Just then Job, a constant companion of Baba, came to where the boy and his mother were and said, Baba says there is no need for you to go back. You are not at fault and it is your father who broke his promise. You have my blessings and you can stay here as long as you like.
0: Kani antakalam kodanu kuchi nirasi gani asantrupti gani aa shiridilo jeevisthu vachadu. 10 dinamulu ayin tarvata velikoku vachadu.
1: Though somewhat unhappy about the broken promise, the boy and his mother stayed in Shirdi for 10 days and then returned.
0: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, నీవు చిన్నవాడు నేను పెద్దవాడు, కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
1: ద మోమెంట్ దే రిటర్న్డ్, The father apologized to his son and said, Though you are much younger than me, I ask you to excuse me.
0: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు, క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు.
1: The son replied, You have to ask Baba to pardon you and not ask me to excuse you.
0: ఏ సమాజంలో ఉండినప్పటికీ, ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ, మాట మాత్రం ఒక్కటే. ఇది బ్రహ్మ సమాజం కావచ్చును, కానీ నాది ఆర్య సమాజం కావచ్చును, నాది దైవ సమాజం కావచ్చు, కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే.
1: One might belong to any faith group like the Brahma Samaj or Arya Samaj or Daiva Samaj. A promise is a promise and once made should not ever be broken.
0: సత్యం ఒక్కటే, సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము. నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు. నీలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు, ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యర్థమైపోతాయి.
1: The son continued, It is important for you to adhere to truth. As a lawyer, you argue in a court of law. Think how many families would be ruined if you deviate from truth.
0: నీవు లా చదివావు, మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు, కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధం అన్నాడు. అలానే ఆ పిల్లవాడు చెప్పాడు, తండ్రి నీవు లాయర్ కా, లయర్ కావద్దు అన్నాడు.
1: Emperor Manu preached and strictly adhered to sacred dharma. Therefore, if you do not adhere to truth, all you study would be a waste. Father, you should be a lawyer and not a liar.
0: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి.
1: Thus, when one leads a disciplined life, One can attain the divine. To begin with, the body must be sanctified through good actions.
0: అది మొట్టమొదటి, తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండనంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి.
1: It all begins with discipline. From dawn to dusk, all the daily duties must be performed in a highly disciplined manner. Sometimes they might be lapses.

0: పొందితివో పీటిగా యోచన చేయు మానవా.
1: ఓ
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక.
1: Oblivious you are from dawn to dusk to the eternal and the divine, and indifferent you remain to lessons learned, preoccupied with just filling your belly. O man, reflect deeply on how you spend your time, and tell me what great happiness have you attained by so wasting your life?
0: ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. తింటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: డిసిప్లిన్ ఇస్ నీడెడ్ ఇన్ ఈటింగ్ టు. వన్ మస్ట్ ఈట్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ రిక్వైర్డ్. ఎక్సెసివ్ ఈటింగ్ వుడ్ లీడ్ టు ఇన్ డైజెషన్.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము బ్రహ్మ.

0: Before eating, we pray. Brahman is the offering, and Brahman is also the oblation. He who offers is Brahman, and the fire that receives the offering is also Brahman. He who sees Brahman in all his actions would attain Brahman.
1: ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వా, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని. నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను, కనుక ఎంత అవసరం వండించు. ఎక్కువ బాగా రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం.
0: When food is offered to God, God within responds by saying, functioning as Vaishwanara, I digest the food, eat only to the extent I require.
1: అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు, బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు.
0: If one overeats, Vaishwanara warns, don't send me any more food.
1: కానీ దీని మాటలు ఏమాత్రం వినడు. ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు. కానీ కడపటికి తాను అలసిపోతాడు, ఆయాసంతో కొంత బాధపడతాడు.
0: Indifferent to the signals, the person goes on eating pudding and other tasty dishes until he becomes exhausted and breathless.
1: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. ఈ ఆహారం మందు కూడా ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
0: Thus, lack of discipline in eating often leads to ill health. Indiscipline is often the main cause for sickness.
1: నిజంగా మన దేహంలో సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము. తమకులో ఏ విధమైనటువంటి ఒక చెరుపు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగంలో బయలుదేరుతుంది.
0: కేర్లెస్నెస్ ఇన్ ఈటింగ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఎయిల్మెంట్స్. దస్ ద స్టమక్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. వెన్ ద స్టమక్ హ్యాస్ ప్రాబ్లమ్స్, దే ఆఫన్ గెట్ ట్రాన్స్మిటెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వదిలి పెట్టాలి. ఈ విధమైనటువంటి జరిగినప్పుడే అదొక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
0: Thus, while eating, do not fill your stomach. Instead, eat less so that your stomach is at least one quarter empty. This is what regulated eating means.
1: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణను సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేమి చేసి అవన్నీ క్రమశిక్షణను అనుసరించే పోవాలి.
0: Discipline must be observed every single day. Whatever one does, from the time one gets up to the time one goes to bed, must be done in disciplined manner.
1: పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం, అన్ని కూడా క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉండాలి.
0: All actions, be it sitting, eating, talking, walking, or whatever, must be performed in a controlled and regulated manner. Only then would your life as a whole would become disciplined.
1: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము, కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది. మానవుడు కర్మాధికారి, మనం కర్మాధికారులుగా మనం ఉండాలి.
0: Discipline is the essence of karma yoga. It is karma yoga that allows one to attain proficiency in action. Man is expected to be the master of action, and that is what you should strive to achieve.
1: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి? పరిమితమైనటువంటి కర్మగా ఉంటుంది. భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి.
0: What is good action? Good action is that which is in accord with God's command.
1: మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీన్ని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి. అప్పుడే మనం ఒక విద్యావంతులుగా మారవచ్చు.
0: It is only when one performs daily duties in a disciplined manner that one becomes eligible to be called a Vidyavantulu or educated.
1: కాబట్టి ఆ జ్ఞానం పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
0: What is the meaning of the word vid? It means wisdom. Discipline and good action form the pathway to wisdom.
1: పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు.

0: శాస్త్రము
1: పఠించితి పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిష్ఠులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల
0: నీ హస్త

0: ధాత్రి నిరర్థక ముల్కద మానవా మానవా.
1: ఓ మ్యాన్, యూ బోస్ట్ అబౌట్ ద బుక్స్ రెడ్ అండ్ స్క్రిప్చర్స్ మాస్టర్డ్ అండ్ ప్రౌడ్ యూ ఆర్ ఆఫ్ ఎఫీమరల్ నాలెడ్జ్ అక్వైర్డ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్ వెన్ ల్యాకింగ్ హ్యూమిలిటీ అనేబుల్ యూ ఆర్ టు సబ్మిట్ టు ద డివైన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్?
0: ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు. కనుకనే మనము హస్తయుగము మోర్చాలి. ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
1: Do not claim to have read many books and become proud of your scholarship. Be humble and fold your hands, for humility is the first step in spirituality.
0: ఏమిటి ఈ అస్తయుగం మోర్చడం? నమస్కారము. ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములుగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము.
1: Salutation offered with two hands brought together is referred to as namaskaram. What is the inner significance of namaskaram? When the 10 fingers of the two hands are brought together to offer namaskaram, it is a symbolic representation of the unity and harmony of 5 organs of action and the 5 organs of cognition. Therefore, namaskaram stands for seeing unity in diversity.
0: Kankane, unity in diversity. అన్నిటినీ ఏకంగా చేయటమే నమస్కారం. ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ ఇంప్లాయ్స్ సీయింగ్ ద సేమ్ ఆత్మ ఇన్ ఆల్ బీయింగ్స్. ద జెస్చర్ ఆఫ్ నమస్కారం ఇస్ దస్ నాట్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ బట్ ఆల్సో హ్యాస్ అ డీప్ సిగ్నిఫికెన్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: నా మమ నేను కాదు, నమస్కారం అంటే నేను కాదు, అహంకారం నిర్మూలమే.
1: ది సంస్కృత్ ఫ్రేజ్ నా మమ మీన్స్ నాట్ మీ. దస్ నమస్కారం కెన్ ఆల్సో బి ఇంటర్ప్రెటెడ్ యాజ్ అన్ యాక్షన్ ఇంటెండెడ్ టు డిమినిష్ అండ్ ఈవెన్చువల్లీ రిమూవ్ ఈగో.
0: మమ అంటే అంతా నాదే, నమమ అంటే ఏది నాది కాదు, అంతా నీదే స్వామి అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
1: మమ మీన్స్ ఎవ్రీథింగ్ ఇస్ మైన్, వైల్ న మమ మీన్స్ నథింగ్ ఇస్ మైన్. ఇట్ ఇస్ లైక్ సేయింగ్ ఓ స్వామి ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్. ద జెస్చర్ ఆఫ్ నమస్కారం దస్ ఇంప్లాయ్స్ సరెండరింగ్ టు గాడ్ with the feeling that nothing belongs to us.
0: కనుకని తెల్లవారి లేచిన మొదలుకొని రాత్రి పరుమనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
1: Discipline is therefore a must in every single action one performs from dawn to dusk.
0: కాని ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంద్రియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమి పూర్తి తెలియదు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెయ్యాలి. కన్నులు చూస్తున్నాయి ఎక్కడో, కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి. ఓ నేత్రమా, నీవు దేనిని చూస్తున్నావు? నీ విధమైన ప్రత్యేక దృష్టి చూడకూడదు.
1: ఇన్ టుడేస్ వరల్డ్ పీపుల్ హార్డ్లీ అండర్స్టాండ్ వాట్ డిసిప్లిన్ మీన్స్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ టోటలీ ఇగ్నోరెంట్ అబౌట్ ద నీడ్ ఫర్ సెన్స్ కంట్రోల్. ది ఐస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు బి కాషన్డ్. ఓ ఐస్, వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ లుకింగ్ ఎట్? నెవర్ లుక్ ఎట్ ఎనీథింగ్ దట్ ఇస్ బ్యాడ్.
0: See no evil, see what is good. Talk no evil, talk what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God.
1: See no evil, see what is good. Talk no evil, talk what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. That is the way to God.
0: కనుక నీవు మంచిని చేయి, మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు. కనుకనే మనము మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి. ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
1: డూ గుడ్, సీ గుడ్, టాక్ గుడ్, హియర్ గుడ్ అండ్ థింక్ గుడ్. దిస్ ఈస్ ద డిసిప్లిన్ యూ మస్ట్ ఫాలో. కీప్ యువర్ టంగ్ అండర్ కంట్రోల్ నో మ్యాటర్ వాట్ ఈస్ ద ప్రొవోకేషన్. యూ షుడ్ రిమైన్ కామ్ అండ్ రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: విద్యార్థులారా, ఈనాడు మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి. కానీ ఇంత చదువులు చదివి, ఇంత మేధాశక్తి ఉండి, ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
1: Students, even birds and animals observe some discipline. But man, despite all his education and knowledge, is lacking in basic discipline.
0: మీరు చక్కగా మీరు బాగా వాచ్ చేయండి. మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి. దినములకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి. ఒక దినములకు 1 అవర్ సైలెంట్ మౌనం. పక్షులు కూడా అంతే, ఒక్క గంట అంతా కూడా అది మౌనాన్ని వహిస్తుంది.
1: Near your hostel you would find some monkeys. If you watch them carefully, you would notice they remain silent for at least 1 hour during the day. Even birds remain silent for at least 1 hour a day.
0: కాని ఈనాటి మానవుడు ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు. పాపం ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు. సైలెన్స్ అనేటువంటిదే లేదు. ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు. అతను సైలెన్స్ ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి.
1: ఇన్ కాంట్రాస్ట్ టు బర్డ్స్ అండ్ యానిమల్స్, హ్యూమన్స్ కెన్ హార్డ్లీ కీప్ క్వైట్. ఇట్ ఈస్ రేర్ టు సీ పీపుల్ బీయింగ్ సైలెంట్. ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హూ అబ్జర్వ్ సైలెన్స్ ఆర్ మేడ్ ఫన్ ఆఫ్. Following the example of such people, you too must try to be silent.
0: Kalpani, Brahma ante evaru? Nishabdam Brahma. Silence is the God. Adi, nishabdamuloni shabdame Brahma. Chusara, anta goppatanam untundadi ee yokka matala yokka adupu lopala. Kanuka talk ni control chestunnatante anta manaku control ayipothundi.
1: Who is Brahman or God? Silence is God. In fact, absolute stillness in silence is God. It is such divine power that is associated with silence. When speech is controlled, everything else comes under control.
0: ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు? కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండదు, రెండో పవర్ లేదు. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండదు, ఇంకొక పవర్ లేదు. ముక్కుకు వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు. కానీ టంగ్కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ చేస్తుంది, ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి.
1: హౌ కమ్ ద టంగ్ ఇస్ వెస్టెడ్ విత్ సచ్ పవర్? ది ఐ కెన్ ఓన్లీ సీ, ద ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్, అండ్ ద నోస్ కెన్ ఓన్లీ స్మెల్. నన్ ఆఫ్ దీస్ ఆర్గన్స్ హ్యాస్ ద సెకండ్ కేపబిలిటీ. By contrast, the tongue has 2 capacities, the ability to taste and the ability to speak. Thus, it is the tongue that must be controlled first.
0: చాలా మంది తెలుసును, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కారు లోపల 4 టైర్స్ ఉంటాయి. ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది, వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది. అది ఒకటి తెలియటటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు, అది మంచిది కాదు.
2: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి, కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి.
1: మెనీ ఆఫ్ యూ మే బి అవేర్ ఆఫ్ కార్ టైర్స్ అండ్ ద ఎక్స్టెంట్ టు విచ్ దే మస్ట్ బి ఫిల్డ్. సమ్ పీపుల్ థింక్ ఆల్ టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ టు ద సేమ్ ప్రెషర్. దట్ ఈస్ రాంగ్. The front tires must be filled to a slightly greater pressure than the rear ones. If the pressure is high, it must be decreased. Likewise, if it is low, it must be increased.
0: Idiye okaloka samayalo Ramakrishna Paramahamsa Gorakhpur lo undeyatunte vaadu, Kamalakpur. Kamalakpur lo chinna ashram pettukoni undeyatunte vaadu. Akkada nunchi papa Ramakrishna Paramahamsa koncham aaharamlo koncham marpu. Ada nichyam kodunu adi బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు. వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు. వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగానదిలో కాళ్ళకంతా వచ్చి కలుచుకుంటాయి చేపలు. అట్టే చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు.
1: ద గ్రేట్ సెయింట్ రామకృష్ణ పరమహంస యూజ్ టు లివ్ ఇన్ అన్ ఆశ్రమ్ ఇన్ అ విలేజ్ నేమ్డ్ కమరక్పూర్ ఇన్ బెంగాల్ అండ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గేంజెస్. అన్ లైక్ దేర్ కౌంటర్ పార్ట్స్ ఎల్స్వేర్, బ్రాహ్మన్స్ ఇన్ బెంగాల్ eat freshwater fish and are thus known as Matsya Brahmins or fish-eating Brahmins. Whenever they went to the river for bathing, they would bring some fish back home.
0: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి. చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు.
1: ఫర్ గోయింగ్ ఫ్రమ్ కమలక్పూర్ టు ద సిటీ ఆఫ్ కోల్కతా, one had to cross the Ganges by boat. Often while Ramakrishna made such trips, he would gather all the children in the boat and tell them stories that promoted devotion and spiritual values.
0: కాని ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము. ఏమిరా చిన్న వయసులో ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో, ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి? యువకులను కూడా తల్లిదండ్రులు కూడా దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు.
1: థ్యాంక్స్ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కలి ఏజ్, బోత్ యంగ్ అండ్ ఓల్డ్ మేడ్ ఫన్ ఆఫ్ సత్సంగ్ అండ్ గుడ్ కంపెనీ. Thus the youth and the parents of children in the boat did not like what Ramakrishna was doing and raised questions like, why is devotion needed at this early age? Worship of God and chanting divine names like Rama, Krishna and Govinda can wait till retirement.
0: యువకులందరూ రామకృష్ణ దగ్గర చేరారు. ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ, పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఏమి, సిటీకి పోవటము, చేపలు తీసుకుని రావాలి. ఒకనాడు బ్రహ్మానందము వెళ్లాడు బోట్ లో.
1: బ్యాక్ దెన్ మెనీ యూత్ వర్ డ్రాన్ టు రామకృష్ణ అండ్ ఎవ్రీ డే హీ వుడ్ అసైన్ వన్ ఆఫ్ దెమ్ టు గెట్ ఫిష్ ఫ్రమ్ కోల్కతా. వన్ డే ఇట్ వాస్ ద టర్న్ ఆఫ్ బ్రహ్మానంద.
0: ఈ బ్రహ్మానందం వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవాళ్ళు, ఇంకా మొదలు పెట్టారు దూషణ. ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు. అతను దొంగ అట్టవాడు ఇట్టవాడు రామకృష్ణని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చాడు.
1: Seeing the orange rope clad Brahmananda get into the boat and recognizing him to be one of Ramakrishna's disciples, the people managing the boat immediately began making very critical remarks about Ramakrishna, saying, that madman does not do any work, nor does his boys, like this one. In their view, Ramakrishna was collecting talented youth and ruining them.
0: రామకృష్ణవాడిగా చూచేటువంటి వారు, కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు. కాని ఏం చేయగలడు, మెత్తనివాడు, నోరు మూసుకున్నాడు, వెళ్లాడు, చేపలు తీసుకున్నాడు. తిరిగి పడవలేక రావాలంటే మరి భయం, తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం, తిరిగి వచ్చాడు.
1: బ్యాక్ దెన్ ఇట్ వాస్ కామన్ టు రిగార్డ్ రామకృష్ణ యాజ్ అ మ్యాడ్ పర్సన్. వెన్ బ్రహ్మానంద హర్డ్ హిస్ మాస్టర్ బీయింగ్ విలిఫైడ్ హీ వాస్ డీప్లీ అప్సెట్. However, being a soft person, he did not raise his voice in protest. Instead, deeply troubled and full of anguish, Brahmananda returned to the ashram with fish.
0: Brahmananda Ramannadu vachetappudiki kannulu turchukuntu vachadu yedchukuntu, endukosam yedustunnavu swami, ee prajalu mimmalnu anarani matalu antunnaru, chaala kathinamainatti vaakulato mimmalnu vimarsistunnaru, mammalni vimarsinchina paravaledu, mimmalni vimarsinchutunnaru nenu vinalenu, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
1: సీయింగ్ బ్రహ్మానంద, రామకృష్ణ ఆస్క్డ్, వాట్ హ్యాపెండ్ అండ్ వై ఆర్ యు ఇన్ టియర్స్? బ్రహ్మానంద రిప్లైడ్, మాస్టర్, ఐ జస్ట్ కుడ్ నాట్ బేర్ టు హియర్ ద వే పీపుల్ ఆన్ ద బోట్ టాక్డ్ అబౌట్ యూ. ఐ డు నాట్ కేర్ ఇఫ్ పీపుల్ సే బ్యాడ్ థింగ్స్ అబౌట్ మీ, బట్ వెన్ దే అబ్యూజ్ యూ ఐ ఫీల్ డీప్లీ హర్ట్.
0: కోపం వచ్చింది రామకృష్ణకు. గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు, ఈ ఒక శిష్యుడా, నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఎంత నువ్వు వింటూ వచ్చావు, గురుదూషణ వినటం నీకు పాపం కాదా, దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అన్నాడు. కానీ ఏం చేయగలడు, తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు.
1: హియరింగ్ దిస్ రామకృష్ణ బికేమ్ యాంగ్రీ అండ్ సెడ్, కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ అ డిసైపుల్ ఆఫ్టర్ పుటింగ్ అప్ విత్ అబ్యూజెస్ హర్ల్డ్ అట్ యువర్ మాస్టర్? యు ఆర్ అన్ఫిట్ టు బి హియర్ ఇన్ ద ఆశ్రమ్. Leave this place at once. You are not a good disciple. How could you remain silent when your master was being vilified? How could you put up with all that abuse? Is it not a sin to tolerate the abuses directed at one's master? The one who abuses a guru commits a sin as also a disciple who puts up with it. Brahmananda did not respond, but just went on crying.
0: సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది. ఇది వివేకానంద, ఇతను పోతూ పోయాడు. ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు. అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
1: నెక్స్ట్ డే ఇట్ వాస్ ద టర్న్ ఆఫ్ యంగ్ నరేంద్ర, ఆల్సో నోన్ యాజ్ వివేకానంద, టు డూ ద బోట్ ట్రిప్. అండ్ యాజ్ ఎర్లియర్ పీపుల్ ఆన్ ద బోట్ బిగాన్ మాకింగ్ హిమ్ యాజ్ హీ అప్రోచ్డ్.
0: పడవ ఎక్కాడు, టికెట్ తీసుకున్నాడు, నోరు మూయి, ఎవరు తిట్టున్నారో వారు నోరు మీ అన్నాడు. కానీ వాడు ఇంకా తిట్టు వచ్చాడు. బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు. బోటి ఒకరిని ఎత్తుకున్నాడు, అన్ని గంగలు వేసేస్తాను. భయపడిపోయారు. ఎవరు ఇంకా తిరిగి నోరెత్తలేదు. తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తున్నాగానే అందరికీ భయం, ఎవరు మాట్లాడలేదు.
1: Even as Vivekananda purchased a ticket and boarded the boatman began to mock him. Infuriated, Vivekananda shouted, "Shut up!" This only served to encourage the offenders to become more aggressive. Vivekananda then resorted to force and, picking up one man, warned that if the abuse did not stop, he would begin throwing them into the river. That frightened the mob and everyone promptly became silent. Vivekananda was thus able to make the trip, buy the fish and complete his assignment.
0: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు. ఏం జరిగింది? నిన్న బ్రహ్మానందకు జరిగింది జరిగింది అన్నాడు. మరి ఏం చేశావన్నాను? నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక ఎత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు.
1: When Vivekananda returned, Ramakrishna asked him, "What happened today?" Vivekananda replied, "Whatever happened when Brahmananda went happened again." "And how did you respond?" Ramakrishna asked. Vivekananda answered, "Will I remain silent if my guru is vilified? I thrash them and even threaten to throw them into the river."
0: Ramakrishna, "Chee chee chee chee chee. Vesindi edi kashaya vastramu, undedi ashrama nivasamu. నీకు ఇంత మాత్రం కోపం నీ నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?"
1: Hearing this, Ramakrishna reprimanded Vivekananda and said, "You are wearing ochre robe and living here in the ashram. And yet you seem to have no forbearance. When you have no control over yourself, what purpose is there in your staying in the ashram?"
0: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు, ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే, "స్వామి, నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు మాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
1: Deeply perplexed, Narendra, who had earlier been a member of the Brahma Samaj, asked, "Master, yesterday you gave Brahmananda some advice, but today you are telling me exactly the opposite. Which of these two is correct advice? The one you gave yesterday or the one you're telling me now?"
0: "అరే పిచ్చివాడా, టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదని కొట్టాలి?"
1: Ramakrishna then said, "O foolish young man, when there is excess air in the tire, that excess has to be let out. Likewise, when the air is lacking, the tire must be filled to the required extent."
0: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ప్రబోధనలు జరపాలి. కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు. ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏ విధంగా ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు.
1: "Teaching and preaching must always be tailored to the situation and the circumstances and cannot be same for all. They must be tuned to the nature of the person receiving the teaching and the capacity of the person to absorb the teachings."
0: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి. ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
1: "There is plenty of water in the Ganges. However, what each person carries home depends on the size of the container he brings. In the same way, teaching must be tailored to the recipient. All cannot be taught the same lesson."
0: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణ అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు. ఒక దినం ఒక రీతిగా, ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏమాత్రం కూడా సరైనది కాదు.
1: Where spiritual seekers are concerned, God bestows energy according to their capacity to absorb, which in turn is determined by how disciplined they are. It is through discipline that you can enhance your capacity to absorb. Without discipline, it is not possible to attain God. Lack of steadiness would not do.
0: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు, లేక ధ్యానంలో చేస్తున్నారు. ఈ విధంగా ఉండినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు. ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు. కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఎవ్రీ డే అట్ 6 PM యు ఐదర్ సింగ్ భజన్స్ ఆర్ డూ మెడిటేషన్. సపోజ్ ఆన్ వన్ పర్టిక్యులర్ డే యు హ్యాపన్ టు బి ట్రావెలింగ్ ఇన్ అ బస్ అట్ దాట్ అపాయింటెడ్ అవర్. Some hold the view that spiritual practices must be done only in specific places. That is not correct. What is important is duty and not the place. Thus, when it is time to do so, you can meditate wherever you happen to be.
0: స్థలము మారినప్పటికి కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలు 6 గంటలే, ఆ 6 గంటల టైంలో నీ బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది. కాబట్టి స్థలం అనేటువంటి నీ దగ్గరికి వస్తుంది కానీ నీవు స్థలం దగ్గర రానక్కర్లేదు. కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా. క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే బతికొస్తాయి.
1: ద ప్లేస్ మే బి డిఫరెంట్ బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ద క్లాక్ టైమ్. ఇఫ్ యూ హ్యాపన్ టు బి ఇన్ అ బస్ అట్ 6 ఇన్ ది ఈవినింగ్, it does not matter because you can think of God even while you are in the bus. You do not have to go to a particular place to be with God. No matter where you are, your mind can take you to God. If you are regular and diligent in your duties, everything would come to you.
0: కాలము కాలాన్ని మింగుతా ఉంది, కానీ కాలుడు కాలాన్ని కూడా మింగేటువంటి వాడు. కనుకనే కారుడంటే ఎవరు? అతనే దైవము. కారుడంటే యముడు అనుకుంటారు, కాదు కాదు, అంతకాలమే అతనే కారుడు.
1: ఆల్ మోర్టల్స్ మస్ట్ బో టు టైమ్ వయ డెత్, బట్ టైమ్ టూ హ్యాస్ అ మాస్టర్. హూ ఇస్ దాట్ మాస్టర్? ఇట్ ఇస్ గాడ్. పీపుల్ ఇమాజిన్ దట్ దేర్ ఇస్ అ లార్డ్ ఆఫ్ డెత్ నోన్ ఎస్ యమ. ఇన్ ట్రూత్ యమ ఇస్ జస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ టైమ్.
0: కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి. సూర్యునికి కుమారుడు పుట్టాడు, యముడు సూర్యుని కుమారుడు అంటారు. ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది. సూర్యుడికి సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తాడు. కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం. ఎత్తనగా కారుడనగా ఎవరు? కాలము. ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
1: చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ టూ వండర్ how the sun happens to have a son named Yama, who is the lord of death. They think it is odd for the sun to have a wife and son. Such feeling arise out of misunderstanding. How do we understand time? Basically, it is via the phenomenon of sunrise and sunset, both of which are related to the sun.
0: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము. ఇప్పుడు సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 6 12 గంటలు జరిగిపోయింది. ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల పుట్టింది? సూర్యుని వల్లనే పుట్టింది. కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటి కాబట్టి కాలము. కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నాడు.
1: వీ రెకన్ దట్ దేర్ ఆర్ 12 hours ఫ్రమ్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ టు 6 o'clock ఇన్ ద ఈవినింగ్. దిస్ ఇస్ ద వే వీ కౌంట్ టైమ్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద డే ఇస్ రిలేటెడ్ టు ద మూవ్మెంట్ ఆఫ్ ద సన్ ఇన్ ద స్కై. It is in this sense we associate time with the sun and figuratively describe time as being the child of the sun.
0: Kaluka ee aatma sambandhamainatundi okka antaraatthani gurinchi manu vicharisthempudu anta satyame satyame kanukani satyasya satyam ee vidhamainatundi antrutu okka raavadaniki veelundadu kanuka
2: mana doubt whatsoever
0: mana puranamulu yendu ఇతిహాసములు ఎందు అనేక విధమైన ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి. ఇవన్నింటినీ కూడా మనం ప్రాకృతమైన దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము. చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యాక్షన్ ఇస్ రిలేటెడ్ టు ది ఆత్మ దట్ ద నేచర్ ఆఫ్ సత్య ఆర్ ట్రూత్ స్టాండ్స్ రివీల్డ్. వేర్ ది ఆత్మ ఆర్ ద అల్టిమేట్ ట్రూత్ ఇస్ కన్సర్న్డ్ దేర్ ఇస్ నో రూమ్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్. పీపుల్ డు నాట్ యాక్సెప్ట్ మెనీ థింగ్స్ సెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ బికాస్ they tend to view these statements in purely physical terms and from a narrow perspective. It is a mistake to do so.
0: ఈ ఓపిక పెట్టుకొని దాన్ని చక్కగా ఎన్నుకోయించి ఇప్పుడే నీకు సరైనటువంటి హృదయం తిక్కుతుంది. ఇప్పుడు విష్ణు ఉన్నాడు, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, వీరందరికీ ఏదో కమలములు అని పెట్టి ఆ కమలము నుంచి వారు ఉద్భవించినట్టుగా పెడుతున్నారు. అది ఏ హృదయము, హృదయ కమలము. అనగా హృదయం నుంచి పుట్టేటువంటివే సర్వము. గుడ్ అండ్ బ్యాడ్ అన్ని కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటివే. కనుకనే దీనిని యద్భావం తద్భవతి అన్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ త్రూ ప్రాపర్ అనాలిసిస్ that the correct meaning of the scriptures can be grasped. It is said, for example, that Vishnu, Lakshmi and Saraswati are born out of the lotus. It means that everything divine is associated with the lotus of the heart. That said, people do have good and bad thoughts. Such thoughts do not belong to the realm of the heart, but to the mind. Thus, what you think, you become.
0: కనుక మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు. కొంచెం టైం తీసుకో, కొంచెం డౌట్స్ అంతా నిర్మూలన చేసుకో. నిశ్చింతగా ఉంటుంది. అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు. డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
1: జస్ట్ బికాస్ యూఆర్ అనేబుల్ టు అప్రిషియేట్ ద సింబలిజం అండ్ గ్రాస్ప్ ద ఇన్నర్ మీనింగ్, యూ కెనాట్ సే దట్ ద స్క్రిప్చర్స్ ఆర్ రాంగ్. బీ పేషెంట్, టేక్ టైమ్ and try to understand the correct meaning. Do not be impatient and allow doubts to agitate your mind. Be calm and steadfast and do not doubt the Puranas or scriptural mythology.
0: ఎవరు రాసినవి ఈ పురాణములు? ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు. విద్యావంతులు, మహర్షులు అయినటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి. గొప్ప విద్యావంతులు, అంత విద్యావంతులు మరొకరు లేరు. అంత విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంది. కవులు కాదు, కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
1: హూ హాస్ రిటన్ దీస్ పురాణాస్? దే ఆర్ నాట్ రిటన్ బై సమ్ ఆర్డినరీ పీపుల్. దే హ్యావ్ బీన్ రిటన్ బై నన్ అదర్ దాన్ గ్రేట్ సేజెస్ like Valmiki and Vyasa, who were the very embodiments of wisdom. Today, there are no scholars or poets comparable to them. There is absolutely no room for any untruth in the Puranas.
0: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు. నీవు చూచినా చూడకపోయినా గానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే, అవన్నీ గొప్ప ఆదర్శాలే. అంతేగాని తప్పు మార్గం ఏమి రాయలేదే, ఎవరిని ఏమి చెడపలేదు, ఎవరిని ఏమి పెడమార్గం పట్టించలేదే. కనుక నీ సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను.
1: ఆల్దో వన్ మైట్ డిస్మిస్ ద పురాణాస్ బేస్డ్ ఆన్ వన్స్ ఫీలింగ్స్ అండ్ లిమిటెడ్ పర్సెప్షన్, దే డు నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ అన్ట్రూత్. ద పురాణాస్ do not lead one to the wrong path. On the contrary, they show the path to idealism and truth and are nothing short of textbooks of wisdom.
0: ఆదర్శ జీవితం కూడా కావాలి. ఐడియల్ లైఫ్ కావాలనుకుంటే మాటలు తగ్గించాలి, దైవాజ్ఞలు శిరసావహించాలి, డిసిప్లిన్ మనం పాటించాలి. ఎలాంటి పరిస్థితి ఎందుకు మన డిసిప్లిన్ వదలకూడదు.
1: ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు లీడ్ అన్ ఐడియల్ లైఫ్ అండ్ టు డూ సో వన్ మస్ట్ ఫస్ట్ రిడ్యూస్ టాకింగ్. Be disciplined and obey God's command. Under no circumstances must discipline be compromised.
0: Pichara tarkade san 16 samachamulaku pillavadu tana discipline tana kramashichannu vadalti em avutundane uddeshamto tandi daggara kodunu maata teeskunnadu. Kattagaripudi aa yokka satsankalpam chetane tandi chotho tandi chetane kshamaapana kodunu korukunnadu.
1: Tarkat's son was just 16 years old, yet not sure that his father would offer regular worship. The boy made his father promise that he would do so. In the end, it was the boy's purity of thought that made his father seek an apology.
0: తండ్రి కొడుకు దేహంలో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును, కానీ ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే సత్యం, ఒక్కటే. ఇది పెద్దవారి సత్యం, ఇది చిన్నవారి సత్యం అని లేదు. ఇది బ్రాహ్మణ సత్యం, ఇది శూద్ర సత్యం అనేటువంటిది లేదు. అందరికీ సత్యం, సత్యం ఒక్కటే. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
1: No doubt there was an age gap between the father and the son. However, the same Atma was present in both of them. Truth is one and age becomes irrelevant where truth is concerned. Truth is always one and there is no such thing as different truths for different castes such as Brahmins and Shudras who represent two ends of the spectrum. Truth is one, not two.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఏకం ఏవ, ఓన్లీ వన్, అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది. ఇలాంటి సంస్కృతినంతా కూడా భారతదేశం నందు అనేకంగా కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ద వేదిక్ డిక్లరేషన్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ మీన్స్ దట్ గాడ్ ఇస్ ఓన్లీ వన్. ద ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా ఇస్ రిచ్ ఇన్ స్క్రిప్చరల్ డిక్లరేషన్స్ దట్ ప్రొక్లెయిమ్ ట్రూత్.
0: భారతదేశం యొక్క సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధములైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతి అందిస్తూ వస్తుండాలి. కల్చర్ లో ఎట్టి దోషము లేదు. అలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ భారతీయ సంస్కృతిని మనం విలువరాదు మరువరాదు.
1: ద విజ్డమ్ అండ్ కల్చరల్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ డిఫ్యూజ్డ్ వైడ్లీ ఇన్ టు ద వరల్డ్. దాట్ ఈస్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్ ఇన్ టు విచ్ యూ ఆర్ బోర్న్. You should therefore never forget or give up your heritage, which is profound, sacred and divine.
0: బుద్ధి పోయినట్టుగా పోకూడదు. దానిని పట్టి దాన్ని వెనుకకు తెప్పించాలి. కల్చర్ ను ఫాలో చేయమని చెప్పిన దానికి సరైనటువంటి ఒక శాసనం చేయాలి. నీ మనసు ఇష్టం వచ్చినట్టు పోవచ్చును, కానీ నీ వదలకూడదు. మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్, యు ఆర్ నాట్ మైండ్ సర్వెంట్. మైండ్ నీ సర్వెంట్, కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి. దానికి నీవు బానిస కాకూడదు. కానీ బానిస కావాలి ఎవరికి? బాధ కావాలి, దైవానికి బానిస.
1: యూ షుడ్ నాట్ అలౌ యువర్ మైండ్ టు వాండర్ యాజ్ ఇట్ ప్లీజెస్. యూ మస్ట్ రెస్ట్రెయిన్ అండ్ రెగ్యులేట్ ఇట్ to follow ancient culture and thus stay on the right path. Your mind may waver and stray into the wrong path, but you must remain firm and steadfast. You should be the master of your mind and not its servant. God alone must be your ultimate master.
0: కనుకనే రామదాసు కూడా చెప్పాడు.

0: దాసులకు సేవనే చేయవలరా. ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడనే, నీ దాసుడనే కాదు నీ దాసులకు కూడాను దాసుడనే.
1: Saint Ramdas, a great devotee of Lord Rama, declared, Lord, I want to serve your servants and thus become a servant of servants and remain so at all times, be it morning or evening.
0: చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో. కుచేరుడు తీసుకెళ్లాడు ఇంత పిటిక అటుకులు, కానీ ఆ మాసిపోయిన గుడ్డలో ఉండేటువంటి అటుకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు. కానీ
1: An incident described in the Bhagavatam offers an important message. Kuchela, a devotee of Krishna, went to see the latter. He did not want to go empty-handed, and being poor, all he could take was some puffed rice, which he wrapped up in a shabby piece of cloth, since that was all that he could manage. Krishna happily accepted the gift, opened the package, and began eating what was in it, even as Kuchela watched with great embarrassment.
0: నా బట్టలు కూడాను ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి, ఇలాంటి దరిద్రహీనుడను కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు. ఆ బట్టలో ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. కొంచెం మిగిలింది ఆ బట్టలో.
1: Thoughts raced through Kuchela's mind. I am poor and all I could offer was something packed in a piece of old cloth. Even so, Krishna seemed to be happy with the gift and is clearly relishing the puffed rice I brought. Krishna may be happy, but I have committed a serious blunder bringing such a trivial offering to the emperor of the universe.
0: రుక్మిణి పరిగెత్తొచ్చింది కృష్ణుడు చేపట్టుకుని, కుచేరుడు మరొక భావం పడ్డాడు. ఈ యొక్క డట్టి దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తుందా అని భావించుకున్నాడు. కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
1: ఈవెన్ అస్ కుచేల వాస్ థింకింగ్ ఇన్ దిస్ మేనర్, రుక్మిణి ద కాన్సోర్ట్ ఆఫ్ కృష్ణ రష్ టువర్డ్స్ కృష్ణ అండ్ స్టాప్డ్ హిమ్ ఈటింగ్. కుచేల థాట్ దట్ రుక్మిణి డిడ్ వాట్ షీ డిడ్ because the puffed rice was an inappropriate offering to an exalted one like Krishna. But Krishna knew Rukmini better.
0: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు?
1: To make Kuchela understand what Rukmini was doing, Krishna asked Rukmini why she was objecting to his eating puffed rice.
0: అప్పుడు రుక్మిణి చెప్పింది, కృష్ణ మీరు కుచేరుని దాసులు, మీ దాసురాలు నేను, కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా, కాబట్టి మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పి
1: రుక్మిణి రిప్లైడ్, కృష్ణ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ కుచేల వైల్ ఐఎమ్ యువర్ సర్వెంట్, ఐ షుడ్ దేర్ ఫోర్ గెట్ మై పోర్షన్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్, ప్లీజ్ దేర్ ఫోర్ గివ్ మీ వాట్ ఇస్ లెఫ్ట్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
0: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి, థాట్స్ భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి, కానీ దాన్ని మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
1: గాడ్స్ విజన్ ఇస్ ఇన్ఫినిట్లీ వాస్ట్ అండ్ హిస్ డిజైన్ ఫుల్ ఆఫ్ గ్రాండియర్. అనేబుల్ టు అండర్స్టాండ్ కాస్మిక్ ఇన్ఫినిటీ, హ్యూమన్స్ ఆర్ ఆఫన్ క్వైట్ క్యాషువల్ వైల్ డీలింగ్ విత్ మ్యాటర్స్ డివైన్.
0: కనుక భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు, కేవలం నేరో మైండ్ కాదు. ఆ హృదయం మరొకరికి లేనే లేదు, ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు. ఇప్పుడు తెలుసుకున్నాడు కుచేరుడు,
1: గాడ్ ఇస్ ఇన్ఫినిట్లీ లార్జ్ హార్టెడ్, నో వన్ హ్యాస్ సచ్ ఎ లార్జ్ హార్ట్ అండ్ ఇండీడ్ నన్ కెన్ హ్యావ్ ఇట్. స్లోలీ కుచేల వాస్ బిగినింగ్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్.
0: ఇంటికి పోయి చూచాడు, గొప్ప భవనాలంతా అందించాడు, తన పిల్లలు తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
1: When he returned home, Kuchela was stunned to see his humble house transformed into a great mansion, while his wife and children were dressed in gorgeous clothes and wearing expensive jewelry.
0: పరిగెత్తి వచ్చింది భార్య పాదాలు పట్టుకునేది, కాబట్టి ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు. ఇప్పుడు తెలుసుకున్నాడు కుచేరుడు,
1: గాడ్ ఇస్ ఇన్ఫినిట్లీ లార్జ్ హార్టెడ్, నో వన్ హ్యాస్ సచ్ ఎ లార్జ్ హార్ట్ అండ్ ఇండీడ్ నన్ కెన్ హ్యావ్ ఇట్.

0: ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ.
1: పరిగెత్తి వచ్చింది భార్య పాదాలు పట్టుకుంది. నాథ, భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు, అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు. కానీ నేను చూచావా అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: Kuchela's wife ran to her husband full of joy and catching hold of his feet plied him with questions like, "Oh my dear husband, how merciful and bountiful God is. Tell me, what did Krishna and you speak about? What did he say to you? How kind and compassionate God is. Truly, he is incomparable."
1: Devi
2: said, "Wife,

0: చూచి కౌగిటం బిగుసుకునియే.
1: Kuchela said in reply, "As soon as I sent word to Krishna through his gatekeepers about my arrival, he personally came to receive me. Rushing towards me as soon as he saw me, he came near, stood for a moment, carefully looked me over from head to toe, and then folded me in a warm embrace as if I was a long-lost soul.
0: ఏమందు ఆతని దీనపరత పేద కుచేలుని అటుకులు పిటికెడు తిని బహుళ భాగ్యంబున సంగు వారు కలరా.
1: Kuchela continued, "Who can comprehend the Lord's infinite compassion? I, poor Kuchela, offered only a handful of puffed rice, and he has acknowledged that humble offering by showering us with abundant wealth. Is there anyone who can describe God's love?
0: Premaye tanu tane premayavunu tane prema preme tanu insakati ye matram varninchadaniki veelu kadanna chuchava anta vishalamainatundi okka bhavamu expansion love bhagavantundi kaani bhaktulanta contraction love narrow mind.
1: All I can say is that God is love and love is God, and both are indescribable. God being limitless, so is his love. Humans, on the other hand, tend to shrink and contract whatever love they are capable of. God's love is expansive, while the love of humans tends to shrink on account of narrow-mindedness.
0: స్వామిని ఇంత పెద్ద హృదయం, కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి మీరు కూడా అంత విశాలం
2: కావించుకోవాలి.
1: స్వామి's హార్ట్ ఇస్ ఇన్ఫినిట్లీ లార్జ్. ఆల్ ఆఫ్ యూ బీయింగ్ వెరీలీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది ఆత్మ, యూ టూ క్యాన్ అండ్ ఆట్ టు బ్రాడన్ యువర్ హార్ట్స్.
0: మీరు నావారనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
1: వెన్ ఐ సే యు ఆర్ మైన్, దోస్ వర్డ్స్ హ్యావ్ ద ఫ్లేవర్ ఆఫ్ డివైన్ లవ్. Reciprocating it, you too should cultivate the feeling Swami is truly yours.
0: Maswami, Maswami, Maswami ani meer anaitunte alku meekuntundali. Vaidyam taginaitunte oka shaktini meer sampadinchukondi, adhe naaku chaalu.
1: In principle, you have the right to claim Swami as your own. However, you should earn the eligibility to make such a claim.
0: హృదయాన్ని విశాలం చేసుకోవాలి. స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి. అప్పుడే మీకు ఆనందం మీకు ప్రాప్తిస్తుంది. అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
1: ఎక్స్పాండ్ యువర్ లవ్, మెటికులస్లీ ఫాలో స్వామిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అచీవ్ ఆనంద ఆర్ బ్లెస్. అంటిల్ యూ డూ దాట్, యూ కెనాట్ బి ట్రూలీ హ్యాపీ.
0: ఏనాడు స్వామి యొక్క దీన్ని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు. నేను ఎప్పుడూ రెడీగానే ఉంటున్నాను.
1: Real bliss can come to you only when you obey and follow Swami's commands in every sense of the word. I am always ready to receive you, but you are not getting ready to come to me.
0: అయితే ఒక్కటి మీరు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను ఫోటో తీవాలనుకున్నప్పుడు మీరు అన్ని రెడీ చేసుకుంటారు. మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాము, కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు. ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి పడిపోతుంది. ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు.

0: అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి. ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి. అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
1: బిఫోర్ క్లికింగ్ అ పిక్చర్ ద ఫోటోగ్రాఫర్ గివ్స్ అన్ అలర్ట్ విత్ ద వర్డ్ రెడీ. If you are steady at that moment, then the picture comes out nicely. Before the photographer gives that signal, you could be shuffling about. But when the signal is given, you really ought to be ready.
0: కానీ భగవంతుడనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు. కాబట్టి ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
1: Where the divine photographer is concerned, no one knows when his signal would come. You therefore have to be ever ready to be united with the divine.
0: ఎప్పుడు తీస్తాడో ఏమిటో అప్పుడే ఆ హృదయంలో వచ్చి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది. కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్, కానీ రెడీ అని మాత్రం చెప్పడదు. ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్. కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది, దేనికైనా రెడీగా ఉంటుండాలి. ఆల్వేస్ రెడీ, అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం. అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో వచ్చి చేరిపోతుంది.
1: వితౌట్ ఎనీ ప్రయర్ అలర్ట్ లార్డ్ ద మాస్టర్ ఫోటోగ్రాఫర్ మే క్లిక్ అండ్ యువర్ పిక్చర్ వుడ్ బి రికార్డెడ్ ఇన్ హిస్ హార్ట్. If you want the right picture to be recorded in God's heart, then you must always be ready for anything. That is the spirit in which life must be lived.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా,
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము, జ్ఞానోదయములకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే, బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయి కూడాను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరం అని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ పంచీకరణ.
0: ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఆత్మ వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణంగా పనిచేస్తుంటాయి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
0: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ త్రీ డివిజన్స్.
0: స్థూల సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్ సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ an instrument.
0: Manaku kanipinchunadi ee stoola shariramu.
1: What we see is this physical body.
0: Deenini satyamani nityamani vishwasinchi
1: considering this as truth and eternal
0: sarvasvamainatundi oka atma tattvanni vismaristunnadu manavu.
1: Man is giving up the principle of atma which is really eternal and permanent.

0: పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం.
1: ద సటిల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 లైవ్ బ్రెత్స్, మైండ్, ఇంటలెక్ట్ అండ్ 10 సెన్సెస్.
0: దీనిని స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి కాల్డ్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది.
1: ద పర్సనాలిటీ ఈజ్ నాట్ సో వెరీ విజిబుల్ ఇన్ దిస్ కేస్.
0: ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది.
1: ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్.
0: ఇది ఎవ్వరితో కూడా సంబంధ బాంధవ్యం లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది.
1: ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఇట్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్ మెనీ థింగ్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్.
0: రూపము కాని రూపమును.
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ వితౌట్ ఫామ్.
0: వినికిడి గాని వినికిడిని.
1: ఇట్ ఈస్ ఎ హియరింగ్ వితౌట్ హియరింగ్.
0: రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: ఇట్ క్రియేట్స్ ఆల్సో ఎ టేస్ట్ వితౌట్ బీయింగ్ ఎనీ టేస్ట్ దేర్.
0: కానీ ఈ సృష్టి అంతా కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది.
1: బట్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ అలోన్.
0: ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిది, ఎవరి కర్మ వారిది.
1: ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ ఈవెన్ వెన్ దెర్ ఆర్ 10 పీపుల్స్ లివింగ్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద సేమ్ రూమ్, ఈచ్ వన్స్ డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఈచ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ అండ్ రెస్ట్రిక్టెడ్.
0: ఈ స్వప్నములకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు.
1: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ టు దిస్ డ్రీమ్ స్టేట్ అండ్ ది వేకింగ్ స్టేట్.
0: ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు.
1: వన్ పర్సన్ మే డ్రీమ్ దట్ హిజ్ ఫ్రెండ్ ఈస్ గివింగ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్.
0: తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరే పిచ్చివాడా, నేను నిన్ను చూడలేదే అని తాను జవాబు చెప్తాడు.
1: ద నెక్స్ట్ డే వెన్ హీ మీట్స్ ది ఫ్రెండ్ అండ్ క్వశ్చన్స్ హిమ్ వై డిడ్ యూ గివ్ మీ సో మచ్ ఆఫ్ ట్రబుల్, హీ విల్ సే, వెల్
0: అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు.
1: ఓ మ్యాడ్ మ్యాన్,
0: అతని బాధలను తానే సృష్టించుకున్నాడు.
1: దట్ మీన్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ ఫ్రెండ్ ఇన్ ద డ్రీమ్.
0: సర్వానుభూతులు కూడా నువ్వు తానే సృష్టించుకున్నాడు.
1: హి హాస్ క్రియేటెడ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్వప్నావస్థ యందు జరిగేటువంటి యొక్క సమస్త అనుభూతులు కూడాను తనకు తానే పరిమితము కాని ఎవరితోనో పరిమితం వ్యాప్తి అయి ఉండవు.
1: ఇన్ దిస్ వే ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్. దే ఆర్ నాట్ ఎ రియాలిటీ ఇన్ ద రియల్ వరల్డ్ అట్ ఆల్.
0: సుఖదుఖములను అనుభవించినది ఈ స్వప్నావస్థయే.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ ఆర్ సారో ఈజ్ ఇన్ దిస్ డ్రీమ్.
0: కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించినది ఈ స్వప్నావస్థయే.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ హీ మే ఆల్సో గెట్ ఎ రీబర్త్.
0: అనగా సూక్ష్మ శరీరమే.
1: అండ్ దట్ ఈస్ ద సటిల్ బాడీ.
0: ఇందులో మనస్సు ప్రధానమైనది.
1: ఇన్ దిస్ స్టేట్ మైండ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్.
0: ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది.
1: మైండ్ క్రియేట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: మనోమూలం మిదం జగత్. ప్రపంచమంతా కూడాను మనోమయంతోనే కూడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ విచ్ క్రియేట్.
0: మనసు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి.
1: మైండ్ హ్యాస్ బీన్ గివన్ డిఫరెంట్ నేమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫంక్షన్స్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
0: సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు.
1: ఇట్ గెట్స్ ది నేమ్ మనస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది థాట్ ప్రాసెసెస్ విచ్ ఇట్ గెట్స్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేయటం చేత దీనికే బుద్ధి అని పేరు.
1: మైండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంటెలెక్ట్ వెన్ ఇట్ డిస్క్రిమినేట్స్.
0: నిరంతరము చింతించటం చేత దీనికి చిత్తము అని మరొక పేరు.
1: యాజ్ ఇట్ గోస్ ఆన్ రిమెంబరింగ్ థింగ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ చిత్త.
0: దేహంతో తాదాత్మ భావమును పొందినప్పుడు దీనికే అహంకారము అని పేరు.
1: When mind identifies itself with the physical body, it is called ego.
0: Manasu, buddhi, chittamu, ahankaramu, idi manasu yokka paryaya padamule.
1: The four words mind, chitta, intellect and ego are only four names for the same mind.
0: Ee naligindi yokka sanmiliti sambandhamainatundi swaroopame antakkarana.
1: Antakkarana is putting together of all these four.
0: Kanuka జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే.
1: ది వేకింగ్ స్టేట్ యాజ్ వెల్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ ఆర్ ద క్రియేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: మూడవది సుషుప్తి.
1: ద థర్డ్ వన్ ఇస్ సుషుప్తి.
0: సుషుప్తి అనగా సు అనగా మంచి.
1: సు స్టాండ్స్ ఫార్
0: సుషుప్తి అనగా ఒక నిద్ర.
1: సుషుప్తి దేర్ ఫోర్ స్టాండ్స్ ఫార్
0: మంచి నిద్ర.
1: Good sleep, sound sleep.
0: Aithe indulo manasu ledu.
1: In this state there is no mind.
0: Manasu lekapovatam cheta prapancham kudanu ledu.
1: As there is no mind, there is no world also.
0: Prapancham lekapovatam cheta sukadukkamulu kudanu ledu.
1: As there is no world, man does not have joy or sorrow also.
0: Manasu undinanta varake ee prapancham.
1: The world exists as long as mind lasts.
0: ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖ దుఃఖములు.
1: As long as you are concerned with the world, you have got sorrow or joy.
0: సుఖ దుఃఖములకు ప్రపంచమే మూల కారణము.
1: Therefore, for joy or sorrow, it is the world which is responsible.
0: ప్రపంచములకు మనస్సే కారణము.
1: For the world, it is the mind which is responsible.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అని సమస్త బంధములకు సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం.
1: దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద బాండేజ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రీడమ్ ఆర్ లిబరేషన్.
0: అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి.
1: బట్ దేర్ ఈస్ వన్ మోర్ స్టేట్, ట్రాన్సెండెంటల్ స్టేట్ ఆఫ్ ఆత్మిక్ స్టేట్.
0: మానవుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యము పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ ఆత్మ బికాస్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
0: అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం.
1: బట్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ద బేసిస్ ఈజ్ ఆత్మ.

0: దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి.
1: మడ్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ మడ్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ అండ్ నేమ్.
0: ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్.
0: ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ బికాస్ హీఈస్ ఫాలోయింగ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ లింబ్స్, ఫర్గెటింగ్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి.
1: దేర్ విల్ బి ఇన్యూమరబుల్ వేవ్స్ ఇన్ ఎ ఓషన్.
0: ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు.
1: దేర్ వుడ్ నాట్ బి ఎనీ సిమిలారిటీ బిట్వీన్ ఎనీ టూ వేవ్స్.
0: అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి.
1: వేవ్స్ అపియర్ డిఫరెంట్లీ టు అస్.
0: కానీ అన్ని అలలు ఎందుకుడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: బట్ వీఆర్ గివింగ్ అప్ ది ట్రూత్ దట్ వాటర్ ఇన్ ఆల్ దీస్ వేవ్స్ ఈజ్ ద సేమ్.
0: మానవ స్వరూపములు అనంతమైనటువంటి ఒక రూపములుగా కనిపిస్తుంటాయి.
1: యూ కమ్ అక్రాస్ ఇన్యూమరబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్.
0: ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే.
1: ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వేవ్స్ ఇన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కాని అన్నింటికీ ఆధారము ఆత్మనే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ ది బేసిస్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమనేటువంటిది కప్పబడినట్టు.
1: బట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఆత్మ ఈజ్ కవర్డ్ బై ద అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ బాడీ, ద ఫిజికల్, ద లైఫ్ ఫోర్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్
0: ఈ పంచకోశముల చేత కప్పబడటం చేతనే ఈ ఆత్మతత్వం అంత సులభంగా మనకు గోచరించలేదు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ ఆత్మ సో క్లియర్లీ బికాస్ ఆత్మ ఈజ్ కవర్డ్ బై దీస్ ఫైవ్ షీట్స్.
0: శరీరమే అన్నమయ కోశం.
1: ఫిజికల్ బాడీ ఈజ్ అన్నమయ కోశ. ఫుడ్
0: ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ కోశములే ఈ సూక్ష్మ స్వరూపం.
1: దిస్ లైఫ్ షీట్, మైండ్ షీట్, ఇంటెలెక్ట్ షీట్ ఆర్ ది సటిల్ బాడీ.
0: ఆనందమయ కోశమే కారణ శరీరం.
1: ద బ్లిష్ షీట్ ఈజ్ ది కాజల్ బాడీ.
0: ఇది ఆనందమయమని పేరు మాత్రమే ఉన్నది, కానీ ఇది నిజానందము కాదు.
1: ది నేమ్ గివన్ ఈజ్ బ్లిస్ హియర్ బట్ దిస్ ఇస్ నాట్ రియలీ బ్లిస్.
0: ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది.
1: ది కాజల్ బాడీ ఈజ్ ఎంజాయింగ్ దిస్ బ్లిస్ షీట్ విచ్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రియల్ ఆత్మ.
0: చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు.
1: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుడిపైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: మూన్ షైన్స్ వెన్ ది రేస్ ఆఫ్ ది సన్ ఫాల్ ఆన్ హిమ్.
0: అదే విధముగానే చంద్రమా మనసో జాత చెచ్చో సూర్యో అజాయత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుడు వంటిది.
1: మైండ్ లైక్ మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: స్వయం ప్రకాశకుడు ఆత్మనే.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ హెస్ గాట్ దట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: ప్రకాశమే బుద్ధి పైన, మనసు పైన, ఇంద్రియముల పైన, దేహం పైన పడి ఈ సర్వపుసును కేవలం చైతన్యమంతమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ దిస్ ఆత్మ విచ్ ఇల్యూమిన్స్ ఆల్ దీస్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్.
0: ఆత్మ చైతన్యం.

0: ఈ ప్రపంచమును నడిపించుచున్నది.
1: ఇట్ ఈస్ దిస్ కాన్షియస్నెస్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ మేకింగ్ దిస్ వరల్డ్ ఫంక్షన్.
0: చరాచర ప్రపంచమునకంతయి కూడాను ఈ చైతన్యమే మూలాధారం.
1: ఫర్ ది మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ ఇట్ ఈస్ ది కాస్మాస్ విచ్ ఇస్ ది బేసిస్.
0: కనుక ఈ మూలాధార తత్వమును మానవుడు విస్మరించడం చేతనే సమస్త కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్ గ్రీఫ్ అండ్ సారో బికాస్ హీఈస్ గివింగ్ అప్ దిస్ రూట్ ట్రూత్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధుల చేత జరుగునటువంటి సుఖ దుఃఖములు ఆత్మకు ఏమాత్రము కూడాను సంబంధం లేదు.
1: The joy and sorrow experienced by the body, the mind, the senses and the intellect do not touch the Atma at all.
0: Surya prakashamunu aadharam chesukoni aneka mandi aneka vidhamulaina karmalanu acharistaru.
1: Different people carry on different activity from the light which they get from sun.
0: Kondaru manchi karmalu acharinchavachunu mari kondaru cheddanu acharinchavachunu.
1: Some people may undertake meritorious activity.
0: కొందరు పుణ్యకర్మములు కొన్ని పాపకర్మములు చేయవచ్చు.
1: Some people may do good work, some people may do.
0: కొందరు ఉపకారములు మరికొందరు అపకారములు గావించవచ్చు.
1: Some people may undertake helpful activity, some harmful activity.
0: కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు.
1: But this action does not touch ఆత్మా.
0: సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు.
1: The results of action will never go.
0: సూర్యుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే.
1: Sun God is only a witness.
0: అదే విధముగానే శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క ప్రవర్తనల యొక్క ఫలితములు ఆత్మకు ఏమాత్రం కూడాను అంటవు.
1: ఇన్ ద సేమ్
0: ఆత్మ సాక్షిభూతుడు.
1: ఇన్ ద సేమ్ వే ద రిజల్ట్స్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్సెస్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ విల్ నాట్ టచ్ ఆత్మ. ఆత్మ ఇస్ ఓన్లీ ఎ విట్నెస్.
0: కానీ మానవుడు శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత తాదాత్మను పొందటం చేత ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ రాంగ్లీ దట్ దిస్ ఇస్ ఆత్మ బికాస్ హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెన్సెస్ ద మైండ్ ది ఇంటెలెక్ట్.
0: అన్నింటికి మనసే మూల కారణము.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్.
0: మనసే ఇన్ని విధములైన పరిణామములను పొందుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ మైండ్ విచ్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ ఫార్మ్స్.
0: మనస్సును మరిచినప్పుడు అంతా బయలే.
1: వన్స్ యు ఫర్గెట్ ది మైండ్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము.
1: వీ హావ్ క్రియేటెడ్ వన్.
0: ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒకటి మనం వేరువేరుగా నిర్ణయించుకున్నాం.
1: ఇన్ దిస్ బంగ్లో వీ హావ్ గాట్ డిఫరెంట్ రూమ్స్. బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఆర్ ద ఫోర్ రూమ్.
0: అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి?
1: బట్ వేర్ డూ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్?
0: మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరువేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి.
1: We create these different rooms by constructing walls in order to be helpful to us and beneficial.
0: అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది.
1: Remove the walls that separate, then there will be only one common hall.
0: అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే.
1: In the same way, ఆత్మతత్వ is all pervasive.
0: దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవటం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి.
1: ది రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ఫర్గాటన్ బికాస్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ది వాల్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటెలెక్ట్.
0: సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం.
1: ఇట్ ఈస్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ ద నారో థింకింగ్ ఆఫ్ మ్యాన్.
0: విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు.
1: దిస్ ఇస్ నాట్ ఎ డివైన్ బ్రాడ్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్.
0: కనుక మానవత్వము ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి కావడానికి ఈ అభిమానములే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద గ్రీఫ్ అండ్ ద సారో ఆఫ్ ద మ్యాన్.
0: వడ్డను దంచి పొట్టును బియ్యము నుండి వేరు చేసినట్లు
1: జస్ట్ యాజ్ యూ కెన్ రిమూవ్ ది హస్క్ ఫ్రమ్ ద రైస్. పౌండింగ్
0: శ్రవణ మనన నితిధ్యాసన ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ రిమూవ్ ది బాడీ, ది మైండ్, ద ఇంటలెక్ట్ అండ్ ది సెన్సస్ విచ్ కవర్ దిస్ ఆత్మ బై ప్రాసెస్ ఆఫ్ శ్రవణ మనన నిధిధ్యాస యూ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ హూ యు రియలీ ఆర్, యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే.
1: దిస్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ లైక్ దిస్ హస్క్ విచ్ కవర్స్ ద గ్రెయిన్.
0: పొట్టును తీసినా మిగిలినది బియ్యమే.
1: వన్స్ యు రిమూవ్ దిస్ హస్క్ వాట్ రిమైన్స్ ఈజ్ రైస్.
0: ఈ బియ్యం పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ హస్క్ ఆన్ దిస్ రైస్ దేర్ విల్ బి అగైన్ రీబర్త్.
0: ఈ పొట్టును మనం వేరు చేసితేమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే, ఇంక దీనికి జన్మనే లేదు.
1: వన్స్ యు రిమూవ్ ది హస్క్ ది రైస్ కెనాట్ బి గ్రోన్ ఫర్దర్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రీబర్త్ అగైన్.
0: కనుకని ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే.
1: దేర్ఫోర్ ఫర్ ది ఎంటైర్ బాండేజ్ ఇట్ ఇస్ ది బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్.
0: అయితే అన్నింటి ఎందు కూడా సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము.
1: బట్ ఆత్మ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మెజర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
0: దీనికి మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది.
1: వెన్ యూ టచ్ ఎన్ ఐరన్ బాల్ విచ్ ఈస్ ఇన్ ద ఫైర్ దెన్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్డ్.
0: ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం.
1: వీఆర్ టెలింగ్ దట్ దిస్ పర్టికులర్ ఐరన్ బాల్ ఈస్ మేడ్ హాట్.
0: సరి అయినటువంటి జవాబు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ రిప్లై.
0: ఇనుప గుండు నిన్ను కాలవలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐరన్ బాల్ విచ్ హెస్
0: ఇనుపగుండులో చేరినటువంటి అగ్ని నిన్ను కాల్చింది.
1: ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ ఈస్ ఇన్సైడ్ దిస్ ఐరన్ బాల్ విచ్ హెస్ కాజ్డ్ దట్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యూ.
0: అయితే ఈ ఇనుపగుండులో అగ్ని ఎక్కడ ఉంది?
1: ఇఫ్ దాట్ బి సో, వేర్ ఇస్ ది ఫైర్ ఇన్ దిస్ ఐరన్ బాల్?
0: ఉన్నదా లేక లోపల ఉన్నదా?
1: Whether this fire is outside of this iron ball or inside of this iron ball.
0: Antar bahirta sarva vyapya narayana sthita. Lopala velupala kudanu ee agni untundadi.
1: Inside and outside of this iron ball is this fire.
0: Manam kaalchinatundi nippainappadikini agni ainappadikini manam gundu paina aaropistunnam.
1: When it is the fire which has caused this burning sensation to us, we are accusing the iron ball and not fire.
0: ee prapancham anta ikkudunu oka pedda globe gundu vante.
1: This entire world may be compared to an iron ball.
0: Indulo sukha dukkhamulu, labha nashtamulu, kashtamulu, nindalu, nishthuramulu aneetundi manalni baadhisthunnayi.
1: In this we are subjected to joy, sorrow, criticism, censure, praise and such other things.
0: Aithe ivi baadhimpabadinatundi emiti?
1: What is it that
0: shariri indiya manobuddhulu baadhimpabadutunnayi?
1: It is the body, senses, mind and intellect which are being inconvenienced or hurt or experienced by this.
0: Ee prapancham antai kudunu antar pakiramlo vyapinchinatundi aatma chaitanyam okkate.
1: But the truth is the inside of the world and the outside, it is only atma which is pervading.
0: Sarvamulakunu atmane pramanamu pradhanamu ane satyanni gurtinchukolenatundi vyaktulu ee vidhamga aaropistoo untunnaru.
1: The individuals who have not understood the fact that atma is inside and outside of this world are only accusing in the wrong way.
0: Kanuka samastamunaku moola kaaranamu atmane.
1: Therefore it is atma which is responsible for everything.
0: Deenini darshinchalante manam ye upayamunu etakali?
1: What is the strategy that we should have to have a vision of this atma?
0: Idi vetuku akkaraledu. There is swaprakashamainatundi oka sthiti.
1: There is no need for searching or seeking. It is
0: leni dalini krottaga sampadinchukuneetundi kaadi.
1: It is not something which can be acquired.
0: Sarvakala sarvavasthani endukudunu unnatundi
1: at all times, in all places, under all circumstances,
0: ఉన్నదానిని వెతకడం ఎక్కడ?
1: When it is so, we are having to search for Atma.
0: వెలిగే దీపాన్ని వెతకడానికి మరొక వెలుగును తీసుకుని రావటం ఎంత వేరితనం?
1: Is it not some kind of madness to search for light in the light itself with the help of another lamp?
0: నిరంతరం కూడా నువ్వు ప్రకాశించుచున్నటువంటి వెలుగే.
1: Atma is luminous all the while and at all times. దీనిని
0: ఇంకొక సాధన చేత దీని వెతకనక్కరలేదు.
1: There is no need for a special sadhana to seek Atma.
0: తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
1: Until man recognizes his own real nature, he deludes himself that Atma is in some other place.
0: నిమురు గప్పిన నిప్పు వలె మన దేహభ్రాంతి ఈ ఆత్మజ్ఞానమును కప్పివేస్తుంది.
1: ఇట్ ఈస్ లైక్ ది ashes which cover the embers, the ignorance is covering our own
0: akaruka nijanandamainatunti yokka nenunu nenu gurtinchinappude ee sarvasam kunnu mayamavutundi.
1: Once I recognize my true bliss, all the delusion disappears.
0: Idi nenu nenu nenu,
1: and that is, it must be said, I
0: nenu aneetundi padam puttina tarvatane సృష్టి అంతైకుడును సృష్టింపబడలేదు.
1: ద ఎంటైర్ క్రియేషన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ.
0: నేనే లేకపోతే సృష్టి లేదు.
1: ఇఫ్ ఐ ఈజ్ నాట్ దేర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుక ఆ నేను అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ఐ దెన్?
0: అది ఎవరు?
1: హూ ఈస్ దట్ ఐ?
0: అదే ఉనికి.
1: అండ్ దట్ ఈస్ ది వెరీ బేసిస్.
0: ఆ ఉనికియే సర్వుల ఎందుకు స్ఫురించుతుంటే చేత దీనికి ఆత్మ అని మరొక పేరు.
1: యాజ్ దిస్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్, దిస్ హెస్ బీన్ కాల్డ్ ఆత్మ.
0: ఇది బ్రహ్మ అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఫర్ ది సేమ్ ఎంటిటీ ఈజ్ బ్రహ్మ.
0: దీనికి హృదయము అని ఇంకొక పేరు.
1: అనదర్ నేమ్ ఈజ్ హార్ట్.
0: దీనిని అహం అని కూడా మరొక పేరు.
1: స్టిల్ అనదర్ నేమ్ ఈజ్ అహం.
0: నేను, బ్రహ్మ, ఉనికి, హృదయము, అహం, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే.
1: ఐ, ఉనికి, హార్ట్, బ్రహ్మ అండ్ అహం ఆర్ ఆల్.
0: హృదయమునగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము.
1: వెన్ వీ సే హార్ట్, వీఆర్ మిస్టేకింగ్ ఇట్ ఫార్ ఫిజికల్ హార్ట్.
0: ఇది కాదు హృదయం.
1: దాట్ ఈస్ నాట్ ది రియల్ హార్ట్.
0: హృదయమునకు ఒక పరిమితము లేదు.
1: ఫర్ హార్ట్ దర్ ఇస్ నో స్పెసిఫిక్.
0: సర్వత్రా ఉండినటువంటిదే నిజమైన హృదయం.
1: ద ట్రూ హార్ట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము.
1: వీఆర్ గివింగ్ అప్ దిస్ బ్రాడ్ హార్ట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ and considering the physical heart alone as the true heart.
0: Patti padamunakunu nenu aneetunte uniki aadharam chesukoniye manamu jeevithanni gadaputunnam.
1: We are living our entire life on the basis of this one word, I.
0: Adi aham, aham, aham.
1: And this I is aham.
0: Ahame brahma.
1: This aham itself is brahma.
0: Nenu kutumbikudanu antunnav.
1: I am a family man, we say.
0: కుటుంబీకునకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుండాలి.
1: బిఫోర్ దిస్ వర్డ్ ఫ్యామిలీ మ్యాన్ యూ గెట్ దిస్ వర్డ్ ఐ.
0: నేను సన్యాసిని అంటున్నాడు.
1: ఐ ఆమ్ ఎ సన్యాసిని.
0: ఈ సన్యాసికి ముందు నేను అనే పదం ఉంటుండాలి.
1: బిఫోర్ దిస్ వర్డ్ సన్యాసి ఐ కమ్.
0: నేను పురుషుడను అంటున్నాడు. ఈ పురుష అనేటువంటి పదములకు నేను అనే పదం ముందు ఉంటుండాలి.
1: ఇన్ ది స్టేట్మెంట్ ఐ ఎమ్ ఎ మ్యాన్, ఐ కమ్స్ ఫస్ట్, మ్యాన్ నెక్స్ట్.
0: కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదమును దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది.
1: వెన్ ఇన్ ది స్టేట్మెంట్స్ ఐ ఎమ్ ఎ సన్యాసిన్, ఐఎమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఐఎమ్ ఎ ఉమన్, వన్స్ యూ రిమూవ్ దీస్ డిఫరెంట్ వర్డ్స్ మ్యాన్, ఉమన్, సన్యాసి, వాట్ రిమైన్స్ ఈస్ ఐ.
0: అన్నింటికి నేనే ఆధారము.
1: దిస్ ప్రూవ్స్ దట్ ఇట్ ఇస్ ఐ విచ్ ఇస్ ది బేసిస్ ఫార్ ఎవ్రీథింగ్.
0: నేను అనగా అదే ఆత్మ.
1: వెన్ యు సే ఐ, ఇట్ ఇస్ ఆత్మ.
0: ఇట్టి సర్వత్ర సర్వజ్ఞుడై ఉండినటువంటి ఆత్మతత్వాన్ని మనము మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్.
0: కనుకనే ఇన్ని బాధలకు, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ సబ్జెక్ట్ టు సో మెనీ గ్రీవ్, సో మెనీ ప్రాబ్లమ్, సో మెనీ టైప్స్ ఆఫ్.
0: మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు.
1: వాట్ వీ హావ్ టు లవ్ ఈజ్ నాట్ ద మ్యాన్,
0: ఆత్మను ప్రేమించాలి.
1: బట్ వీ హావ్ టు లవ్ ఆత్మ.
0: కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించ తగినటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ ఆత్మ విచ్ ఇస్ ద రైట్ థింగ్, వీఆర్ లవింగ్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ అ మిస్టేక్.
0: కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢముగా నిల్చుకోలేకపోతుండాలి.
1: దట్ ఈస్ వై దెర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఇస్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్.
0: నీకు తల్లి ఉంటున్నది,
1: యూ హ్యావ్ గాట్
0: తండ్రి ఉంటారు,
1: యూ హ్యావ్ గాట్
0: మదర్లు ఉంటున్నారు,
1: చిల్డ్రన్.
0: కానీ ఈ తల్లిని, తండ్రిని, బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా.
1: అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ యు వుడ్ బి లవింగ్ యువర్ మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్.
0: వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్టు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాం అని భావిస్తారు.
1: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్ అండ్
0: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
1: వన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ ఇఫ్ వన్స్ వైఫ్ ఈజ్ అన్వెల్.
0: కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
1: వన్ ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫాదర్, మదర్, వైఫ్ ఆర్ చిల్డ్రన్.
0: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు.
1: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
1: యు ఆర్ గెటింగ్ సో మెనీ డౌట్స్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్మ్ లవ్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్.
0: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండేటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఫర్మ్ లవ్ బికాస్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ ఫాదర్.
0: అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహం పైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుండాలి.
1: యు ఆర్ డెవలపింగ్ సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ ఎ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ బట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ సచ్ పర్మనెంట్ లవ్ ఆన్ ఆత్మ.
0: దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
0: సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
1: మ్యాన్ హూ షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూ.
0: శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యములపైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: హీఈస్ డెవలపింగ్ అటాచ్మెంట్ ఆన్ ద ఫిజికల్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
0: కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది.
1: దట్ ఈస్ ద రీజన్ వై అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ స్టడీ అండ్ పర్మనెంట్.
0: ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి.
1: Only when you consider anything as yours, you will have that firm faith and firm relationship with it.
0: Adi lenanta varaku kudanu manamu sthitapragnam kaamu.
1: Without that kind of firm faith, you can never be a sthitapragna.
0: Nijanandanni pondalemu.
1: You can never attain truth.
0: Nitya satyamainatundi sthananni cheralemu.
1: You can never reach a state which is permanent.
0: Kevalamu ivanni kudanu bhrantulu yokka swabhavamule.
1: All the other things are mere delusions.
0: Bhramti undinanta varaku brahma manaku duranga untuntadi.
1: As long as you have delusion, brahma will be distant from you.
0: Kanuka yenadu manaku bhramti vadalano appude manaku brahma sakshatkaristundi.
1: The moment you give up delusion, brahma's vision
0: sarvulayandu undinatvanti yokka divya tattvam okkate anetvanti satyanni manam drudanga nammali.
1: We should firmly believe that in every human being the same divine entity is existing.
0: అప్పుడు ఈ ప్రపంచమందు ఏ విధమైనటువంటి భేదభావములకు అవకాశం ఉండదు.
1: There will be no room then for any differences in the world.
0: కలతలకు కల్లోలములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: ఫర్ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఫైట్స్ దేర్ వుడ్ బి
0: ఈ రాగద్వేషములకు ఏమాత్రము కూడా అవకాశం ఉండదు.
1: దేర్ వుడ్ బి నో రూమ్ ఆల్సో ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్
0: భిన్న భావములను పెంచుకుని రాగద్వేషమును అభివృద్ధి గావించుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి.
1: మ్యాన్ అండ్ హ్యూమన్ నేచర్ ఇస్ డిటీరియరేటింగ్ డే ఆఫ్టర్ డే బికాస్ he has developed this kind of attachment, likes and dislikes and all sorts of delusions.
0: Kanuka manavattamulo motta mota manam gurtinchavalsinatundi prati vishayamandunu nenu nenu nenu antu aa nenu evaru aneetundi vishayanni gurtinchali ade atma bhavam.
1: That principle of I is principle of atma.
0: ee atma bhavamulandu sthiramuga nilchinappude ide nijamainatundi gamyam.
1: Once you are firmly established in this feeling of atma, this destroys all doubts.
0: ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది.
1: Today's world is full of problems.
0: ఈ సమస్యలకు కారణము రాగద్వేషములే.
1: Likes and dislikes are responsible.
0: రాగద్వేషములకు మూల కారణము స్వార్థమే.
1: Selfishness is responsible for likes and dislikes.
0: స్వార్థములకు మూల కారణము స్వప్రయోజనమే.
1: The self interest is responsible for selfishness.
0: ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహ భ్రాంతియే.
1: And it is the delusion on the
0: ఈ దేహ భ్రాంతికి మూల కారణము మనస్సే.
1: Mind is responsible for this delusion of the body.
0: మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైన మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము.
1: వన్స్ యు ఆఫర్ అండ్ డెడికేట్ యువర్ మైండ్ ఎంటైర్లీ టు గాడ్ యు హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది రియల్ మంత్ర.
0: మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము.
1: ది ఫస్ట్ మంత్ర, ద రూట్ మంత్ర ఆఫ్ గాడ్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఐ.
0: దీనిని సంస్కృతం నందు అహం అహం అహం ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: ది సంస్కృత్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ అహం అండ్ వీ హావ్ టు శాంక్టిఫై.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది తిన్నా ఏది చెప్పినా ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు స్పీక్, వాట్ ఎవర్ యు డూ, యూ షుడ్ డూ ఇట్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐ హియర్.
0: మనసుతో కూడిన ఐ ఒక్కటి.
1: వన్ ఈజ్ ఐ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: ఆత్మతో కూడిన ఐ ఒక్కటి.
1: అనదర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: అనగా ఆత్మభావమే ఐ.
1: దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది ఐ.
0: ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి.
1: This real I, once it is associated with the mind, this becomes ahankara, ego.
0: ఈ ఆత్మతో కూడినటువంటి ఐ,
1: ది ఐ అసోసియేటెడ్ విత్
0: ఆనందముతో చేరినప్పుడు,
1: వెన్ ఇట్ బికమ్స్
0: సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది.
1: వన్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం.
1: వాట్ ఈజ్ ట్రూత్ ఈజ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ.
0: ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడా మార్పు చెందినటువంటిది.
1: Embodiments of divine love, everything undergoes change.
0: Chana chanamunukunu aneka vidhamaina marpu chendutunnadi.
1: Changes are occurring from moment to moment.
0: Ee marpulaku moola karanamu manasse.
1: It is the mind which is responsible for this kind of changes.
0: Ee sankalpa vikalpamulu yokka prabhavame ee prapanchamunaku moola karanamu.
1: The root cause of the basis of the entire world is the formation of the thoughts.
0: ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది కాని స్థిరమైనటువంటిది కాదు.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫికల్, ఇట్ ఈస్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: దీని స్వభావమే ఇంత.
1: దాట్ ఈస్ ఇట్స్ వెరీ నేచర్.
0: ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు.
1: వన్స్ యు మర్జ్ దిస్ మైండ్ విత్ డివినిటీ, మైండ్ విల్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు.
1: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ సాధనాస్.
0: ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములే.
1: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు.
1: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ టేకన్ అప్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది మైండ్.
0: ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ టుడే ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ ద మైండ్.
0: ఈ మనో సంబంధమైన సాధనలు అన్ని కూడా కేవలము అనిత్యములైనటువంటివి.
1: ఆల్ దీస్ సాధనాస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సిటరీ.
0: సాధనా సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు.
1: There is nothing like sadhana and sadhya, two things.
0: Jnanamu, jnani, jnayamu anetuvanti moodu tattvamulu levu.
1: There is nothing like the meditator, the meditation, and the thing meditated upon.
0: Ee munnadanta okkate.
1: There is only one thing which is existing.
0: Anatma bhavamu duram chesinappudu atma bhavame nilustundi.
1: If you remove the anatma bhava from you, what remains?
0: Kalpa neevu sadhanam chey talanchinappudu,
1: when you want to undertake sadhanas,
0: atma bhavamne neevu hrudayam nandu sthiram chesukunna adi nijamaina sadhana.
1: Establish the feeling of atma in your heart, then the sadhana will become
0: atti vishwasam leka enni rakamulaina sadhanalu chesinappudiki ivanni kudunu manokalpitamulu yokka prabhavame.
1: Without having such firm faith in atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are used.
0: Surya vedimi cheta aavirbhavinchinatvanti yokka meghamulu,
1: clouds which are formed on account of the rays of the sun falling on water,
0: tigi suryane kapi vestunnayi.
1: These clouds are covering that very sun.
0: Adhe vidhamga atma nundi aavirbhavinchinatvanti yokka,
1: in the same way those thoughts which have come from atma,
0: manomegha samudayamu atmane kapi vestundali.
1: The clouds of these thoughts in the form of mind are covering atma itself.
0: Kanuka atmanu addu cheyunadi manasse.
1: It is the mind which covers atma.
0: ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది.
1: డిస్ట్రాయ్ ది మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ ఆత్మ.
0: ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ మైండ్ దెన్?
0: కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు.
1: మైండ్ ఈస్ ద కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆల్ ద డెల్యూజన్స్.
0: మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి.
1: సప్రెస్ ఆల్ ది డెల్యూజన్స్, రిమూవ్ ఆల్ ది డెల్యూజన్స్.
0: ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే సాధకాస్ కాల్ దెంసెల్ సాధకాస్ అండ్ డివోటీస్, బట్ దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్ డే బై డే.
0: వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ?
0: సాధ్యమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్.
0: క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి.
1: Gradually we should remove self interest and selfishness from us.
0: కనుక ఈ స్వార్థం అనేటువంటిది మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది.
1: ఫర్ ఆల్ ది పర్వర్సిటీస్ ఇన్ మ్యాన్ ఇట్ ఈస్ దిస్ మైండ్ అండ్ సెల్ఫిష్నెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ప్రపంచమనందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అండ్ ఎండివర్ టు డెవలప్ broad-mindedness in the world.
0: ఈ నాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సల్పుతున్నారు.
1: ఫర్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద వరల్డ్ వేరియస్ ఎఫర్ట్స్ ఆర్
0: వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది?
1: హౌ కెన్ యూ చేంజ్ ది వరల్డ్ వితౌట్ చేంజింగ్ ద మ్యాన్?
0: వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము.
1: వరల్డ్ ఈజ్ ఏ కాంగ్లోమరేషన్ ఆఫ్ మెన్.
0: కనుక మొట్టమొదటి ప్రపంచాన్ని మనం మార్చాలనుకున్నప్పుడు వ్యక్తి మారాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది వరల్డ్ in the first instance you have to change the man.
0: వ్యక్తి యందున్నటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవాలి.
1: You have to remove the evil tendencies in man in the very first instance.
0: పవిత్రమైన భావాలు వ్యక్తి యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Develop good thoughts in man.
0: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం మంచిదవుతుంది.
1: When the individual is good, the society will be good.
0: సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొందిపోవచ్చు.
1: When the society is good, the nation will be good.
0: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదటి వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. వీ హావ్ టు శాంక్టిఫై అవర్ ఓన్ ఇండివిజువాలిటీ బై ఫిలింగ్ అవర్ సెల్ఫ్ విత్ గుడ్.
0: ఎన్ని చదువులైనా చదవచ్చు,
1: వన్ మే స్టడీ ఎనీ అమౌంట్ ఆఫ్,
0: ఎన్ని పదవులైనా ఏలవచ్చు,
1: వన్ మే ఆక్యుపై
0: ఎంత ధనమునైనా ఆర్జించవచ్చు,
1: వన్ మే ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ,
0: ఎంత కీర్తినైనా సంపాదించవచ్చు,
1: ఎర్న్ ఎ లాట్ ఆఫ్ రెప్యుటేషన్.
0: ఇవన్నీ శాశ్వతమా?
1: All these
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే.
1: Without having a vision of your own real self, if you get a vision of various people and persons,
0: తనను తాను తెలియనటువంటి వాడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి?
1: If a man does not know who he really is, what is the use of his knowing anything else?
0: లక్షలమైన అంతరిక్షయానం చేస్తున్నాడు, కానీ అరయించైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ ట్రావెలింగ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ మైల్స్ ఇంటూ స్పేస్ బట్ హీస్ నాట్ ఏబుల్ టు గో ఈవెన్ ఇన్ ఇంచ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: మనం చేయవలసిన ప్రయాణము.
1: దిస్ ఈజ్ నాట్ ది జర్నీ విచ్ యూ హావ్ టు అండర్టేక్.
0: మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి.
1: ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
0: బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ గోస్ అవుట్ సైడ్ వాట్ యు సీ ఈజ్ ది ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్.
0: ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖ దుఃఖములు మనకు తక్కువ.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎక్స్టర్నల్ వరల్డ్ యు విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
0: ఎంతో దూరం మనం పోనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్.
0: నిద్రలో మనకు ప్రపంచం లేదు.
1: ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హావ్ ది వరల్డ్.
0: ప్రపంచం లేనప్పుడు మనసు లేదు.
1: When there is no world, there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు.
1: When there is no mind, there is no joy or sorrow.
0: ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం.
1: We have controlled our joys and sorrows by removing mind in the
0: కనుక మానవుడు నిత్య శాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొదటి మనసును అరికట్టాలి.
1: If you really want to enjoy bliss in life,
0: మనసును పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి.
1: Divert your mind towards God.
0: ఆ వైపున నడిపించాలి.
1: యూ హావ్ టు మేక్ ద మైండ్ మూవ్.
0: అదే నిజమైనటువంటి సాధన.
1: దాట్ ఈజ్ రియల్ సాధన.
0: అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలంలో వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం.
1: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ జప ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: మనసును మార్చుకోవాలి మొట్టమొదట.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ హావ్ టు ట్రాన్స్ఫర్ యువర్ మైండ్.
0: మనక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ చేంజ్ ఆఫ్ మైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాన్.
0: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీస్ చేంజ్ ఆఫ్ క్లోత్స్ విల్ నాట్ డూ మచ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ ఓన్ క్వాలిటీ.
0: అవి సద్గుణములుగా మారాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇంటూ గుడ్ క్వాలిటీ.
0: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ డివైన్ థాట్స్.
0: ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
1: దిస్ ఈజ్ ద రియల్ మెసేజ్.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఈజ్ గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై పూర్ణిమ?
0: అనగా చంద్రుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండటం.
1: పూర్ణిమ రెఫర్స్ టు ఫుల్ మూన్. మూన్
0: ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తి లోపల లీనమైపోవటము.
1: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
0: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసునందు కూడా 16 గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
0: అరిషట్ వర్గములు 6.
1: 6
0: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
1: డిజైర్ యాంగర్ గ్రీడ్.
0: ఈ ఆరింటి యందును 2 తమో గుణము రజో గుణము.
1: అవుట్ ఆఫ్ దీస్ 6 దేర్ ఆర్ 2.
0: ఇవి 8
1: తమో గుణ అండ్ రజో గుణ.
0: మదములు.
1: ఆల్ దీస్ ఆర్ 8 ప్రైడ్స్.
0: కులమదము, ధనమదము, విద్యామదము, యవ్వన గమనము, సౌందర్య మదము,
1: ది ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
0: తప మదము,
1: ది ప్రైడ్ ఆఫ్
0: సత్యమదము, కులమదము. ఈ 8 మదములు కూడాను చేరాలి. ఈ 8 ఆ 8 2 చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు.
1: Man is having 16 aspects in the form of
0: ee 16 gunamulu kudanu yenaadu manamu arpitam gaavinchukuntunno aanaade manamu purnamada purnamidam purnaat purnamadachiti appude manam purna swaroopulaga avutam.
1: Once we free ourselves from these 16 defects and 16 qualities, then we become a full man.
0: Atti gunarahitamainatundi sthitini manam kaliginappude మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాం.
1: వన్స్ వీ ట్రాన్సెండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ రియలీ బికమ్ ఎ మ్యాన్ విత్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు.
1: దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ పూర్ణిమ.
0: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
1: దట్ ఈజ్ ఎ రియల్ ప్రిసెప్టర్ హూ బ్రింగ్స్ అట్ టు ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు.
1: When we say guru or preceptor, he is one who has transcended the qualities and who does not have any
0: qualities. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు.
1: But today, unfortunately, the preceptors are full of qualities.
0: ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: The disciples today seem to be much better than
0: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
1: The disciples are undertaking sacrifice. The preceptors are acquiring
0: That
1: is the reason why in today's world it is difficult to say who is the preceptor and who is the disciple.
0: మానవుని ఎందుకును ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తూ ఉంటుంది.
1: There is some kind of innocence developing even in them.
0: ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గర పోయి మంత్రోపదేశం చేసుకోవాలి.
1: Whenever any person sees someone elderly or great, he wants to go and get some mantra. What is this type of mantra?
0: నీ తత్వాన్ని నీవు కనుక్కోవటమే నిజమైన మంత్రము.
1: If you know your own real nature, that becomes real mantra.
0: నీ మంత్రము నీ చోటనే ఉంటుంది.
1: You have got your real mantra.
0: నీవే మంత్ర యంత్ర తంత్ర స్వరూపుడవు.
1: You are the very form of mantra, yantra and tantra.
0: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ మంత్రము.
1: You are inhaling and exhaling is the real mantra.
0: అదే so hum so hum అదే మంత్రము.
1: ఇన్ యువర్ ఇన్హేలింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర గోయింగ్ ఆన్ సో
0: నేనే అది అదే నేను నేనే అది అదే నేను అదే మంత్రం.
1: దిస్ మంత్ర రిపీట్స్ ఐఆమ్ దట్ దట్ ఆమ్ ఐ ఐఆమ్ దట్ అండ్ దట్ ఆమ్ ఐ.
0: ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం.
1: యువర్ ఫిజికల్ బాడీ ఇస్ ద యంత్ర ఆర్ ద మెషిన్.
0: తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రం.
1: వాట్ ఈస్ ద తంత్ర దెన్? యువర్ హార్ట్.
0: ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుంది. నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు.
1: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మంత్ర యంత్ర అండ్ తంత్ర,
0: ఎంత అజ్ఞానులవు.
1: యువర్ అప్రోచింగ్ అనదర్ పర్సన్ ఫర్ మంత్ర.
0: ఇలాంటి అజ్ఞానులకు బయట నుంచి వచ్చేటువంటి యొక్క ప్రబోధుల చేత ఏమైనా విజ్ఞానం లభిస్తుందా?
1: వాట్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ యు ఆర్ అండ్ హౌ కెన్ మంత్రాస్ ఫ్రమ్ అదర్ పర్సన్ సేవ్ యు?
0: అసాధ్యము అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నథింగ్ కెన్ సేవ్ యు.
0: నీ గురువు దైవం ఒక్కడే.
1: యువర్ గురు ఈస్ గాడ్.
0: ఆ గుణాతీతుడు అతను ఒక్కడే.
1: హీఈస్ అలోన్ హూ హాస్ ట్రాన్స్‌సెండెడ్.
0: అతను ఒక్కడే.
1: హీఈస్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ రియల్.
0: అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని దూరం చేసి ప్రజ్ఞానమనేటువంటి ప్రకాశాన్ని అందించేవాడు అతను ఒక్కడే.
1: హీ అలోన్ కెన్ రిమూవ్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ కన్ఫర్ ద లైట్.
0: అంతేకాని ఈ అల్పమైనటువంటి యొక్క ఇతరులను ఆశ్రయించి నీవు గురుబోధనగా తీసుకుని తద్వారా నీవు మరింత బంధితుడు కావటము, ఇది పూర్ణ అజ్ఞానమే.
1: ఇట్ వుడ్ బి ఏ గ్రేట్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యూ అప్రోచ్ రాంగ్ పర్సన్స్ అండ్ టేక్ సమ్ మంత్ర అండ్ బికమ్ ఫర్దర్.
0: వారే సర్వ బంధనంలో ఇమిడినటువంటి వారు నీ బంధనలు ఏ రీతిగా విమోచించి గావించగలరు?
1: ఏ పర్సన్ హూ ఈజ్ హిమ్సెల్ఫ్ ఇన్ బాండేజ్ హౌ కెన్ యూ ఫ్రీ?
0: అనేక భ్రాంతులతో కూడినటువంటి వ్యక్తి నీ భ్రాంతిని ఏ రీతిగా నిర్మూలం గావించగలడు?
1: ఏ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్ హౌ కెన్ యూ ఫ్రీ యూ ఫ్రమ్ డెల్యూజన్స్?
0: తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా?
1: If he is himself a beggar and starving, how can he feed?
0: Kanuka neevu guruvula kosam nee vetakanakkarledu.
1: Do not go in search of guru.
0: Nee atma bhavani neevu dhrudam chesko.
1: Confirm and steady your feeling.
0: Atmanandamunakai neevu prakuladu.
1: Aspire to have the bliss of
0: nene atma aneetundi vishwasamunu abhiruddhi parichuko.
1: Develop the feeling that you are yourself the atma.
0: Adi nijamainaatundi yokka bodha.
1: That is the real message.
0: మర్మమెరిగిన మనుషంశములు మనసే వారికి గురుడండి.
1: ద మూమెంట్
0: ఆ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం.
1: ది మూమెంట్ దట్ యు రియలీ నో హూ యు ఆర్ మైండ్ డిసపియర్స్ అండ్ దట్ ఇట్ రియల్ బికమ్.
0: కానీ ఈ గురుత్వమునకు ఒక్క కాలము ఒక్క స్థానము ఒక్క నియమము అనేటువంటిది లేదు.
1: ఫర్ దిస్ గురుత్వ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పర్టికులర్ టైమ్.
0: మనోమయమైనటువంటి మానవులకే తెల్లవారి మధ్యాహ్నము రాత్రి.
1: ఫర్ ఎ మ్యాన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ మైండ్ అలోన్ డిఫరెంట్ టైమ్స్
0: మనోమయమైనటువంటి వారికి ఇవన్నీ కూడా బంధనలు.
1: ఆల్ దీస్ బాండేజెస్ ఆర్ ఓన్లీ ఫర్
0: మనోతీతమైనటువంటి అతీతమైనటువంటి వానికి ఏది లేదు, సర్వం ఒక్కటే.
1: ట్రాన్సెండ్ ది మైండ్ ఎవ్రీథింగ్ బికమ్ ద సేమ్.
0: అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ కెన్ అటైన్ దట్ స్టేట్.
0: ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ వీఆర్ కన్సిడరింగ్ వర్షిపింగ్ గురూస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పౌర్ణం వచ్చిందంటే గురువులకు చాలా ఆదాయం.
1: when there is Guru Purnima, there will be a lot of income for these so-called gurus.
0: Kani nijanga idi guruvulaku aadayam kaadu, idi goppa bandhana.
1: For a true guru, this is a great responsibility. There is no income for
0: him. Guruvulu deenini aashincharu.
1: True gurus will never aspire to have this.
0: Ivi kevalam baadha guruvulu maatrame deenini aashistaru.
1: Only this lowly type of gurus will aspire to have this kind of income on these Guru Purnima days.
0: Kanuka manamu Guru Purnima anaga guruvulu poojinchadam ante guru okkade. Tvameva mata cha pita tvameva. Tvameva bandhu chakatvameva. తమే విద్యా ద్రవణం తమేవ తమేవ సర్వం మమ దేవ దేవ ఆ యొక్క స్థితిని పోవటమే సరి అయినటువంటి గురుత్వం.
1: ద రియల్ గురుత్వ ఈజ్ రికగ్నైజింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు హూ ఈజ్ ద మదర్ ఫాదర్ ది ప్రిసెప్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అయితే ఈ శ్రవణ మనన నితిధ్యాసనకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి.
1: బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ వీఆర్ అండర్టేకింగ్.
0: కొన్ని సాధనలు సలపాలి.
1: శ్రవణ మనన నిధిధ్యాస
0: అంతేకాని ఈ సాధన నిమిత్తమే నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు.
1: ఫర్ డూయింగ్ సాధన యు నీడ్ నాట్ రిసార్ట్ టు గురుస్.
0: నిత్య సత్యమైనటువంటి ఒక గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ ది ట్రూ గురుత్వ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: గురే లేని వాడికి గురువేం చేయగలడు?
1: ద వన్ హూ హాజ్ నో గోల్ అట్ ఆల్, వాట్ ఈస్ ఇట్ దట్ ది గురు కెన్ డూ?
0: గురువుల వలన మనం ఏదో గమ్యము చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి.
1: It is a type of delusion to think that we can reach the goal.
0: Nee sasakti valla, nee swabhavam valla, nee swasthyasam vallane neevu aa dagamyane cheradaniki avakasam untundi.
1: You can reach the goal only through your self effort, self confidence and self will.
0: Poolu soodi daramundi pushpamala tanaguna.
1: You have got flowers, needle and thread. Can they become a garland by itself?
0: కానీ దీన్ని కుట్టేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ సమ్ వన్ హూ హ్యాస్ టు మేక్ ది గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
0: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్ ఆయిల్ అండ్ విక్, కెన్ ఇట్ లైట్ ఇట్ సెల్ఫ్?
0: దీన్ని అంటించేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్ వన్ హూ హ్యాస్ టు లైట్ దిస్.
0: స్వర్ణము రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున.
1: దేర్ ఇస్ గోల్డ్ అండ్ డైమండ్స్, can jewelry be made by itself?
0: దీన్ని చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్వన్ హూ కెన్ మేక్ దిస్.
0: కనుకనే నీ యొక్క భావములు విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధములుగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ ఇగ్నైట్ అండ్ హూ కెన్ బ్రింగ్ అవుట్.
0: నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు.
1: వెన్ యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ సరెండరింగ్ టు గాడ్, గాడ్ విల్
0: బోధించడమే కాదు సాక్షాత్కరిస్తాడు.
1: నాట్ మెర్లీ డస్ హి టీచ్ యూ, హీ విల్ గివ్ యూ ది రియల్ విజన్.
0: సాక్షాత్కరించడం అంటే ఎక్కడి నుంచినో రావటం, ఎక్కడికో వచ్చి దర్శనం ఇవ్వటం కాదు.
1: వెన్ యూ సే దట్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ ఎ పర్సన్, పర్సన్ డజంట్ కమ్ ఫ్రమ్ సమ్వేర్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో వచ్చే శిరోముఖం, సర్వత స్తుతిముల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడు, పోయేది ఎక్కడికి, వచ్చేది ఎక్కడికి, ఇచ్చేది ఎక్కడికి.
1: వెన్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్, వేర్ హ్యాస్ హీ టు గో, వేర్ హ్యాస్ హీ టు కమ్ ఫ్రమ్?
0: తనకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేటువంటి వానికి మాత్రమే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వచ్చి దర్శనమిచ్చాడు అనుకుంటున్నాం.
1: ఓన్లీ టు ఎ పర్సన్ హూ థింగ్స్ దట్ దేర్ ఇస్ సమ్ గాడ్ అదర్ దాన్ హిమ్సెల్ఫ్, గాడ్ కమ్స్ టు హిమ్.
0: అల్పభావముల యొక్క స్వభావమే.
1: All such feelings are wrong feelings, narrow feelings.
0: దైవం సర్వత్రా ఉన్నది, నీవే దైవము.
1: God is everywhere, in fact you are God.
0: ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు.
1: It is an account of the association of the body, mind, senses and intellect, you are forgetting your real self.
0: కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు.
1: And therefore you are deluded.
0: బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నాదని భావిస్తున్నావు.
1: యు ఆర్ థింకింగ్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఇస్ డెల్యూడింగ్ యూ.
0: కదిలే మేఘాలను విస్తరించి కేవలము చంద్రుడు పది కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మూవింగ్ క్లౌడ్స్ యు ఆర్ థింకింగ్ దట్ మూన్ ఇస్
0: కదిలేది మేఘాలు.
1: ఇట్ ఇస్ ది క్లౌడ్స్ విచ్ మూవ్.
0: మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి.
1: వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ యూ గెట్ ది ఫీలింగ్ that the trees and the mountains are moving and not the train or you.
0: Kaadu kaadu sarvamu mana yende untunnadi.
1: Truly speaking, everything is within us.
0: తనను తాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్నవాడవుతాడు.
1: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఈజ్, హి వుడ్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
0: అపరాధము మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం.
1: వి ఆర్ బౌండ్ బై అవర్ ఓన్ బాడీ.
0: మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం.
1: వి ఆర్ బౌండ్ బై అవర్ ఓన్ మైండ్.
0: కనుక ఈ మనోదేహం అనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు.
1: వన్స్ వి రికగ్నైజ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్, వీ బికమ్ వాట్ వీ రియలీ ఆర్, అండ్ దట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా, మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పక బ్రహ్మస్వరూపుడిగా మారుతారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఇట్ ఈస్ వన్ మంత్ర విచ్ యూ హావ్ టు చాంట్ కంటిన్యూస్లీ, అండ్ దట్ ఈస్ ఐఎమ్ బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మ. వన్స్ యూ డూ ఇట్ యూ రియలీ బికమ్ బ్రహ్మ.
0: కేవలం మాటలతో నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ వర్డ్ ఆఫ్ మౌత్ యూ డిక్లేర్ టు యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
0: సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: యూ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ దెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ రికగ్నిషన్.
0: ఒక్కటి
1: ట్రూలీ స్పీకింగ్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఈ ఏకత్వాన్ని మనం దృఢమైనటువంటి దీంతో ప్రేమించాలి.
1: వీ హావ్ టు లవ్ దిస్ యూనిటీ విత్ ఆల్ అవర్ హార్ట్.
0: ఆ ప్రేమనే ప్రేమను చేరుస్తుంది.
1: ఇట్ ఈస్ దట్ లవ్ విచ్ విల్ లింక్ అప్ విత్ ద.
0: ప్రేమ లేకుండా మనం దేనిని పొందడానికి వీలు కాదు.
1: వితౌట్ లవ్ వీ కెనాట్ రీచ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కాన ప్రేమ తత్వాన్ని మనము ప్రేమగా మార్చుకోవాలనుకుంటే ప్రేమతోనే మనం మారాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ లవ్, వీ హావ్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇది కేవలం మనోభావాన్ని దూరం గావించుకోవాలి.
1: మేక్ డిస్టెంట్ యువర్ ఓన్ మైండ్.
0: ఇట్టి నిజతత్వాన్ని మీరు గుర్తించుకుని ఎచ్చట ఉండినప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకుని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
1: వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్, యు డ్ ఆల్వేస్ కన్సిడర్ ఇట్ ఈస్ దిస్ లిమ్స్ విచ్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ పర్ఫార్మింగ్, అండ్ లివ్ ఇన్ దట్ ట్రూత్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్.
0: ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు, ఇంద్రియం మనం కాదు, అంతఃకరణ మనం కాదు.
1: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్, ఐఎమ్ నాట్ ది ఇంటలెక్ట్, ఐఎమ్ నాట్ ది అంతఃకరణ.
0: ఇది అంతా భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి.
1: వి షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ దీస్ యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: వీటిని సద్వినియోగపరచుకోవాలి.
1: వి హావ్ టు పుట్ దెమ్ టు ప్రాపర్ యూజ్.
0: సద్వినియోగం ఏ రీతిగా,
1: హౌ కెన్ యూ శాంక్టిఫై దెమ్?
0: దైవార్పితమైన భావంతో మనం ఆచరించినప్పుడు సర్వం కూడా సద్వినియోగం అవుతుంది.
1: వెన్ యూ డూ ఎవ్రీథింగ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ బికమ్స్ శాంక్టిఫైడ్.
0: కనుక మనము ఏదో ఒక సంవత్సరం వరకు కూడా గురుపౌర్ణం కోసం మనం కాచుకోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ద సేక్ ఆఫ్ గురు పూర్ణిమ ఫర్ వన్ ఇయర్.
0: క్షణమును కూడా మన మనసును పూర్ణమైనటువంటి మనసుగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: మోమెంట్ టు మోమెంట్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్.
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: సంకుచితమైనటువంటి భావాలు తృంచుకోవాలి.
1: వీ హావ్ టు రిమూవ్ నారో ఫీలింగ్స్.
0: అన్ని పనులు ఎందుకు సర్వేశ్వరత్వాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ వీ హావ్ టు డెవలప్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ అస్.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: దిస్ ఈజ్ ట్రూ సాధన.
0: అంతేగాని ప్రొద్దున సాయంకాలం జపమాల పట్టుకుని కూర్చోవటము, ధ్యానంలో కూర్చోవటం, ఇది ఒక కాల నిర్ణయాన్ని మనము అనుసరించరాదు.
1: Without following this particular path, if we go on turning the japamala only at specific time,
0: sakshatkaram ante emiti?
1: What do you mean by sakshatkara?
0: Sarvada sarvakaleshu sarvatra harichinta ade sakshatkara.
1: Real sakshatkara is thinking of the Lord Hari.
0: Sakshat akarame sakshatkara.
1: The true form is sakshatkara.
0: Sarva vela endukunu nenu atmatattvani ani bhavinchukotame sakshatkaram.
1: Thinking yourself as Atmatattva at all times is real
0: self-realization. Annaru
1: this is called self-realization.
0: Self-realization ante emti? Tanantanu gurtinchukotame self-realization.
1: Realizing who you really are.
0: Self anaga ikkada rendu.
1: There are two things about this.
0: Deham anedi okati, Atma anedi okati.
1: One self is relating to body, another self is
0: deham anityamainatundi.
1: This physical body is impermanent.
0: Atma satyamainatundi.
1: Atma is permanent.
0: ఇది ఏకమైనటువంటిది.
1: దేర్ ఇస్ యూనిటీ.
0: అదే నా యొక్క స్వరూపము.
1: దట్ ఈస్ మై రియల్ ఫామ్.
0: ఇది దేహం నేను కాదు.
1: దిస్ బాడీ ఐఎమ్ నాట్.
0: ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంది.
1: ఐ గెట్ వన్ మోర్ బాడీ అన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది యాక్షన్స్ విచ్ ఐ డూ అండ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: కనుకనే స్వభావం ఈ స్వభావం.
1: ది స్వభావం ఈజ్ స్వ
0: ఆత్మ.
1: స్వ రిఫర్స్ టు
0: ఆత్మభావమే స్వభావం, కానీ నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ యువర్ రియల్ నేచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్
0: తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా నువ్వు మానవుని యొక్క స్వభావం కాదు, పశువు యొక్క స్వభావం.
1: కమిటింగ్ మిస్టేక్స్, కమిటింగ్ సిన్స్, హార్మింగ్ అదర్స్ ఈజ్ ది నేచర్ ఆఫ్ అనిమల్, నాట్ ది నేచర్ ఆఫ్ మ్యాన్.
0: తప్పులు చేసి నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం.
1: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెన్స్ టు సే దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు తప్పులే చేయకూడదు.
1: మ్యాన్ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్స్.
0: ఏదో తెలిసో తెలియక నువ్వు తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి.
1: Knowingly or unknowingly, if mistakes are committed, one has to repent and one should take care to not commit mistakes.
0: ఈ నాడు పశువులమని అనిపించుకుంటున్నారు.
1: Today we are rightly called animals and not men.
0: పశువు అనగా ఏంటి? పశ్చితీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: An animal is one which has always externalized its vision.
0: అంతర్దృష్టి కలగాడు కావాలి.
1: Man has to become
0: అన్ని బయట ప్రయోజనం లేదు.
1: If one goes on defending oneself, one will never save himself from fall.
0: కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పరిమితతనే.
1: What one has to achieve after being a human being is sanctify his own mind, make his mind sacred.
0: ఆత్మలక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the feeling of ఆత్మా in you.
0: ఏది జరిగినా తద్వారానే జరుగుతుండాలి, కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి.
1: You have to firmly believe that whatever you do, it is done with the help of ఆత్మ alone.
0: ఈ శ్రవణ మనన నితిధ్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చేయాలి.
1: You have to chant the name of the Lord if you have to develop శ్రవణ మనన నితిధ్యాస.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ,
1: wherever you go,
0: ఈ నాలుక ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి.
1: ఆఫ్టర్ హ్యావింగ్ గాట్ దిస్ సీక్రెట్ టంగ్, వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ టు క్రిటిసైజ్ అదర్స్, టు టాక్ ఈవిల్ థింగ్స్, టు హర్ట్ అదర్స్ అండ్ హార్మ్ అదర్స్. వీ హావ్ టు చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్.
0: ఎవరి ఎందుకును మనము దోషములు వెతకరాదు.
1: వీ షుడ్ నాట్ సర్చ్ ఫర్
0: ఫాల్ట్. ఎందుకును ఆత్మనే మనం దర్శించాలి.
1: We should get a vision of Atma in every human being.
0: ఇతరులు ఎందు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా?
1: Do you know who searches for faults in others?
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే.
1: Dogs search for footwear and the wicked people search for faults in others.
0: మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు.
1: You are not a dog, you are a man. You should
0: not have dosham anukunnappudu nee drishtilo adi dosha rahitanga nee bhavinchu.
1: Let them have defects, don't bother about them.
0: Ilanti sadbhavamulu, pavitramaina bhavamulu manam prema tattvamto manam abhruddhi gavinchukunnappudu niyamuga maname paramatma swarupulu avutam.
1: We can become the very embodiments of divinity once we develop such sacred feelings and sacred thoughts in us.
0: Prema swarupula sarvullu kudunu manam sevinchali.
1: Embodiments of divine love. We have to serve all.
0: మనము ఏదో ఒక పటామును, ఒక విగ్రహాన్ని పూజించటం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి.
1: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఇఫ్ యు వర్షిప్ వన్ ఫోటో ఆర్ వన్ పర్టికులర్ ఫిగర్.
0: ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: We have to firmly believe that Atma resides in everyone.
0: ఇది అప్పటికప్పుడు ఉట్టిపడేటువంటిది కాదు, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి.
1: We cannot get this kind of fine feeling just like that. We have to practice it in order to have.
0: Manam nadachadaniki enta abhyasam chesam,
1: how much of practice have we
0: done? Maatadam enta abhyasam chesam,
1: walking, talking,
0: tiratam enta abhyasam chesam,
1: eating,
0: idi kuda anti abhyasam chestu untunte cheyohi gnanam abhyasat nana dhyanam visheshati janat karma palatyaga tyagas shanti anantaram. Aa shanti manaku labhistundi.
1: Only by practice we will be able to just get this kind of feeling and also get peace of mind.
0: Oka tuchyamainatundi BA MA chadukovalanukunte enta kashtapadutunnaru, enta abhyasam chestunnaru.
1: What a lot of effort is put in order to get one ಬಿಎ ಡಿಗ್ರಿ ಆರ್ ಎ ಬಿ ಎಸ್ ಸಿ ಡಿಗ್ರಿ ಆರ್ ಎಂ ಎ ಡಿಗ್ರಿ
0: ಸುನ್ನಂತ ವಿಷಯ ಅಮೃತಕ್ಷ ಪುತ್ರ, ನೀವು ಅಮೃತ ಪುತ್ರುಡವು ಅನೇಕವಂತ ಯೋಗ ಈ ಡಿಗ್ರಿನ ಮನ ತೀಸ್ಕೋಲಂತೆ ಮನ ಎಂತ ಅಭ್ಯಾಸಂ ಚೇಯಾಲಿ.
1: ಇಫ್ ಯು ವಾಂಟ್ ಟು ಗೆಟ್ ದಿ ಡಿಗ್ರಿ ಆಫ್ ದಿಸ್ ದಟ್ ಯು ಆರ್ ಎ ಸನ್ ಆಫ್ ಇಮ್ಮಾರ್ಟಾಲಿಟಿ, ವಾಟ್ ಎ ಲಾಟ್ ಆಫ್ ಎಫರ್ಟ್ ಶುಡ್ ಯು ಪುಟ್ ಇನ್.
0: ಕನುಕ ಮನ ಆತ್ಮಸ್ವರೂಪನಮು ಅನೇಕವಂತ ಯೋಗ ದೀನಿನ ಮನ ಪೊಂದಾಲಿ.
1: ಹೂ ಶುಡ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಂಡ್ ಫೀಲ್ ದಟ್ ವಿ ಆರ್ ದಿ ಎಂಬಾಡಿಮೆಂಟ್ ಆಫ್
0: ಪಾಪಿನಿ ಅನಿ ಕಾನಿ, ನೇನು ಬಲಹೀನುಡನ್ ಕಾನಿ, ನೇನು ದ್ರೋಹಿನಿ ಕಾನಿ, ಇಲ್ಲಾಂಟಿ ತುಚ್ಛ ಪದವನ್ನು ಮನವಿ ಏಮಾತ್ರವು ಉಪಯೋಗಿಸಿಕೊರಾರು.
1: ಹೂ ಶುಡ್ ನೆವರ್ ಯೂಸ್ ದಿ ಮೀನ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಅಬೌಟ್ ಅವರ್ ಸೆಲ್ ದಟ್ ಐ ಎಮ್ ಎ ಮೀನ್ ಪರ್ಸನ್.
0: ಇವನ್ನ ಯೋಕ ಲಕ್ಷಣಾಲು,
1: ಆಲ್ ದೀಸ್ ಆರ್ ಡಿಫರೆಂಟ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೀಕ್ನೆಸ್.
0: ನೇನು ಇಂಥ ಪನಿ ಚೇಯಗಲನಾ, ನೇನು ಈ ಪನಿ ಚೇಯಗಲನಾ, ನಾಕು ಆ ಶಕ್ತಿ ಉನ್ನದಾ ಅನ್ನ ಏಮಾತ್ರವು ಸಂದೇಹಿಸರಾರು.
1: ಒನ್ ಶುಡ್ ನೆವರ್ ಡೌಟ್ ವೆದರ್ ಒನ್ ಹ್ಯಾಸ್ ಸೋ ಮಚ್ ಆಫ್ ಕೆಪಾಸಿಟಿ ಟು ಡೂ ಎನಿ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ವರ್ಕ್.
0: ವಿಶ್ವಾಸಮೇ ದೃಢಂಗಾ ಉಂಟೆ, ಏಮೇನ ನೀವು ಚೇಯಗಲ.
1: ಇಫ್ ಯು ಹ್ಯಾವ್ ಫರ್ಮ್ ಫೇತ್ ಇನ್ ಯು, ಯು ಕ್ಯಾನ್ ಡೂ ಎನಿಥಿಂಗ್.
0: ಕನುಕನೆ ವೇದಾಂತಮು ನಾ ಆತ್ಮ ಬಲಹೀನೇನ ಲಭ್ಯ, ನೀವು ಆತ್ಮಬಲಹೀನುಡು ಕಾರಾದು, ಆತ್ಮಬಲುಡು ಕಾವಾರಿ.
1: ದಟ್ ಇಸ್ ವೈ ಸ್ಪಿರಿಚುಯಾಲಿಟಿ ಟೆಲ್ಸ್ ದಟ್ ಒನ್ ಶುಡ್ ನೆವರ್ ಹ್ಯಾವ್.
0: ನೇನು ಬಲಹೀನುಡನ್ನು ಕಾನಿ, ನೇನು ದ್ರೋಹಿನಿ ಕಾನಿ, ಇಲ್ಲಾಂಟಿ ತುಚ್ಛ ಪದವನ್ನು ಮನವಿ ಏಮಾತ್ರವು ಉಪಯೋಗಿಸಿಕೊರಾರು.
1: ಹೂ ಶುಡ್ ನೆವರ್ ಯೂಸ್ ದಿ ಮೀನ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಅಬೌಟ್ ಅವರ್ ಸೆಲ್ ದಟ್ ಐ ಎಮ್ ಎ ಮೀನ್ ಪರ್ಸನ್. ಇವನ್ ಬಲಹೀನತೆಯ ಕಲ

0: humility tells that one should never have that weakness about
1: himself.
0: If you go on telling yourself that you don't have a particular thing,
1: నేను చేయగలను దీనిని పొందగలను అనేటువంటి ధైర్య సాహసంతో ఇందులో ప్రవేశించాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కరేజియస్ ఫీలింగ్, యూ కెన్ అకాంప్లిష్, యూ కెన్ డూ మెనీ థింగ్స్, దెన్ యుల్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహంలో మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ.
1: అల్ప సుఖముల కోసం అనేక ఆరాటాలు పడుతున్నాం.
0: వీ ఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ లోలీ
1: సాటిస్ఫాక్షన్. ఎంత కాలం
0: for how long this satisfaction would last?
1: ఇది కేవలం అతికించుకున్న ముక్కు వంటివి.
0: This is something like a nose stuck to the face.
1: ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో.
0: When this body will be destroyed, we will
1: not know. సత్యమైనటువంటి ఆత్మవిశ్వాసములకు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: We are not making any efforts to develop confidence in self and atma.
1: ఆ ప్రయత్నం చేసిన వాడే నిజమైన సాధకుడు.
0: The real sadhaka is one who makes efforts in that.
1: అతనే ధన్యుడు.
0: He is really fortunate one.
1: అతనే సర్వత్వాన్ని కూడా అందుకోగలిగినటువంటి అర్హుడు.
0: He is having that deservedness to attain the unattainable.
1: లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పులేదు.
0: యూ మే ఎంజాయ్ ది వరల్డ్,
1: కానీ ఇవన్నీ కూడా భగవత్ ప్రసాదములుగానే భావించాలి.
0: బట్ యు షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద గిఫ్ట్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక నిజమైనటువంటి ఒక తత్వంతో మనం ఉండాలి.
0: వు షుడ్ లివ్ ద లైఫ్ విత్ ది ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక మన జీవితము భగవద్ అర్పితమునికే మనం ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు.
0: వు షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ టు ద లార్డ్ అండ్ టు నథింగ్ ఎల్స్.
1: తానిచ్చినటువంటిది తనకే అర్పితం కావాలి.
0: గాడ్ హ్యాస్ గివన్ దిస్, లెట్ అస్ ఆఫర్ ఇట్ టు హిమ్ అలోన్.
1: అనేక దానములు ధర్మములు ఆచరిస్తుంటారు.
0: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ.
1: ఉత్తరప్రదేశంలో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది.
0: There was a very good pious lady in Uttar Pradesh.
1: Aamiki edo undinatundi danto eppudu kudunu danamu dharmamu chestundeetundi.
0: Within whatever she had, she used to undertake a lot of charity.
1: 10 mandiki daggariki ekkadaina poyinappudu aame tala unchukoni poyyetundi paapam.
0: Whenever she approached an idol of God, she used to bend down her head and walk up.
1: Aame mitrulandaru kudunu aamena haasyam chesetundi varu.
0: All her friends used to make fun of her.
1: Emitamma నీవు చేసే దానములు, నీవు చేసే ధర్మములు మరెవరు కూడా చేయటం లేదే, నీవెందుకు తల వంచుకొని పోవాలి, తల ఎత్తుకొని పోవాలి అని చెప్పిన అనేటువంటి వారు.
0: వాట్ మదర్, యూ పర్ఫార్మ్ సో మెనీ టైప్స్ ఆఫ్ చారిటీ, నో వన్ ఎల్స్ డస్ ఆల్ దిస్, యూ షుడ్ గో విత్ హెడ్ అప్ బికాస్ యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ చారిటీ.
1: నాయన, భగవంతుడు అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటి దాన్ని.
0: షీ యూస్ టు సే, వెల్ చైల్డ్, గాడ్ గివ్స్ మీ ఇన్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, I am only handing over with one hand.
1: అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత, సహస్ర హస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము ఇది ఎంత సిగ్గు.
0: Is it not a sense of shame that you should have when you are receiving from God in
1: అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు.
0: For receiving, thousands of hands come forward. For giving, not even
1: ఇది సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది.
0: షీ టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ స్టేట్ అట్ ఆల్ ఇన్ దిస్ సొసైటీ.
1: కనుక మనం అన్నింటినీ కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి.
0: హూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అందుకోసం ఈ వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం నుండే నిజమైన మనకు యోగం ఉంది.
0: That is why it is said in Veda that only through sacrifice and tyaga.
1: Sharirikanga seva cheyali.
0: You should use your body.
1: Manasikanga sachintana salpali.
0: Through mind you should think.
1: Dharanitiga tyagam cheyali.
0: And use your money.
1: Daridrulanu poshinchali.
0: You should use your money.
1: Vidya vaidyalayamulu kattinchali.
0: You should build.
1: Bedalaku taginatvanti yokka sahayakaruga manam nilchali.
0: Give some support for poor and for
1: lone. Adhe nijamainatvanti yokka jeevitam.
0: That is a true life.
1: అంతేకాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిచిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం.
0: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మనీ, ఇఫ్ వీ ఓన్లీ బికమ్ సెల్ఫిష్ అండ్ స్ట్రాంగ్, వాట్ ఇస్ ది యూస్?
1: దీనికోసం మనం పుట్టలేదు.
0: వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ది
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించాలి, త్యాగం కావించాలి.
0: బాడీ ఈస్ గివన్ ఫర్ పర్ఫార్మింగ్ రైచియస్ యాక్ట్, పర్ఫార్మ్ రైట్ యాక్టివిటీ అండ్ అండర్టేక్ సాక్రిఫైస్.
1: ప్రేమ స్వరూపులారా, కాలమునంతా కూడాను సేవల యందు అన్నింటి ఎందుకును తోడ్పడితే ఎందుకును మన కర్మను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు.

0: through our body. Embodiments of divine love, time must be sanctified by using it for serving others and for doing good acts.
1: ఏది చేసినా దైవభావంతో మనం చేయండి.
0: Whatever we do, we should do it with a feeling of divine.
1: దీనికంటే మించినటువంటిది మరొక సాధన లేదు.
0: There is nothing which is greater sadhana than
1: this. స్వార్థం కోసం నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు.
0: For the sake of your own selfishness,
1: నీ నిమిత్తమే నీవు తపస్సు చేయడం కూడా ఒక పాపమే.
0: For your own sake, doing even penance,
1: ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది.
0: It becomes extremely selfish.
1: ఈ స్వార్థములో మనం ప్రవేశించరాదు.
0: We should not undertake such.
1: పరార్థములో మనం ప్రవేశించాలి.
0: We should enter into.
1: నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి.
0: Even your sadhana should become useful for 10 others.
1: కనుక మనం స్వార్థపరులు కాకుండా,
0: we should not become selfish people.
1: పరార్థ భావాన్ని పెంచుకుని,
0: we should develop the feeling of
1: పరమాత్మ భావంతో మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should live a life with a feeling of
1: ఇతరులు ఏ రీతిగా పోతే నాకే, నేను మాత్రము నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకుంటే ఇంతకంటే మృగత్వము మేలనిగా భావిస్తుంది. ఇది పశుత్వమే బెటర్ గా తోస్తుంది.
0: This would be a type of animal.
1: నేను నా కుటుంబం వరకే మాత్రం ప్రయాణం చేయకూడదు, సమాజం వరకు మనం ప్రవేశించాలి.
0: We should not journey only to ourselves.
1: సమాజం లేకుంటే నీ కుటుంబం ఎక్కడుంది?
0: Without society, where is your family?
1: కుటుంబం లేకపోతే నీవు ఎక్కడున్నావు?
0: Without family, where are you?
1: నీవు నీ కుటుంబం సమాజం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Your self and your family are dependent upon society.
1: కాబట్టి సమాజ నియమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: We should always keep in view
1: సమాజం అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: We should always keep the welfare of the society.
1: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి.
0: We should always wish and aspire the welfare of all people.
1: అది విశాలమైన హృదయము.
0: That is the type.
1: అది విశాలమైన భావము.
0: Broad feeling also.
1: ఆ విశాలత్వంలోనే దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది.
0: We can experience divinity only in that broad feeling and broad work.
1: కనుక భగవత్ చింతన చేత, నామస్మరణ చేత,
0: thinking of the Lord,
1: కర్మలను మనం పవిత్రం గావించుకోవాలి.
0: We should sanctify all our actions.
1: శ్రవణ మనన నితిధ్యాసన.
0: That is the meaning of శ్రవణ మనన.

0: 12
1: పవిత్రాత్మస్వరూపులైన విద్యార్థులారా, సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మను, సర్వత్రా ప్రకాశించినటువంటి పరమాత్మను ఎక్కడని వెతుకుటకు మీరు ప్రయత్నింతురు? అనగా తమయందు తమ చుట్టూ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని వెతుకుటెక్కడా? కన్నులు మూసుకొని ఎంత వెతికినప్పటికీ మనకు ఏమి చిక్కుతుంది? ఏమాత్రం కూడాను మనము ఆశించినటువంటి వస్తువు కానీ లేక ప్రదేశము కానీ మనకు చిక్కుటకు వీలు కాదు.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్ విత్ యువర్ ఐస్ డైరెక్ట్లీ యూ లుక్ ఎట్ ఇట్ అండ్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. యూ ఆల్సో థింక్ దట్ దట్ ఈస్ ది ట్రూత్. బట్ వాట్ ఈస్ బిహైండ్ ది కర్టన్, what is not being seen, that truth, if you really want to understand and find out, do not take rest. Come with me, we shall look round the world, then you will see the real truth. Students, how can you find the one who is present everywhere, who is shining at all times with effulgence? He is present in you, he is present around you. He is present in all of you. If you close your eyes and search for what you want to find, how can you find him?
1: Jnana netramunaku kappabadinatvanti nenu nadi aneetvanti rendu rebbalanu meeru terichi chuchinappudu sarvatra bhagavat swaroopame meeku gocharinchunu.
0: The one that is covering the eye, your eye of wisdom, and that is the lids that are closing your eye of wisdom are in the shape of mine and me, I and mine. If only you can open these two lids, then you will see the real truth in the world.
1: Aite atti prayatnamunaku punukunnatvanti varu ettuvanti varu atti tegalu enni unnavi ani kudanu manam vicharana salpavalsinatvantidi.
0: We have also make an enquiry in that context to find out who are the people who are attempting to get this vision and how many are there such people.
1: Vishesha sambandhamainatundi ee jagattunandu dukkhamu kaliginappudu dukkhinchatam aanandamu kaliginappudu santoshinchatam idi itti sthitini anubhavinchetundi vyakti kevalamu inumuto samanamainatundi vyakti.
0: In this world which is full of sensory desires, an individual who feels sorry when he is in the midst of troubles, who feels happy when he is in the midst of pleasure, such an individual is like a piece of iron.
1: Anaga nippunandu vesinappudu mettabadi errabadi tana yokka roopamunu marchukuntundi inumu, tirigi nippu nunchi veru teesinappudu gattipadi నల్ల రూపమును ధరించి తన యొక్క ఆకారమును అనుభవిస్తుంది.
0: దిస్ మీన్స్ ఇఫ్ యూ టేక్ ఎ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫైర్, ఇట్ బికమ్స్ సాఫ్ట్, ఇట్ బికమ్స్ రెడ్, ఇట్ లూజెస్ ఇట్స్ ఇంట్రిన్సిక్ క్యారెక్టర్. వెన్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఫైర్, ఇట్ అగైన్ బికమ్స్ హార్డ్, ఇట్ బికమ్స్ బ్లాక్, ఇట్ గెట్స్ బ్యాక్ ఇట్స్ ఒరిజినల్ క్యారెక్టర్.
1: ఇట్టి ఇనుము స్వభావం కలిగినటువంటి వ్యక్తి అధముడని చెప్పవచ్చు.
0: An individual who has got these features which are characteristic of iron, we can class him as the lowest kind.
1: Inka dukkhamunandu kudanu aanandamune smarinchi anubhavinchetvanti vaadu kevalamu oka bangaru swabhavam kaliginatvanti vaadu ani cheppavachu.
0: On the other hand, if we have an individual who, even in the midst of sorrow, he feels happy and he only sees pleasure, such an individual we can compare him to a piece of gold.
1: Anaga ee bangaru kariginchadani kosam nippulo vesinappatikini tanalo unnatundi malinyamunu veruparchukuntundi kani taanu malinyamu chendalu. Ade vidhamuga nende manavudu dukkhamulu yendu kudanu ఆనందమునే స్మరించటము ఇది ఒక విధమైనటువంటి బంగారుతో పోల్చబడినది.
0: దిస్ మీన్స్ దట్ ఇఫ్ యూ టేక్ ఎ పీస్ ఆఫ్ గోల్డ్ అండ్ విత్ ఎ వ్యూ టు మెల్ట్ ఇట్, ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఫైర్, దెన్ దిస్ గోల్డ్ గెట్స్ రీడ్ ఆఫ్ ఇట్స్ ఇంప్యూరిటీ, it is not going to acquire any more impurity. In the same manner, man, even when he is in the midst of sorrow, if he can get rid of that sorrow and feel happy and see only pleasure, he is like a piece of gold.
1: Inka dukkhamunandunu sukhamunandunu samabhavamunu anubhavistu undeetuvanti vaadu oka vajramu yokka swabhavam kaliginatuvanti vaadu.
0: Now, if there is an individual who, whether he is amidst sorrow or amidst pleasure, he receives both of them with one mind, with equal mindedness, we can compare him to a piece of diamond.
1: Anaga, itti vyaktiki, yetti kashtamulu, dukkamulu, vicharamulu, praptinchinappatikini, tana yokka anandam aneetuvanti danni, samattvam aneetuvanti danni, nitya abhivruddhi pondimpa chesukovataniki poonukovatame tana yokka kartavyamga bhavistuntadu.
0: This means that this individual, whatever sorrows he may face, whatever troubles may come to him, whatever difficulties may come to him, he is always developing his equal mindedness and he will promote his own ananda.
1: Vajramunu manam enni rakamulaga kotalu cheyataniki prayatnam chesinappatikini kotalu adhikamavugu koladi vajramu yokka viluva adhikame avutuntadi kani dani yokka viluva taggadaniki veelu kaadu.
0: In the case of diamond, we may try to have to cut it in so many different ways. The more you cut the diamond, the greater its value will become. Its value is not going to diminish because you give it several types of cuts.
1: Inka nalugava tegaku sambandhinchinatuvanti vaadu sukha dukkhamulaku atheetudai guna tattvamulane poorthi marachi brahmanandamulo atma swaroopanni anubhavistu untadu.
0: The fourth kind of individual, he is well above sorrows and pleasures. He forgets altogether these worldly matters and he is always residing in Brahmananda.
1: Kanuka manavudu inumu swabhavamu, bangara swabhavamu, vajra swabhavamu, atma swabhavamu. Ee moodinti yandu, ee atma swabhavame nitya satyamainatundi kani, migilinatundi moodu, ఒక క్షుద్రమైనటువంటివే లోక సంబంధమైనటువంటి యొక్క మార్పులు చెందినటువంటివి.
0: సో ఫార్ యాజ్ మ్యాన్ ఇస్ కన్సర్న్డ్ దేర్ ఆర్ దీస్ ఫోర్ థింగ్స్ విత్ విచ్ వీ కెన్ కంపేర్ హిమ్ ఐరన్ గోల్డ్ డైమండ్ అండ్ ఆత్మ. ఆఫ్ ఆల్ దీస్ ఫోర్ ది ఫస్ట్ త్రీ ఐరన్ గోల్డ్ అండ్ డైమండ్ ఆర్ కనెక్టెడ్ విత్ వరల్డ్లీ మ్యాటర్స్ వేర్ యాజ్ ఆత్మ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ అండ్ విచ్ ఇస్ ది బెస్ట్ టైప్ అండ్ ఇట్ గివ్స్ యూ పర్మనెంట్ ట్రూత్.
1: ఇట్టి ఆత్మ స్వభావమును అనుభవించుకోరేటువంటి వ్యక్తి లోక భయములకు కాని లోకాభిమానములకు కాని ఏమాత్రము కూడాను కట్టుపడకూడదు.
0: దిస్ ఇండివిజువల్ హూ ఈస్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ హూ కెన్ బి కంపేర్డ్ టు దిస్ ఆనంద ఆఫ్ ఆత్మ, హీ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. హీ విల్ నాట్ ఆల్సో బి అట్రాక్టెడ్ బై థింగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది వరల్డ్.
1: ఈ లోకాభిమానము భయము మానవుని కర్తవ్యం నుంచి దూరం చేసి మహాభ్రష్టుణ్ణి గావిస్తుంటున్నావి ఈ అభిమానము భయము.
0: దిస్ అఫెక్షన్ టు థింగ్స్ ఇన్ ది వరల్డ్ అండ్ ఫియర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ దే మేక్ ఎ మ్యాన్ గో అవే ఫార్దర్ అండ్ ఫార్దర్ ఫ్రమ్ హిస్ డ్యూటీ అండ్ దే రియలీ బ్రింగ్ హిమ్ డౌన్ ఇన్ వన్స్ ఎస్టిమేట్.
1: కర్తవ్యమునే గుర్తించలేనటువంటి వ్యక్తి ఇంకా దేనిని కూడాను అనుభవించటం కాని అందుకోవటం కాని సాధ్యం కాదు.
0: An individual who cannot recognize his duty, cannot really reach anything else and cannot experience anything worthwhile experiencing.
1: కాని ఇట్టి కర్తవ్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తి సోమరి అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంటుంది.
0: There is also a possibility of our calling such an individual who does not recognize his duty as an idler.
1: సోహం తత్వమును గుర్తించుకునేటువంటి వ్యక్తి సోమరత్వం లోపల బయలుదేరినప్పుడు తన యొక్క దివ్యత్వానికి అతి దూరమై వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోవటం కూడా జరుగుతుంది.
0: వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ వన్స్ ఓన్ సెల్ఫ్ వెన్ హీ టేక్స్ టు ఐడ్లింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ హీ విల్ మూవ్ అవే ఫ్రమ్ హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ హీ విల్ నెవర్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అబౌట్ ఈవెన్ హిమ్సెల్ఫ్.
1: ఆత్మస్థానం అనేటువంటి యందు అనేక రకములైనటువంటి యొక్క విషయ సంబంధమైనటువంటి అవివేకమును అభివృద్ధి పరిచేటువంటి నిరుపయోగమైనటువంటి దుఃఖములకు హేతువైనటువంటి కొన్ని మిగిలినటువంటి అవాంతరమైనటువంటి అడ్డములు అనేకంగా ఏర్పడుతూ ఉంటుంటాయి.
0: ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ ఇట్ సో హ్యాపెన్స్ దట్ దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్, మెనీ కైండ్స్ ఆఫ్ సెన్సువస్ డిజైర్స్, యూస్లెస్ థింగ్స్, అండ్ దోస్ ఆర్ ఆల్ ది ఆరిజిన్స్ ఫర్ అవర్ సారో. సచ్ థింగ్స్ సమ్ టైమ్స్ టేక్ రూట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
1: హృదయం అనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కంప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
0: ఇన్ ది సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ ది హార్ట్, ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ది హార్ట్, యూ విల్ ఫైండ్ ఏ కల్పతరు, ఏ ట్రీ విచ్ గివ్స్ యూ ఆల్ దట్ యు వాంట్. అరౌండ్ దిస్ కల్పతరు విల్ గ్రో వీడ్స్, ఎన్ ఎనార్మస్ నంబర్ ఆఫ్ వీడ్స్. ఇఫ్ యూ కెన్ రిమూవ్ దీస్ వీడ్స్ దెన్ యూ విల్ గెట్ ది విజన్ ఆఫ్ దిస్ కల్పతరు ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని ఆత్మ అని కూడా చెప్పుతున్నారు. ఇట్టి కల్పతరువు, కల్పవృక్షము, కామధేనువు స్వరూపమైనటువంటిది ఆత్మతత్వం అని కూడాను ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: దిస్ ఈజ్ ఆల్సో బీయింగ్ కాల్డ్ ఆత్మ, వాట్ యు కాల్ కల్పతరు ఆర్ ది కల్పవృక్ష ఆర్ కామధేను, ది కౌ దట్ గివ్స్ యూ ఎవ్రీథింగ్, ది ట్రీ దట్ గివ్స్ యూ ఆల్ ది ఫ్రూట్స్ దట్ యు వాంట్ ఈజ్ బీయింగ్ ఆల్సో కాల్డ్ ఆత్మ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించడం కోసమని కొన్ని రకములైనటువంటి కర్మలు ధర్మాంగములుగా నిలచి తద్వారా మన యొక్క దివ్యత్వానికి కూడాను కొంత అభివృద్ధి పరిచేటువంటివిగా కూడాను మనము సహాయం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ వీ మే ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ వీ హ్యావ్ టు అండర్టేక్ సర్టన్ టైప్స్ ఆఫ్ కర్మాస్, సర్టన్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది ధార్మిక్ బిహేవియర్. దిస్ విల్ ఎనేబుల్ అస్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ ది డివైన్.
1: అయితే కర్మలన్నీ కూడాను ధర్మాంగములని కూడాను కొంతమంది చెప్పటం కద్దు.
0: బట్ సమ్ పీపుల్ సే దట్ దీస్ ఆర్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ ది ఆర్గన్స్ ఆఫ్ ధర్మ.
1: కానీ అన్ని కర్మలు కూడాను ధర్మాంగములు కానేరవు.
0: బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కర్మ కెనాట్ బి ది ఆర్గన్స్ ఆఫ్ ధర్మ.
1: మరికొంతమంది సాత్వికమైనటువంటి కర్మలు, నివృత్తికి సంబంధించినటువంటి కర్మలు ధర్మాంగములని చెప్పటం కూడాను కద్దు.
0: But others also say that only that kind of karma or work which is sattvic or which relates to nivrutti, such kind of karma alone represents the organs of dharma.
1: ఈ విధమైనటువంటి సాత్విక కర్మలు, నివృత్తికి సంబంధించినటువంటి యొక్క కర్మలు ధర్మాంగములు అనేటువంటి రీతిగా మనం చెప్పబడటం చేత మనము అనేక రకములైనటువంటి యొక్క కర్మలు మనం ఆచరిస్తూ ఉంటుంటాం. ఒక వ్యక్తిని దయతో చూడటం కాని లేక యుద్ధమునందు దేశములకు శత్రువులైనటువంటి వారిని సంహరించడం కాని ఒక కర్మల కిందనే లెక్కబడుతుంది. కానీ ఇవి కూడా ధర్మములనే చెప్పవచ్చు కదా.
0: సిన్స్ వీఆర్ టోల్డ్ దట్ ది కైండ్ ఆఫ్ కర్మ విచ్ ఇస్ ఐదర్ సాత్విక్ ఆర్ విచ్ ఇస్ రిలేటెడ్ నాట్ సో మచ్ టు వరల్డ్లీ మ్యాటర్స్ నివృత్తి, సచ్ కర్మ దే టెల్ అస్ ఆర్ ఆర్గన్స్ ఆఫ్ ధర్మ. బట్ వీ ఆల్సో రిగార్డ్ ది Sometimes we may be kind to an individual. We even kill the enemies in a fight or in a battle. These are also karmas. We have to call them karmas.
1: Dharma karmamulaku aadharamainatundi dehamunu rakshinchukune nimittamu poshinchukune nimittamu aa deha sambandhamainatundi yokka vaanchalanu anubhavinchukuneatundi vishayam vaanchala yokka sambandhamu ivi kudanu oka karmale kanuka ivi kudanu dharmaangamulani cheppadaniki veelavutunda.
0: In order to protect the body after all is responsible for all the karmas. Therefore, to protect this body, to keep it up in good health, and the body is responsible for karmas. But the body is also doing certain things, certain work in order to fulfill our sensuous desires. Can we call this kind of work, this kind of karma in which the body is engaged also as organs of dharma?
1: Kani, ivi. సత్యధర్మమును గుర్తించలేనటువంటి యొక్క భౌతిక వాంఛనే ఆశించేటువంటి వ్యక్తులు దీనిని సత్యములని చెప్పితే చెప్పవచ్చును కాని ఇవి సత్యములు కానేరవు, ఇవి ధర్మ అంగములు కానేరవు.
0: ఓన్లీ ఇండివిజువల్స్ అండ్ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ వాట్ truly is the organ of dharma, such people may call such work as being organs of dharma. But in reality, they cannot be the organs of dharma.
1: Swarthamanu, Vishayavasanu, Manasunundi Veru Chesi, Tanu Acharin Chetvinti Karmanu, Ivi Dharmangamlani Cheppadaniki Veelavutundi.
0: It is only when you remove selfishness and various kinds of desires from your own heart and mind and then do the work, they can be told to be the components of dharma.
1: Itti vasanalnu tyagamu anaga konni rakamulainatvanti yokka swarthamunu tyagamu chesi cheseetvanti yokka karmalu ivi dharmangamlani cheppadame kaakunda idi dharmamunandu kudanu తన యొక్క దివ్యత్వమును కొంత ప్రకటింపచేయటమే కాకుండా మానవుని ఒక విధమైనటువంటి ఉన్నత స్థాయిని కూడాను కొనిపోవటానికి సంసిద్ధమై ఉంటుంటది.
0: ది కైండ్ ఆఫ్ వర్క్ వేర్ వన్ కంప్లీట్లీ ఎస్చూస్ ఆర్ సాక్రిఫైసెస్ హిస్ సెల్ఫిష్నెస్ అండ్ హిస్ డిజైర్ టు ఫుల్ఫిల్ హిస్ సెన్సువస్ విషెస్, దట్ కైండ్ ఆఫ్ వర్క్ which constitutes the components of dharma or the organs of dharma, we can regard them as fulfilling the divine dharma. Not only that, they will also take man to a high and sacred place.
1: Manamu oka chinna udaharanam teeskovachunu.
0: We can take a small example for this.
1: Dvipamunaku dahinchatamu, veltaru chupinchatamu, gali vaste aaripovatamu, నీరు తగిలితే చిటపటమని రోగటము, పొగను వెదజమ్మటము, ఇవి ఆ ద్వీపమునకు కొన్ని లక్షణములు ఉండవచ్చును, గుణములని చెప్పవచ్చు.
0: ఇఫ్ వి టేక్ ఎ ల్యాంప్, దట్ ల్యాంప్ హ్యాస్ గాట్ సో మెనీ క్వాలిటీస్ ఆర్ సో మెనీ అట్రిబ్యూట్స్. ఇట్ కెన్ బర్న్, ఇట్ కెన్ గివ్ లైట్. వెన్ దేర్ ఇస్ బ్రీజ్ ఇట్ ఫ్లటర్స్. ఇఫ్ యూ పుట్ సమ్ వాటర్ ఆన్ ఇట్, దట్ లిటిల్ ల్యాంప్ మే గెట్ ఎక్స్టింగ్విష్డ్. ఇట్ విల్ ఆల్సో గివ్ స్మోక్. These various things can be said to be the qualities or attributes of a flame.
1: Aite aa jyoti yokka velturu sarvulaku samanamgane andistu untundadi. Velturu nanda matramu samattam untundadi. Dvipam nanda matramu aneka gunamulu undavachchu.
0: But the light that comes from this flame is being received equally by everyone. Although there are so many different qualities and attributes for this flame, the light is something which is handed over equally to everyone.
1: Adhe vidhamugane dharmamu sarvulaku sarva kalamulaku sarva pradeshamulaku kudanu oke samattvam aneetundi danini andinchinappatikini konni deshamulaku konni kalamulaku konni rakamulainatundi yokka patralaku kudanu konni rakamulainatundi karmalaga vibhajinchatam kudanu jarugutuntadi.
0: In the same manner, although dharma hands in with no distinction whatever it wants to give to all people and to all countries, we should recognize that some parts of it are appropriate to certain times, to certain countries, to certain individuals.
1: Aite ee dharmamulu pravruttiki sambandhinchinava leka nivruttiki sambandhinchinava aneetunti vishayanni kudanu manam telusukovali.
0: Then, in that context, we have to find out whether these dharmas relate to the worldly matters, what we see around us, or do they relate to matters which are spiritual and do not relate to the ordinary world.
1: Buddhi nivritti swabhavam kaliginatvantidi. Dehamu, pranamu, indriyamulu, ivi anni kudanu pravruttiki aatapattainatvantivi.
0: Our intelligence is related to matters which are spiritual. Our body, our life and our sensory organs are related to worldly issues.
1: Aite buddhi pravrutti topala sprushinchinappudu idi konni rakamulainatvanti yokka dukkhamulaku konni rakamulainatvanti kashtamulaku guri avatam kudanu kaddu.
0: But if intelligence enters matters relating to the contemporary world, it is possible that sometimes it gives rise to sorrow, it sometimes gives rise to difficulties as well.
1: Aite buddhi sakshi roopudai daivam yokka dootaga maratam avasaram kaani ee pravruttito cherukoni tana yokka dukkhamulaku taanu guri kavatamu idi sahaja lakshanam kaaneradu buddhiki.
0: Intelligence should if it is to follow its natural instincts, be only a witness of all that is happening in this world. It should be a messenger of God. But to be associated with all that is happening in this world and to suffer, that should not be the nature of intelligence.
1: Buddhi nilaptika sthiti endu undavalenu.
0: Intelligence must be in a state in which it is not affected by the surroundings.
1: Atti nilaptika sthiti buddhiga undatam cheta danine nivrutti ani cheppadaniki veelavutundi.
0: If the intelligence is in such a state which is not affected by its surroundings, then we can associate it with nivrutti or matters not connected with the world.
1: Ikkada karma tyagamu nivrutti kaneradu. Kama tyagame
0: of God. But to be associated with all that is happening in this world and to suffer, that should not be the nature of intelligence.
1: Buddhi nilla

0: ఇక్కడ కర్మత్యాగము నివృత్తి కానేరదు, కామత్యాగమే నివృత్తి అవుతుంది.
1: హియర్ టు సాక్రిఫైస్ వర్క్ దట్ కెనాట్ బికమ్ స్పిరిచువల్ బట్ టు సాక్రిఫైస్ ది డిజైర్ వన్స్ డిజైర్ గివ్ అప్ వన్స్ డిజైర్ దట్ విల్ బి అసోసియేటెడ్ విత్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్.
0: అయితే అనేక మంది భగవద్గీతను పురస్కరించుకుని అందులో ఉన్నటువంటి యథార్థంను గుర్తించుకునలేక కర్మ ఫల త్యాగము చేయమని చెప్పని భగవద్గీత ప్రబోధిస్తుంటే అసలు కర్మ చేయటం వల్ల ఎట్టి ఫలితమైనా కూడా రావచ్చును కదా, కర్మనా చేయకుండా ఉందామనేటువంటి యొక్క భావముతో అనేక మంది కర్మత్యాగమును కూడా పూనుకోవటానికి సిద్ధులై ఉంటుంటారు.
1: బట్ మెనీ పీపుల్ టేకింగ్ దేర్ views after what has been said in Bhagavad Gita, but not understanding the truth that is stated in Bhagavad Gita, they refer to what is called the karma phala tyaga. That is, you have to sacrifice the results of any work that you do. And they argue that if we have to sacrifice the results of any work that we do, we can just as well not do any work. And they say that to give up, sacrifice doing all work is taught in Bhagavad Gita.
0: Aithe vaari yokka bhramayandu కర్మను మేము త్యాగం చేస్తున్నామని భ్రమించవచ్చునే కాని కర్మను త్యాగం చేసి లోకమునందు క్షణమైనా నివసించడానికి వీలు కాదు మానవుడు.
1: ఇన్ దేర్ ఇల్యూసరీ థాట్ దే మే థింక్ దట్ దే ఆర్ సాక్రిఫైసింగ్ ఆర్ గివింగ్ అప్ ఆల్ వర్క్ బట్ దిస్ ఇస్ నాట్ సో. నో వన్ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ బై గివింగ్ అప్ ఆల్ వర్క్.
0: కాయము కర్మ నిమిత్తమై ఏర్పడినటువంటిది కనుక కర్మలు ఆచరించే తీరవలను, అనగా నీకు అట్టి పవిత్రమైనటువంటి భావమును నీ చిత్తములో ఉద్రేకపరిచినప్పుడు సత్కర్మల యందు పవిత్రమైనటువంటి ఫలత్యాగమైనటువంటి కర్మల యందు నీ యొక్క దేహమును ఇమిడ్చి తద్వారా నీ యొక్క జన్మ సార్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవచ్చు.
1: ది బాడీ హాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ డూయింగ్ వర్క్, దేర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ పెర్ఫార్మ్ వర్క్, దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దట్. But in doing that work, if your mind is sacred, then you will take to good work, and it is possible to make the body do good work and not care for the results of that work. This is possible.
0: Aithe mari kontha mandi kontha balaheenulainatvanti varu deha tyagamunaku kudanu samsiddhulaipothuntaru bhakti bhavamunandu. Idi deha tyagamunaku samsiddhulayetvantidi kevalamu chudra tyagame kaani ఇది నివృత్తికి ఏమాత్రం కూడా సంబంధించదు.
1: అదర్స్ సమ్ పీపుల్ హు ఆర్ వీక్ మైండెడ్ సమ్ టైమ్స్ దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్ టు సాక్రిఫైస్ దేర్ బాడీ ఈవెన్ ఇన్ దేర్ డివోషన్. దిస్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్, వాంటింగ్ టు సాక్రిఫైస్ ది బాడీ, ఇస్ ఎ వెరీ పూర్ టైప్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఇట్ కెనాట్ లీడ్ యూ టు నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్ మ్యాటర్స్.
0: బుద్ధి యొక్క నిర్లిప్తతను మాత్రమే నీవు అభివృద్ధి పరచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. దేహము యొక్క త్యాగం వల్ల పునర్జన్మం అనేటువంటిది కూడా మనకు తిరిగి రావచ్చును.
1: యూ మస్ట్ ఓన్లీ అటెంప్ట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ టేక్ ఎ నిర్లిప్త పొజిషన్, ఎ పొజిషన్ ఇన్ విచ్ ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది సరౌండింగ్స్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ వాంట్ టు సాక్రిఫైస్ యువర్ బాడీ, ఇట్ మే సో హ్యాపన్ దట్ యూ విల్ అగైన్ బి రీబోర్న్ విత్ అనదర్ బాడీ.
0: మానవులకు జీవ ప్రజ్ఞ, ఈశ్వర ప్రజ్ఞ, ఆత్మ ప్రజ్ఞ అని మూడు ప్రజ్ఞలు ఉంటుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ three kinds of capacity, three kinds of knowledge, jiva, ishvara and atma. These are the three different prajñas he has got.
0: Jiva prajña tananu tane bandhinchadaniki poonukuntundi.
1: Jiva prajña, the first one, tries to bind himself.
0: Ishvara prajña itarulanu bandhinchadaniki poonukuntundi.
1: This ishvara prajña, it tries to bind others.
0: ఆత్మ ప్రజ్ఞ బంధ విముక్తిని అందిస్తుంది.
1: ది ఆత్మ ప్రజ్ఞ గివ్స్ యు లిబరేషన్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ బాండేజ్.
0: కనుక ఆత్మ ప్రజ్ఞను మనం అందుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి కాని ఈశ్వర ప్రజ్ఞ కాని లేక జీవ ప్రజ్ఞ కాని కొంతవరకు మనకో పరులకో ఏదో ఒక విధమైనటువంటి బంధ కారణమే కాని ఇది మోక్ష కారణం కానేరం.
1: దేర్ఫోర్ వి మస్ట్ ట్రై అండ్ రీచ్ అక్వైర్ ఆత్మ ప్రజ్ఞ. If on the other hand you try and acquire either Ishvara Prajna or Jiva Prajna, it will result in bondage either for ourselves or for others. It cannot be the source for your liberation.
0: Aithe ee Ishvara Prajnaku aatma

0: తగ్గకు ఉన్నటువంటి యొక్క భేదం ఏమిటి అనేటువంటి దాన్ని కూడా మనం కొంత ఆలోచించాలి.
1: We should also consider and find out what is the difference between Ishvara Prajna and Atma Prajna.
0: ఇక్కడ నేను జ్ఞానము వేరు అనేటువంటి యొక్క భావము వ్యక్తులకు వస్తూ ఉంటకద్దు.
1: Here it is customary that you get a distinct dual feeling of I and wisdom as if those two are separate.
0: నేను వేరు జ్ఞానం వేరు అని అనుకోవటం లోపల ఈ రెండింటికి మధ్య ఏదో ఒక విధమైనటువంటి సంబంధం అనే పరిచేటువంటి యొక్క తత్వం అక్కడ చేరి ఉంటుంటుంది.
1: ది ఫీలింగ్ దట్ ఐ ఈజ్ ఆన్ వన్ హ్యాండ్ సంథింగ్ అండ్ విజ్డమ్ ఆర్ జ్ఞాన ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ దట్ ఇంప్లైస్ దట్ ఇన్ బిట్వీన్ ది టూ దర్ ఈస్ సంథింగ్ విచ్ షుడ్ ఎస్టాబ్లిష్ ది కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ జ్ఞాన.
0: నేను అన్నటువంటి దానికి జ్ఞానము అన్నటువంటి దానికి మధ్య ఒక పదార్థమే లేకపోతే జ్ఞానం వేరు నేను వేరు అనడానికి వీలే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కనెక్షన్ ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ బిట్వీన్ దీస్ టూ దట్ ఈస్ ఐ అండ్ జ్ఞాన దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు టాక్ ఆఫ్ టూ డిస్టింక్ట్ థింగ్స్ ఐ అండ్ జ్ఞాన.
0: ఈ యొక్క అగోచరమైనటువంటి యొక్క ఈ శక్తిని జ్ఞేయము అని చెప్పుతుంటారు.
1: దిస్ ఇండిసర్నబుల్ పవర్ దిస్ ఇండిసర్నబుల్ కనెక్షన్ బిట్వీన్ ఐ the individual and jnana the wisdom this has been referred to by the name jnaya.
0: ee jnayamu aneetundi madhyalo addu undatam chetane jnanamu veru taanu veruga tanaku kochiristu untundadi.
1: Because this indiscernible jnaya is between the ultimate knowledge jnana and I, this is the reason why you feel that I and jnana are two distinct things.
0: ఈ జ్ఞేయము వెళ్లిన జ్ఞేయము పోయిన తక్షణమే ఇంకా ఏకాంత వాసం తనకు ఏర్పడుతుంది.
1: ది మోమెంట్ దిస్ జ్ఞేయ ఇస్ రిమూవ్డ్ దెన్ ది వన్నెస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ కమ్స్ టు యూ.
0: కనుక జ్ఞాత జ్ఞేయము జ్ఞానము ఈ మూడింటి యొక్క ఏకత్వానికి జ్ఞేయమే ఆధారము అన్నారు. ఈ జ్ఞేయం అనేటువంటి దాన్ని మనం మరుగుపరుచుకున్నప్పుడు ఇంకా జ్ఞానము జ్ఞాత రెండు కూడాను ఏకమైపోతాయి.
1: దేర్ఫోర్ What is to be known and the knowledge and the process of knowing, all these three, so long as they are present, there is a duality. But the moment the process of knowing is removed, then what is to be known and the knower, they become one and the same.
0: ఈ జ్ఞేయం అనేటువంటిది ఏమిటి అంటే నేను అనేటువంటి మానవత్వాన్ని మరిపించి జ్ఞానము అనేటువంటి దాని లోపల లీన మనరింప చేస్తుంది.
1: This process, jnaya, what does it do? What it does is to make man forget his individuality and make him one and the same with the object of knowing.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణం.
1: This is a small example for this.
0: ఒకడు ప్రేమించేవాడు ఉంటాడు. ఒకడు ప్రేమింపబడేవాడు ఉంటాడు.
1: There is one who loves. There is one who is being loved.
0: కానీ ప్రేమించేవానికి ప్రేమింపబడేవానికి మధ్యలో ప్రేమ లేకపోతే వీరి ఈ రెండింటి యొక్క తత్వము ఏకం కాదు.
1: ది వన్ హూ లవ్స్ అండ్ ది వన్ హూ ఇస్ బీయింగ్ లవ్డ్ బిట్వీన్ దెమ్ దేర్ షుడ్ బి ది యాక్ట్ ఆఫ్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో యాక్ట్ ఆఫ్ లవ్ బిట్వీన్ దీస్ టూ దేర్ ఇస్ నో కనెక్షన్ ఎట్ ఆల్.
0: కనుక ఈ ప్రేమించేవానికి ప్రేమింపబడేటువంటి వానికి మధ్య ప్రేమ ఇద్దరిని ఎట్లా ఏకమనరుస్తుంటుండదో అదే విధంగానే జ్ఞాత జ్ఞానం కూడాను జ్ఞేయం అనేటువంటిది ఏకత్వాన్ని ప్రాప్తింపచేస్తుంటాది.
1: జస్ట్ యాజ్ దిస్ యాక్ట్ ఆఫ్ లవ్ కమింగ్ ఇన్ బిట్వీన్ ది ఇండివిజువల్ హూ లవ్స్ అండ్ ది ఇండివిజువల్ హూ ఇస్ బీయింగ్ లవ్డ్ అండ్ బ్రింగ్స్ దెమ్ టుగెదర్ సో ఆల్సో దిస్ ప్రాసెస్ జ్ఞేయ దట్ బ్రింగ్స్ టుగెదర్ అండ్ మేక్స్ వన్ ది వన్ దట్ ఈస్ బీయింగ్ నోన్ అండ్ ది వన్ దట్ వాంట్స్ టు నో.
0: కాన ఈ జ్ఞేయం అనేటువంటి దానిని తీవ్రమైనటువంటి స్థితి లోపల మనము అభ్యాసం సలిపినప్పుడు ఈ జ్ఞానమునకు ఈ జ్ఞాతకు ఏకత్వానికి తగినటువంటి యొక్క సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
1: ఇఫ్ వి దేర్ఫోర్ మేక్ ఎన్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ దిస్ ప్రాసెస్ జ్ఞేయ దెన్ వీ విల్ అండర్స్టాండ్ ది యూనిటీ ఆఫ్ ది వన్ హూ వాంట్స్ టు నో అండ్ ది వన్ దట్ హ్యాస్ టు బి నోన్.
0: ఇట్టి ఏకత్వాన్ని అభివృద్ధిపరిచేటువంటి యొక్క ప్రయత్నము ధర్మాంగములనేటువంటి యొక్క కర్మలుగా కూడాను మనం విశ్వసించడానికి వీలవుతుంది.
1: the various processes, the attempt of realizing this oneness can be regarded as an important content, the anga of dharma.
0: దీనిని అంతర్ సంబంధమైనటువంటి ధర్మమని, స్థూల సంబంధమైనటువంటి ధర్మమని, సూక్ష్మ సంబంధమైనటువంటి ధర్మమని మూడు పేర్లు.
1: దిస్ ఈస్ కాల్డ్ బై త్రీ నేమ్స్. దిస్ కెన్ బి కాల్డ్ ది ఇన్నర్ ధర్మ, ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ ది గ్రాస్ ఆర్ ది ఔటర్ ధర్మ, ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ ది సటిల్ ధర్మ. దీస్ ఆర్ ది త్రీ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: ధర్మం అన్నటువంటిది మూడు స్వభావములతో మూడు మార్గముల యందు ప్రయాణం సలుపుతూ ఉంటాది.
1: ధర్మ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్. ఇట్ యూజువల్లీ మూవ్స్ అలాంగ్ త్రీ పాత్స్.
0: ఇది సత్వ రజో తమో గుణముల యొక్క తత్వమును కూడాను పురస్కరించుకుని, భక్తి జ్ఞాన కర్మముల యొక్క తత్వాన్ని కూడాను తాను అభివృద్ధి పరచుకుని, అంతర్ సంబంధమైనటువంటి యొక్క భావమును కూడాను తాను అర్థం చేసుకుని, ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క దైవత్వముతో సంబంధాన్ని కల్పించుకోవటమే ఇది సనాతన ధర్మము.
1: ధర్మ టు బి ఏబుల్ టు టేక్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అకార్డింగ్ టు ది త్రీ అట్రిబ్యూట్స్, నేమ్లీ సత్వ రజ అండ్ తమ, అండ్ ధర్మ ఆల్సో టేకింగ్ దీస్ త్రీ పాత్స్, దట్ ఈస్ భక్తి జ్ఞాన కర్మ, దట్ ఈస్ వర్క్ worship and wisdom, that it should take these three aspects. This is the full meaning of the word sanatana dharma.
0: Anaga sattva rajo tamo gunamulu yendukudanu daivattam aneetundi danini aavirbhavinchukotam, tirigi bhuta bhavishyat kalamulu yendukudanu daivattvanni vishwasinchatam, inka mana yokka jeevitam lopala konni rakamulainatundi yokka sthoola sukshma karana tattvamulu yendukudanu ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దైవత్వాన్ని విశ్వసించుకోవటం, ఈ మూడింటి యందు ఏకత్వమైనటువంటి విశ్వాసము ఆత్మవిశ్వాసంగా ఉంటుండాలి.
1: దిస్ మీన్స్ దట్ ఫర్ అస్ టు బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డివైన్ ప్రిన్సిపల్, టు బి ఏబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ సత్వ రజ అండ్ తమ, ఆల్సో టు బి ఏబుల్ టు హ్యావ్ ఫెయిత్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ డివినిటీ ఇన్ ఆల్ ది త్రీ డిఫరెంట్ టైమ్స్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, అండ్ ఆల్సో టు అసోసియేట్ ది డివినిటీ విత్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బాడీ, ది గ్రాస్ ఆస్పెక్ట్, ది సటిల్ ఆస్పెక్ట్ అండ్ ది కాజల్ ఆస్పెక్ట్. The recognition of these threefold manifestation of the divine is the essential feature of dharma.
0: Aithe trikala triloka trigunamulu yokka ekatvamunu nirupana chesetuvanti yokka satya sooktine ee sanatana dharmam aneetuvanti deenini manam artham chesukotam chaala kashtam kanukani, konni ee avantara dharmamulu yerpadi deha sambandhamainatuvanti dharmamu, kula sambandhamainatuvanti dharmamu, వ్యక్తి సంబంధమైనటువంటి ధర్మము, మత సంబంధమైనటువంటి ధర్మము, సమాజ సంబంధమైనటువంటి ధర్మములు, ఇలాంటి కొన్ని అవాంతర ధర్మములు కూడా మనం అనుసరించడం చేత ఈ సనాతన ధర్మం అనేటువంటి దానికి కొంత మనము అభివృద్ధి కలిగించినటువంటి వారము, కొంత ప్రోత్సాహం అందించినటువంటి వారము అవుతాం.
1: బికాస్ ఫర్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ and understand the relationship of dharma to these three different times, past, present and future, three different states, gross, subtle and causal, the three different aspects, sattva, rajo and tama, we have taken an easier path. We talk of specialized type of dharma, special dharma relating to the body, special dharma relating to the caste, special dharma relating to an individual, or to a religion, or to a society. By regarding such specialized aspect of dharma, in some way we understand the meaning and we help propagating the original sanatana dharma.
0: Itti deha dharma, samajam dharma, kula dharma, mata dharmamulle manamu sakramamainatundi reetilo aacharinchakapoyina sanatana dharmam aneetundi dan lopala manamu konta cheradaniki avakasam undadu.
1: If we do not follow and respect these specialized forms of dharma, dharma relating to the caste, dharma relating to the individual or our religion or our society, without doing this, if we do not care for it, it will not be possible for us to recognize or enter the sanatana dharma.
0: Deeniki oka chinna udaharanamu, dehamulo aneka angamulu untunnayi, ee anni angamulu yokka chemamu deha chemam ani cheppadaniki veelavutundi kaani ఈ దేహములో ఏ అంగమైన కొన్ని రకములైనటువంటి యొక్క బాధలకో కష్టములకో లేక పతనములకో గురి అయినప్పుడు ఈ దేహము యొక్క క్షేమము అంత సుక్షేమం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. Our body consists of so many different organs and limbs. Only when all these organs are in a good condition, we can then conclude that the body is prosperous and is in a good condition. But if one or more of these organs is not in a good condition and is bad, we cannot say that the body in its entirety is well and good.
0: పై చెప్పినటువంటి వ్యక్తి ధర్మము, కుల ధర్మము, మత ధర్మము, సమాజ ధర్మము, ఈ అన్ని ధర్మముల యొక్క క్షేమము ఈ సనాతన ధర్మము యొక్క దీనిని కొంతవరకు కూడాను ప్రకాశింపచేస్తుంటాయి.
1: ఇన్ ది సేమ్ వే దీస్ ఇండివిజువల్ ధర్మాస్ రిలేటింగ్ టు ది బాడీ, కాస్ట్, ఇండివిజువల్ రిలిజియన్ అండ్ సొసైటీ, దీస్ థింగ్స్ లైక్ ది ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ ఎనేబుల్ ది టోటల్ సనాతన ధర్మ టు షైన్ అండ్ బీ హెల్తీ.
0: దీనికి ఒక చిన్న కథ ఉంది.
1: There is a story for this.
0: 5-6 మంది గుడ్డి వారందరూ చేరి ఒక ఏనుగు దగ్గరికి వెళ్లారు.
1: 5 or 6 blind people, they came together and went near an elephant.
0: కాని ఒకడు వెళ్ళినాడు, తన పొట్టనంతా తరుముతూ చూస్తున్నాడు.
1: One of them went and touched the stomach of the elephant.
0: ఆ పొట్టనంతా కూడా చక్కగా తాను తరిమి చూసిన తరువాత ఒకరు వచ్చి ప్రశ్నించినప్పుడు, అయ్యా ఏనుగు ఎట్లా ఉందంటే పెద్ద గోడ వలె ఉంటుండాది అని అతను చెప్పాడు.
1: ఆఫ్టర్ నైస్లీ ఫీలింగ్ ది హోల్ స్టమక్ ఆఫ్ ది ఎలిఫెంట్, వెన్ సమ్వన్ కేమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ హౌ డస్ ఎన్ ఎలిఫెంట్ లుక్, హి సెడ్ yes, ఇట్స్ లైక్ ఎ బిగ్ వాల్.
0: సరే, మరొక గుడ్డివాడు వచ్చాడు, ఆ చెవును పట్టి బాగా తరిమి చూచాడు.
1: అనదర్ బ్లైండ్ పర్సన్ కేమ్ అండ్ హీ టచ్డ్ ఆల్ ఓవర్ ది ఇయర్ ఆఫ్ ది ఎలిఫెంట్.
0: కానీ ఏనుగు ఎట్లా ఉందని తాను ఇంకొకరు ప్రశ్నించినప్పుడు, ఏనుగు ఒక చేట వలె ఉంటుండాది, విసనకర్ర వలె ఉంటుండాది అని తాను వర్ణించాడు.
1: When someone came and asked him, how is the elephant? He said, yes, elephant is like a big fan.
0: మరొకడు తన కాలును పట్టి చక్కగా తరుము చూచాడు.
1: Another touched the leg of the elephant and got a feel for it.
0: సరే, అతన్ని ప్రశ్నించినప్పుడు ఈ ఏనుగు పెద్ద స్తంభము వలె ఉంటుండాది అని వర్ణించాడు.
1: When he was asked, he described the elephant by saying, the elephant is like a big pillar.
0: మరొకడు పోయాడు, తోకబట్టి చూచాడు.
1: Another one caught hold of the tail and had a feel.
0: ఎలిఫెంట్ అంటే ఎట్లా ఉంది అంటే అదొక త్రాడు వలె ఉంటుండాది ఏనుగు అన్నాడు.
1: When he was asked, he said, the elephant is like a big rope.
0: అయితే తాము పట్టినటువంటి అంగమును వర్ణించడము, వారు చెప్పటము అది కరెక్టే, అనగా సరైనటువంటిదే. అయితే ఈ అంగములు అన్నీ చేరినటువంటిదే ఏనుగు, కాని వారు పట్టినటువంటి అంగము మాత్రమే ఏనుగు కాదు.
1: టు ది ఎక్స్టెంట్ టు విచ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎలిఫెంట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఆర్గన్ విచ్ ఈచ్ ఇండివిజువల్ హ్యాడ్ ఫెల్ట్ దట్ ఈస్ కరెక్ట్. బట్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ లైక్ ఎనీ వన్ ఆఫ్ దోస్ ఆర్గన్స్. ది ఎలిఫెంట్ ఈస్ ది టోటాలిటీ ఆఫ్ ఆల్ దీస్ ఆర్గన్స్ ఫెల్ట్ బై ఈచ్ ఆఫ్ దీస్ పీపుల్.
0: ఈనాడు మన భారతదేశం నందు కూడాను ఈ గుడ్డివారు ఏనుగును పట్టి ఒక్కొక్క అంగమును వర్ణించినట్టుగానే అనేక మంది అనేక రకమైనటువంటి విశ్వస్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మం అనేటువంటి ఏనుగును పట్టుకుని వారు పట్టుకున్న అంగాలను మాత్రమే వర్ణిస్తూ వెళుతున్నారు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ అవర్ భారత్ మెనీ బ్లైండ్ పీపుల్ ఆర్ టచింగ్ సమ్ పోర్షన్ ఆర్ అదర్ ఆఫ్ దిస్ ట్రెమెండస్లీ వైడ్ సనాతన ధర్మ అండ్ దే ఆర్ డిస్క్రైబింగ్ సనాతన ధర్మ యాజ్ ఇఫ్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లింబ్ ఆర్ ఆస్పెక్ట్ విచ్ దే నో అండ్ దే ఆర్ ఫీలింగ్.
0: అనగా వైదిక మతం వారు ఒక భాగం పట్టుకుని ఈ ధర్మం ఇట్టిది అని వారు వర్ణిస్తూ ఉంటున్నారు. జైన మతం వారు ఒక అంగమును పట్టుకుని ఈ ధర్మం ఇట్టిది అని వారు వర్ణిస్తున్నారు. బౌద్ధ మతం అనేటువంటిది ఒక అంగమును పట్టుకుని దాని ధర్మం గురించి వారు వర్ణిస్తుంటున్నారు. ఇస్లాం మతము ఒక అంగమును పట్టుకుని వారి ధర్మం ఇట్టిది అని వర్ణిస్తున్నారు. క్రైస్తులంతా ఒక అంగమును పట్టుకుని వారు మరొక ధర్మంగా వర్ణిస్తుంటున్నారు. ఈ యొక్క క్రిస్టియన్స్ కాని, ముస్లింలు కాని, హిందువులు కాని, జైనులు కాని, బౌద్ధులు కాని, పారసీలు కాని అందరూ చేరి ఒక్క సనాతన ధర్మం అనేటువంటి స్వరూపాన్ని పట్టుకుని ఒక్కొక్క అంగమును మాత్రమే వర్ణిస్తున్నారు. కానీ ఈ సర్వ మతముల వారు కూడాను సంపూర్ణమైనటువంటి ఏనుగు స్వరూపాన్ని ఎవరూ చూడలేదు.
1: దోస్ హూ ఫాలో ది రిలిజియన్ ఆఫ్ ది వేదాస్ దే హావ్ టేకెన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ సనాతన ధర్మ అండ్ దే ఆర్ డిస్క్రైబింగ్ దాట్ అకార్డింగ్ టు దేర్ లైట్. సిమిలర్లీ దోస్ హూ ఫాలో జైనిజం దే ఆర్ టేకింగ్ వన్ అదర్ ఆస్పెక్ట్ అండ్ దే ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ అకార్డింగ్ టు దేర్ లైట్. the Buddhists, they have taken another aspect and they are describing Sanatana Dharma according to their lights. Islam is taking something else. Christianity has taken some other aspect and they are describing it. But this grand Sanatana Dharma is not being seen and described in totality by any one of them. All of them are only taking fragments.
0: అయితే వారు చెప్పుటము అసత్యమా అని కూడాను మనం తర్కించిన అవసరం లేదు. వారు పట్టుకున్నటువంటి అంగమును చక్కగానే వర్ణిస్తున్నారు, అందులో ఏ తప్పు లేదు.
1: We need not discuss whether what each one of them is saying is truth or untruth. There is no doubt that each one is describing correctly the aspect which they have looked at.
0: అయితే అది ధర్మములోని ఒక్క భాగమును మాత్రమే వారు వర్ణిస్తున్నారు, కానీ పూర్ణ ధర్మ స్వరూపాన్ని వారు వర్ణించటం లేదు.
1: బట్ each one is describing only a part of dharma. No one is describing the totality of dharma.
0: Kanuka idi sampurnamainatvanti yokka dharma swaroopanni manam nirupinchalanukunnappudu sarva matamulu yokka samanvayanni kudanu manamu abhruddhi parchukotaniki prayatnam cheyali.
1: Therefore, if you want to understand and establish the total picture of dharma, what you have to do is to make a synthesis of the essence of all religions.
0: Andari yokka bhavamulanu, andari yokka talampulanu, andari yokka neeti nijayitilanu, andari yokka niyama nishtalanu mana okka ekatvamainatvanti mootaga manam kattinappudu idi poorna dharmam aneetvanti reetikinda sanatana dharmam ani cheppadaniki veelavutundi.
1: When we are able to bring together and put together the ideas of all people, the morality that is supported by all religions, the truth that is explained by all religions, when you can put them all together, then you will have the nature of Sanatana Dharma.
0: Kanaka vakari matamunu vakaru dveshinchadaniki kani leka tarkinchadaniki kani evariki adhikaram ledu.
1: No one has the right either to hate another's religion or to discuss another's religion. Your dharma or the particular aspect of dharma which you have chosen to take and describe, you have the right to discuss and describe it. But what right have you to talk of or criticize the aspect of total dharma which someone else has taken for himself?
0: Neevu okka angamulo maatrame nee yokka anubhavam undi kaani sarvaangamulo yokka anubhavam neeku ledu.
1: You have only got the experience of one aspect which you have chosen. You have no experience of all the aspects of dharma.
0: Anekamandi ilanti teliyinatundi margamulo praveshinchi ee tarkamula cheta evariki varu jayinchalaneetundi okka swarthamunu abhruddhi parchukoni ahankaramulo munagatam cheta ee matamu yokka visishtatanu chaala marugu paristhaniki poonukuntunnaru.
1: Because many people are taking to this path of criticizing others, using logic, using arguments, and becoming very selfish about their own ideas and the validity of their own ideas, they are developing so much ego and they are ruining themselves.
0: ఈ అన్ని అంగముల యొక్క తత్వము నీవు గుర్తించినటువంటి వాడవైనప్పుడు తప్పక నీవు తర్కించడానికి పూనుకోనే పూనుకో.
1: If you really recognize the significance of all the components of dharma, you will then never undertake argument.
0: Anaga ee reetiga neevu santripti padta unte taanu pattina angamunu chakkaga varnistunnadu adi righte, taanu pattina angamunu chakkaga varnistunnadu adi righte, evaru cheppinatvanti daniki kudanu anta kudanu right right right ani cheppadaniki poonukuntavu kaani wrong ani cheppadaniki neevu poonuko.
1: This is how you will be satisfied. When someone comes and tells you his views, then you will feel that he is right in as much as he is describing that particular component which he has chosen to take. If someone else comes and describes something else, then also you will feel that he is right, and in so much as he is describing the particular component which he has chosen. That way you will feel about everybody that each one is right in his own way. You will never think that anyone is wrong.
0: మనము తర్కమునకు వాదమునకు దిగడానికి పూనుకోవటానికి పూర్వము మన యొక్క శక్తిని మన యొక్క దీనిని కూడా కొంతవరకు గుర్తించుకోవటానికి ప్రయత్నం చేయాలి.
1: బిఫోర్ వి స్టార్ట్ ఆర్గ్యూయింగ్, బిఫోర్ వి స్టార్ట్ యూజింగ్ లాజిక్, వి షుడ్ ఆల్సో ట్రై అండ్ ఎస్టిమేట్ అవర్ ఓన్ కెపాసిటీ అండ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్.
0: అట్లు విచారణ చేయక తర్కమునకు నీవు దిగినా నీవు చాలా కొంత పరాభవమునకు గురి కావాల్సి వస్తుంది.
1: Without making such an assessment of your own strength, if you undertake argument, you will be subjected to some kind of defeat and disrespect.
0: మీకు నిత్యము తెలిసినటువంటి యొక్క అనుభూతి లోపల ఒక్కదానిని మీకు అందిస్తున్నాను.
1: I will tell you something which is known to you in your everyday experience.
0: పెద్ద పెద్ద పట్టణాల యందు కొన్ని కొన్ని మెయిన్ రోడ్ల లోపల పెద్ద సర్కిల్ పెట్టింటారు.
1: In big cities, on the main roads, they usually have big circles.
0: ఈ ట్రాఫిక్ అంతా కూడాను ఇటు పోయేదికి లెఫ్ట్ అనే పెట్టి పెద్ద సర్కిల్ ఉంటుంటుంది. నాలుగు రోడ్లు చేరుతుంటాయి అక్కడ.
1: There is a big traffic circle, four roads come and meet there, and there are various plaques telling you which way you have to go.
0: ఇటువైపు నుంచి ఒక మార్గము, అటువైపు నుంచి ఒక మార్గము, ఇటువైపు నుంచి ఒక మార్గం, ఇటువైపు నుంచి ఒక మార్గం.
1: There are four roads leading to the circle from all the four sides.
0: అయితే నీవు తూర్పు నుంచి బయలుదేరి వస్తున్నావు, కానీ నార్త్, సౌత్, వెస్ట్ ఈ మూడు కూడా చూసుకుంటే కానీ నీ యొక్క ప్రయాణం సక్రమంగా జరుగుతుంది. కానీ నీవు ఈస్ట్ నుంచి వచ్చేటువంటి, తూర్పు నుంచి వచ్చేటువంటి యొక్క ప్రయాణము, ఈ యొక్క దక్షిణము, ఉత్తరము, పడమర ఈ మూడు మార్గం నుంచి ఏమైనా వస్తుందా లేదా అని నీవు గమనించక నీవు బయలుదేరుతావా, యాక్సిడెంట్ బయలుదేరుతు.
1: సో యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఈస్ట్ సైడ్. When you are coming from the east side, you have to be attentive and see what kind of traffic is coming from the north, from the south, from the west. If you do not pay attention and see the traffic that is coming possibly from these three directions, north, south and west, you are likely to get into an accident.
0: కనుక ఈ మూడు మార్గములు కూడాను మనం చక్కగా గుర్తించినప్పుడే ఈ నాలుగవ మార్గములో ప్రయాణం చేసేటువంటి మనకు కొంత క్షేమం కలగవచ్చునే, కానీ ఈ మిగిలినటువంటి మూడు మార్గములు కూడా మనం గుర్తించక, ఆ యొక్క మార్గములు ఏవి ఖాళీగా ఉన్నదా లేదా అని మనం విచారించక, కన్నులు మూసుకుని మనం బయలుదేరిందామంటే మనకే ప్రమాదము.
1: దేర్ఫోర్ వైల్ కమింగ్ అలాంగ్ వన్ పాత్, అన్లెస్ యూ పే అటెన్షన్ టు ది త్రీ అదర్ పాత్స్ అండ్ సీ వాట్ ఈస్ కమింగ్ ఆన్ దోస్ త్రీ పాత్స్, యూ విల్ నాట్ బి సేఫ్. యువర్ సేఫ్టీ మే బి జియోపార్డైజ్డ్ ఇఫ్ యూ డూ నాట్ రికగ్నైజ్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ దోస్ త్రీ పాత్స్.
0: ఈ యొక్క ప్రకృతి అనేటువంటి పెద్ద సర్కిల్ కు వేదము, శాస్త్రము, ఇతిహాస, పురాణం అనేటువంటి నాలుగు రోడ్లు అంతా ఉంటున్నాయి.
1: దిస్ బిగ్ సర్కిల్ కాల్డ్ నేచర్, ఇట్ హ్యాస్ గాట్ దిస్ సర్కిల్ హ్యాస్ ఫోర్ రోడ్స్ మీటింగ్ ఇన్ ఇట్, వేద, శాస్త్ర, ఇతిహాస అండ్ పురాణ.
0: కానీ నీవు పురాణమును పురస్కరించుకుని ఒక రోడ్లో పోతూ ఈ వేదము, శాస్త్రము, ఇతిహాసము మూడింటినీ నీవు గమనించకున్నా నీవు తర్కములు ఏ రీతిగా నీవు సాధించగలవు?
1: If you are going in the context of Purana along a certain path without recognizing what the other three paths contain, the Veda, the Shastras and the Itihasas, how are you going to use your logic?
0: Aneka mandiki Vedamu telusu gaani Puranam emto artham kaadu.
1: Many people know Veda, but they don't understand what the Puranas say.
0: Kontamandiki Shastramu telusu gaani ee yokka Vedamu em maatram kodunu variki artham kaadu.
1: Some people know the Shastras, but they don't understand Vedas to any extent.
0: ఇదే విధంగానే ఇతిహాసము తెలిసినటువంటి వారికి ఇంకొకటి తెలియకుండా పోవచ్చును. అయితే అన్నింటి యందు కూడాను ఏకత్వం అనేటువంటి యొక్క భావము, భగవత్ ప్రీతి అనేటువంటి దానిని మనం అభివృద్ధి పరుచుకుందామా, ఈ నాలుగింటి యందు కూడా ఉన్నటువంటి యొక్క దైవత్వము మనకు సర్వార్థములు కూడాను అందిస్తాడు.
1: In the same manner, some may know Itihasa and may not know the other things. But if we can recognize the oneness that is present in all the four, and that oneness is nothing but God's prema, then we will be able to get God's grace.
0: Atanni manam guide ga teesukunnappudu, atane mana yokka jeevithamunaku aadarshaprayuduga andukunnappudu, atane mana yokka jeevitha rathamunaku saradiga niyaminchukunnappudu, manaku etti pramadalu kuda untundavu.
1: If we only take God as our guide, if we take him as the ideal for our life, if we take him as the charioteer for the chariot of our life, we will not be subjected to any kind of harm.
0: Aithe mana rakshanalu kori manaku sakramamainatvanti yokka margamunu andinchetvanti vaadu aa bhagavantunu anetvanti vaadu circle lopala police untundi stop po ani itlu cheptu untuntaru chudu aa vidhanga భగవంతుడు ఈ నాలుగింటికి మధ్యలోపల తాను ఉంటుండి నీవు నిలుచు, నీవు పో, నీవు ఇట్ల తిరుగు, నీవు ఇట్ల తిరుగు అని తానే మన యొక్క జీవిత రథాన్ని కదిలించుతూ వస్తుంటాడు.
1: like the policeman who stands in the center of the circle and tells you either to stop or to go, depending upon the traffic, to see that you are safe, so also God stands in the circle of our life and tells us, for the sake of our safety, whether we should go, whether we should stop, whether we should go in a particular way, and so on.
0: Aithe, ee naati policelu okarni ramantamu marinkarni pomantam kuda renditi kuda accident jarugutuntadi. Rendu oke paryayam cheptuntaru. Kani mana yokka rakshakudainatvanti bhagavantudu aa reetiga apayamuku guriyeyatvanti guide cheppadu.
1: But today, it sometimes happens that the police ask someone to come, ask someone else to go without reference to each other, and accidents do happen. However, our protector, God, the police who is looking after our life, he will not do such things.
0: Kanuka, manamu, bhagavantuni saranagatudainamante, mana yokka jeevitamanta kudanu, chakkaga, sukhavantamainatvanti jeevitamu, iga paramala yandu kudanu, దివ్యమైనటువంటి యొక్క ఆనందమును అనుభవించడానికి ఎట్టి సందేహము ఉండదు.
1: Therefore, if only we surrender to God and give up everything, then there is no doubt whatsoever that our life will move happily, not only in this world, but also in the spiritual world, we will be quite happy and God will look after us.
0: మానవుని యొక్క బలహీనత ఇప్పుడే తెలుసుకోవచ్చును. నిత్యము రాత్రిం పగలు వారి మధ్యలోనే తిరుగుతుంటుండదు ఆ మిత్రుడనే కుక్క. కానీ ఈనాడు ఏదో ఏకాగ్రత ఇట్టు చూస్తూ ఉండటం చేత నిత్యము సహితమైనటువంటి సన్నిహితమైనటువంటి కుక్క అయినా అది ఒక భయంకరాన్ని కల్పించింది. అదే విధముగానే మనకు కొన్ని రకములైనటువంటి యొక్క నిత్య సన్నిహితమైనటువంటి భావములు కూడాను ఒక్కొక్క పర్యాయము దైవ చింతనకు ఒక ప్రతిబంధకాలను కూడాను కల్పిస్తుంటాయి.
1: Man's weakness has become apparent just now. This dog who has been our friend, who is moving amidst us every day, but today, at the time when we are concentrating on something else, it has surprised and shocked us. In the same way, sometimes even things which are quite close to us can disturb us when we are concentrating on matters relating to God.
0: Itti deha brantane మనము క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే మనకు దైవ భ్రాంతి అనేటువంటిది మనకు కలుగుతుంది.
1: దిస్ ఇల్యూషన్ అండ్ అటాచ్మెంట్ టు ది బాడీ, వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు గ్రాడ్యువల్లీ లెసన్ ఇట్ డే ఆఫ్టర్ డే. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ వీ విల్ బి ఏబుల్ టు డెవలప్ గ్రేటర్ అండ్ గ్రేటర్ అటాచ్మెంట్ టు ది డివైన్.
0: దేహాభిమానులు మృణ్మయ స్వరూపులు అన్నాడు, ఆత్మాభిమానులు చిన్మయ స్వరూపులు అన్నారు.
1: Those who have an attachment and affection to the body, they can be described as persons who are made up of mud. Those who have the attachment and the notion of the Atma, they can be described as people who are blessed.
0: Vidyarthulara, ee naadu dharmamunu gurinchi kontha varaku meeku artham kaakapovachunu, inka munmundu deenine kramakramina చిన్న చిన్న ఉపమానములతో చిన్న చిన్న అర్థమయ్యేటువంటి యొక్క పదములతో మీకు ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని నిరూపించడానికి నేను సంకల్పించుకున్నాను. రేపటి దినము కూడాను ఈ ధర్మం యొక్క తత్వాన్ని, ఎందుకనగా ధర్మం అనేటువంటి పదము అనేక మందిని అయోమయ స్థితి లోపల ముంచుతూ ఉంటుండాలి. ఇది అలాంటి భయంకరమైనటువంటిది కానీ లేక ఇంకొకరికి కొన్ని రకములైనటువంటి కీడును చేకూర్చేటువంటిది కానీ కాదు. సర్వులకు సుఖమును ఆనందమును భద్రతను అందించేటువంటి యొక్క ధర్మమును గురించి ఇంత అల్లకల్లోలు పడటానికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
1: స్టూడెంట్స్, యు మే నాట్ టుడే అండర్స్టాండ్ ది ఫుల్ సిగ్నిఫికెన్స్ అండ్ ది మీనింగ్ ఆఫ్ ధర్మ, బట్ ఐ షల్ ఎండెవర్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ డేస్ టు గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్స్, టు గివ్ యూ స్మాల్ అండర్స్టాండబుల్ వర్డ్స్, అండ్ ఐ వాంట్ టు ఎక్స్పౌండ్ ఫర్దర్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ధర్మ. Tomorrow also I shall deal with the meaning of the dharma. Some people are very much confused by this word dharma. There is nothing to be afraid of in this word dharma. It deals with your safety, your happiness and your security, and I shall expound this further in the following days.

to the heart. Tak tadi tu wali.